శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ నెల 16వ తేదీ మంగళవారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్ పై న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ప్రభాత ప్రసారాలు ప్రారంభం. సమయం 5:55 దాటి 5 సెకండ్లు.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. ప్రార్థన కార్యక్రమంలో ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి దండకం అష్టకం.

భక్తులు భగవంతుని సేవించేందుకు ఎన్నెన్నో మార్గాలు. పూజలు, అర్చనలు, ఆరాధనలు, స్తోత్రాలు, భజనలు, ఇంకా ఇంకా ఎన్నెన్నో. కానీ భగవంతునికి భక్తులిచ్చే హారతి మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే.

శ్రీ ఆంజనేయ దండకం అష్టకం విన్నారు. ఇది ఈరోజు ప్రార్థన కార్యక్రమం. రేపు ఉదయం 6:10 ప్రసారం కానున్న ప్రార్థన కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పటి నుంచి రాత్రి 11 వరకు మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై ప్రసారం కానున్న ఈఆల్టి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 అంబడల సంగతులు కార్యక్రమంలో యోగం అనే అదృష్టం శీర్షికన సూక్ష్మ వ్యాయామంలో మూలాధార శక్తి వికాసం గురించి యోగ శిక్షకులు ఉల్లింగమూర్తి అందించే విశేషాలు, మార్లవాయి గ్రామ ప్రత్యేకతల గురించి హైమండార్ప్ యువజన సంఘం వ్యవస్థాపకులు కనక వెంకటేష్తో ముచ్చట, వాన గురించి మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందించే లఘు ప్రసంగం ఉంటుంది. 8:00 సమాచార ప్రభాత్, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ఉంటాయి. కెవి నరేందర్ రాసిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి హిజ్రా కథ 2 భాగం వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి ఈ ఉదయం 8:30 కథనం కార్యక్రమంలో. సింగటి సినిమా పాటల కార్యక్రమం 8:45 10:00, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు పగలు 3:00 ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. మాట చెప్పుండ్రి పాటనుండ్రి శ్రోతలు కోరిన సినిమా పాటలతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలు మొదలవుతాయి 5:00.

ఖాళీ సీసాలతో కళాఖండాలు, కుంచెపడితే అద్భుత చిత్రాలు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన చిత్రకారిణి నైతం భాగ్యలక్ష్మితో బి సంధ్యలీల పెట్టిన ముచ్చట 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో. తర్వాత సొనాల గ్రామానికి చెందిన కే అనురాధ పాడిన భక్తి పాటలుంటాయి. తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి కాంతాబాయి బృందం పాడిన జానపద గీతాలు మొదటి భాగం, జైనత్కు చెందిన అన్నెల నారమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం ఉంటుంది. పల్లె పదాలు కార్యక్రమంలో 6:20

ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి. ఇందులో ప్రత్యక్ష ఫోన్ ఇన్ ఉంటుంది. ఇవాళ అంశం గొర్రెలు మేకల్లో వైరస్ వ్యాధులు నివారణ గురించి రైతు శ్రోతలు ఫోన్లో అడిగే ప్రశ్నలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలుంటాయి. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రాత్రి 9:30 డాక్టర్ గోపరాజు నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 45వ భాగం సుమనస్పతి రెడ్డి కంఠంలో నవలతో కార్యక్రమంలో షామే గజల్ చిత్రా సింగ్ పాడిన గజళ్లు వినవచ్చు రాత్రి 9:45. గజగౌరి వ్రతం యక్షగానం 5వ భాగం మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళి బృందం వినిపిస్తారు రాత్రి 10:00. 10:30 మాధురిమ పాత కొత్త సినిమా పాటలు ప్రసారమవుతాయి. 11:10 కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇవి ఇప్పటి నుంచి రాత్రి 11:00 మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై ప్రసారం కానున్న ఈఎల్టి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 కావస్తోంది. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. రెండవ రోజైన ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ది, సెమీకండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరపనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వరల్డ్ సిటీస్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంకాలం సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశమవుతారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉదయం వన్టౌన్లోని వాజ్పేయి పార్కును సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మొక్కలు నాటనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో ఛాయ్పే చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ది చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ను సందర్శించి అక్కడి సౌకర్యాలు, అభివృద్ది పనులను పరిశీలిస్తారు. కేంద్ర మంత్రికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ అంత్యోదయ సిద్దాంతంతో ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగుతోందని అన్నారు.
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते हुए थोड़ा 12 साल हुआ है. कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है. यह रिकॉर्ड है. प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है. वो इंफ्रास्ट्रक्चर में हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्रों में बहुत बड़ा बदलाव लाया है. उसमें तो एक हमारा जो डिप्लोमेटिक रिलेशन

0: है और विश्व स्तर भारत का जो कदर है ये बढ़ रहा है।
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను సిద్దం చేసి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్య వైద్య శాఖల్లో ముఖ ధృవీకృత హాజరు విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఎల్సీకేపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు సహాయ ఉపకరణాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారు స్వావలంబంతో జీవించేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ అభియాన్ ద్వారా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పిల్లల ఆరోగ్య కార్యక్రమం తీసుకొచ్చి 6 నెలల పిల్లల నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లల వరకు ప్రభుత్వ కళాశాలలో జరుగుతున్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో 4 రకాల డి అంటే పుట్టినప్పుడు డిఫిషియన్సీస్ గానీ డిఫెక్ట్స్ గానీ పెరుగుదలలో ఇబ్బందులు గానీ డిసీజెస్ గానీ ఏదన్నా రోగాలు బారిన పడతాడు పరీక్షలు చేసి వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ 4Ds కారణంగా 44 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. డిస్టిక్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ లో 36 సెంటర్లు పెట్టాం ఈ రాష్ట్రంలో. పిల్లలకి కావాల్సిన చికిత్స అందించి భవిష్యత్తులో
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులు ఉన్న ఇళ్లకు అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. అతిసార నివారణపై అవగాహన కల్పించేందుకు సబ్బుతో చేతులు కడుక్కోవడం, సురక్షిత తాగునీటి వినియోగం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ సాధన కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. రాయలసీమలో నీటి వనరుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కర్నూలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ గాజుల దిన్నె, వేదవతి, గురు రాఘవేంద్ర వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి శాశ్వతంగా సాగు తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. తుంగభద్ర డ్యాం గేట్ల పునరుద్దరణ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, హంద్రీనివా ప్రాజెక్టు అభివృద్ది పనులను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి వివరిస్తూ
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా మనం సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. ఒక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ నుండి ఇతరత్ర అంశాల వల్ల కొంతమేర అక్కడ సాగునీరు త్రాగునీరు అందించడంలో మరి ఇంకా మనం పనిచేయవలసిన అవసరం ఉందనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాధాన్యతను ఇమ్మని అటువంటి వెస్ట్ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగు త్రాగునీరు అందించడానికి ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక బ్లూ ప్రింట్ మేము అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమకి ఇవాళ చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వం.
1: వర్షాకాలంలో ప్రబలే కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు వైద్యులు వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో కాలానుగుణ వ్యాధులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే వాటి వ్యాప్తిని ముందుగానే అరికట్టడమే ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: आयोजनम् अकरोत्। ततः पूर्वं सः अमेरिका देशस्य राष्ट्रपतिना डोनाल्ड ट्रम्प, यूके देशस्य प्रधानमन्त्री कीर स्टार्मर इत्यादिभिः नेतृभिः सह G7 देशानां नेतृणाम् औपचारिकरूपेण स्वागतं विहितवान्। यूरोपीय आयोगस्य अध्यक्षा उर्सुला फोन डेर लेयेन, यूरोपीय परिषदः अध्यक्षः एंटोनियो कोस्टा च शिखर सम्मेलने भागं भजन्ति। केन्द्रीय वाणिज्य उद्योग मन्त्री पीयूष गोयलः ह्यः फ्रांस देशे मोनाको देशस्य राज्यमन्त्रिणा क्रिस्टोफ मिरमैंड, विदेश कार्य सहकार मन्त्रिणा इजाबेल बेरो आमादेई, वित्त अर्थव्यवस्था मन्त्रिणा फेडरिक कोटालोर्डा इत्येतैः सह मेलनं कृतवान्। सामाजिकान्तर्जालीय पटले श्रीगोयलः अवदत् यत् द्वैपाक्षिक व्यापारं सुदृढं कर्तुं नूतनान् निवेशावसरान् अन्वेष्टुं भारत मोनाको देशयोः मध्ये उपवेशनम् आर्थिक सहकारं सुदृढं कर्तुं च केन्द्रितम् आसीत्। संघलोक सेवा आयोगेन UPSC इत्यनेन अस्य वर्षस्य लोकसेवा प्राथमिक परीक्षायाः परिणामाः घोषिताः। UPSC ह्यः सूचितवान् यत् अस्मिन् वर्षे 1,000+ रिक्तस्थानेषु लोकसेवा मुख्यपरीक्षायाः कृते आहत्य 13,000+ अभ्यर्थिनः चिताः सन्ति। परीक्षार्थिनः UPSC इत्यस्य आधिकारिक वेब फलके upsc.gov.in इत्यत्र प्राथमिक परीक्षाफलं द्रष्टुं शक्नुवन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జనగం జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ బి నరసింగరావు.
2: జనగామ జిల్లాలో 12 మండలాల్లో వరి, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేలా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి ఐకేపీ, పీఎస్ఈఎస్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ మధ్యాహ్న వేళల్లో సమీక్షలు జరుపుతున్నారు. ధాన్య రవాణాకు వాహనాల కొరత రాకుండా ఇసుక ట్రాక్టర్లు సైతం వినియోగించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ సైతం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేశారు. 2027 జనగణన ప్రక్రియలో జిల్లాలో సమగ్ర ఖచ్చితమైన గణాంకాల రూపకల్పన కోసం కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులకు మార్గదర్శకాలు రూపొందించి అవగాహన కల్పించారు. నర్మెట్లో జరిగిన ఇంటింటి సర్వేలో కలెక్టర్ ప్రత్యక్షంగా పాల్గొని పర్యవేక్షించారు. ముందుగా ఇండ్ల సంఖ్య గుర్తించి ఆ తర్వాత ప్రతి ఇంటి యజమాని స్థితిగతులు నమోదు చేస్తూ జనగణన నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జనగామ జిల్లా ముందంజలో నిలిచింది. మొదటి విడతలో జిల్లాకు 56 ఇళ్లు మంజూరు కాగా హౌసింగ్ ఈడీ మాతృనాయక్ పర్యవేక్షణలో ప్రతి ఇల్లు నిర్మాణం జరుపుకోవడం విశేషం. ఇసుక రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటూ నిర్మాణాలు వేగవంతం చేస్తున్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా బడిబాటపై తెలంగాణ సాంస్కృతిక కళాకారులు జిల్లా వ్యాప్తంగా కళాజాతర నిర్వహించారు. జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిని బండి పల్లవి ఆధ్వర్యంలో గ్రామాలు, పల్లెలు, తండాల ముఖ్య కూడలలో విద్య ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ బడుల్లో లభించే నాణ్యమైన విద్య, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య, ఆంగ్ల మాధ్యమ బోధన వంటి సౌకర్యాల గురించి వివరించారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో అధికారులు సర్వే చేపట్టారు. ఇప్పటి వరకు జరిగిన భూసేకరణపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ సందీప్ కుమార్ జా భూసేకరణ ప్రతిపాదనలను జియో ట్యాగింగ్ చేసి ఇవ్వాలని ఆదేశించారు. జనగామ జిల్లాలో ప్రత్యేక సమగ్ర వాటర్ సవరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు. 12 మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి 250 వాటర్లను మ్యాపింగ్ చేసేలా 100% లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్ నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. కలెక్టరేట్లో ఇన్ఛార్జి DWO బెన్ షాలోమ్ అధ్యక్షతన జరిగిన బలమైన బాల్యానికి 1000 మెట్లు అనే కార్యక్రమానికి కలెక్టర్ సందీప్ కుమార్ జా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భం దాల్చిన నాటి నుంచి మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. రాష్ట ఆవిర్భావ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. కలెక్టరేట్లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి జిల్లా ప్రగతి నివేదిక చదివి వినిపించారు. జిల్లాలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పటిష్టమైన పోలీస్ భద్రత మధ్య జరిగాయి. ఈ నెల 5 నుంచి 12 వరకు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్వహించిన పరీక్షలకు మొత్తం 151 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి ఆర్ భాస్కర్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో అవగాహన ర్యాలీలు చేపట్టారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో పల్లగొట్ట వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారానికి 60 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సబ్స్టేషన్ నిర్మాణాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. డ్వాక్రా మహిళలకు బ్యాంక్ లింకేజ్ రుణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎమ్మెల్యేలు కెఆర్ నాగరాజు, మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో రైతు గోస్తా బీజేపీ భరోసా కార్యక్రమం చేపట్టారు. జనగామ వ్యవసాయ మార్కెట్ ను బీజేపీ శాసనసభ పక్ష నేత ఎలటి మహేశ్వరరెడ్డి సందర్శించి కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. జనగామ జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి నూతనంగా 39 ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం అనుమతులిచ్చింది. గతంలో 16 పాఠశాలల్లో ఈ విధానం ఉండగా ఇప్పుడు అదనంగా మరో 39 స్కూళ్లను చేర్చారు.
1: ఇంతవరకు శ్రీ బి నరసింహరావు గారు అందించిన జనగాం జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమాపేశం భారత్ స్లోవేకియా స్నేహ సంబంధంలో ప్రత్యేక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమాపేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్బంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమాపేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యకులు మాక్రాన్ ఇచ్చే అధికారం ఇందుకు మోదీ హాజరవుతారు. ఎమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా విస్తృత చర్చలతో సాగుతుందని భావిస్తున్నారు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ సవాళ్లు పరిష్కరించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి దక్కుతున్న గుర్తింపుకు ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ హోస్ట్ క్లాస్ నా దేశ అధ్యకుడు పీటర్ పెల్లెగ్రిని బహుకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యకుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు స్వీకరిస్తూ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు భారత్ స్లోవేకియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకాల నిదర్శనమని, రాబోయే తరాలు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్పూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమాపేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

0: ఇరు దేశాలు తమ సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.
1: హమ్నే అప్నే సంబంధం కో కాంప్రిహెన్సివ్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. యే హమారే సాజా విశ్వాస్, సాజా ప్రాథమికతాఓ ఔర్ సాజా భవిష్య కా ప్రతీక హై. ఆజ్ ప్రధానమంత్రి జీ ఔర్ మైనే హమారే సహయోగ్ కో నయీ దిశా ఔర్ నయీ ఊర్జా దేనే పర్ విస్తృత రూప్ సే చర్చా కీ. ఆటోమొబైల్, రేల్వే, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఔర్ గ్రీన్ టెక్నాలజీస్, ఇన్ సభీ విషయో మే ఆజ్ హమ్నే దోనో దేశో కే లోగో కీ భలాయి కే లియే కయీ మహత్వపూర్ణ నిర్ణయ లియే.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్బంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: రక్షా సహయోగ్ హమారే గహరే ఆప్సీ విశ్వాస్ ఔర్ స్ట్రాటజిక్ కన్వర్జెన్స్ కా ప్రమాణ్ హై. ముజే ఖుషీ హై ఇస్ మహత్వపూర్ణ క్షేత్ర మే ఆజ్ హమ్నే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైన్ కియా. ఇస్సే జాయింట్ డెవలప్మెంట్, జాయింట్ ప్రొడక్షన్ ఔర్ డిఫెన్స్ ఇండస్ట్రీ కే బీచ్ సహయోగ్ కో నయీ గతి మిలేగి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్బంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ మూడో సమాపేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన కీలక కార్యక్రమాలు సమీక్షించినట్టుగా మంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. వయోశక్తి కార్యక్రమం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరిశ్రమ, విద్యా సంస్థల సహకారం, పాలనా సంస్కరణలు, అన్ని నైపుణ్యాలు, సామర్థ్య విస్తరణ వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు నిర్మించేందుకు, అత్యాధునిక పరిశోధనలు ప్రోత్సహించేందుకు, భవిష్యత్కు అవసరమయ్యే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ ప్రారంభించిన అనంతరం జోషి మాట్లాడుతూ ఎంఎన్ఆర్ఈ ఐడబ్ల్యూటీఎంఏ సంయుక్తంగా అభివృద్ది చేసిన ఈ పోర్టల్ విండ్ ఎనర్జీ సరఫరా క్రమబద్దీకరించేందుకు, ఆత్మ నిర్బర్ భారత్ విజన్ ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మొదటి డిజిటల్ ప్లాట్ఫామ్ అని, 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో 6.1 GW పవన విద్యుత్ సామర్థ్యాన్ని జోడించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 46% వృద్ది అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్ టర్బైన్లు, విడిభాగాల ఎగుమతులు 12,000 కోట్లు దాటాయని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సాధనకు తన నిబద్దతను చాటి చెప్పారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొనాకో స్టేట్ మంత్రి క్రిస్టో మిర్మన్, విదేశ వ్యవహారాల సహకారాల శాఖ మంత్రి ఇస్తాబిల్లే బెర్రో అమడేయి, ఆర్థిక శాఖ మంత్రి ఫ్రెడరిక్తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని తన సోషల్ మీడియా వేదికగా గోయల్ పేర్కొన్నారు. భారత్ మొనాకో ఆర్థిక బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, విలువైన వస్తువులు దుర్వినియోగ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ సిట్లో ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. నిన్న అయోధ్య కమిషనర్ డీఎంతో కలిసి ఆలయ ప్రాంగణం సందర్శించారు. ఆలయ విరాళ నిర్వహణలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో రాష్ట ప్రభుత్వం ఈ సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ విచారణకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కమిటీ 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు రామ్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా అయోధ్యలో ఉన్నారు. విచారణలు ఎలాంటి అలసత్వం ఉండదని, సిట్ కోరిన అంత రకాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం, ఆలయ అధికార యంత్రాంగం అందిస్తుందని స్పష్టం చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు నిన్న విడుదల చేసింది. మొత్తం 1000కి పైగా ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్ పరీక్షకు 13

0: పైగా అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన మార్కులు, కట్ ఆఫ్ మార్కులు, అధికారిక కీ వివరాలు తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాత కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయిన upsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ఈజీ పునఃపరీక్షకు ముందు భద్రత రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒక ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్ష ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ ఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్దత సమీక్షించారు. ఇరాన్తో కీలక ఒప్పందం ప్రకటించాక G7 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యకుడు ట్రంప్ ఫ్రాన్స్ చేరుకున్నారు. వివాదానికి తాత్కాలిక విరామం ఇస్తూ హర్ముజ్ జలసంధి తిరిగి తెరుస్తామని ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమాపేశం కానున్నారు. ఈరోజు ఈశాన్య భారతం, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికేల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 4 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట, కర్ణాటక మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ లో కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికో తో సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ రోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికేల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మన సున్నీ.

అంబటాళ్ల సంగతులు. చాలా సందర్భాల్లో మన అదృష్ట దురదృష్టాలకు కారణమయ్యేది మన మాట తీరే. శ్రోతలకు మరోమారు శుభోదయంతో ఇయాల్టి అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన సూక్ష్మ వ్యాయామంలో మూలాధార శక్తి వికాస గురించి యోగ శిక్షకుడు ఉల్లింగ ముత్యం అందిస్తారు. మార్లవాయి గ్రామ ప్రత్యేకతల గురించి హైమండార్ఫ్ యువజన సంఘం వ్యవస్థాపకులు కనక వెంకటేష్తో కే లెనిన్ పెట్టిన ముచ్చట మాట సొగసు శీర్షికన వాన గురించి సామల రాజవర్ధన్ చెప్పే ముచ్చట్లతో పాటు రైతన్నలకు వ్యవసాయ సలహాలు, చరిత్రలో ఈరోజు విశేషాలు మొదలైన అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, పాడ్యమి, ఆరుద్ర నక్షత్రం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ప్రధానంగా ఎండగా ఉంటుంది. సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: ఎక్కువ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 59%. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ఇయాల్టి వాతావరణం. మీరు ట్యూన్ చేసి వింటున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాలు. ఇది అంబటాళ్ళ సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు

0: నా పేరు డాక్టర్ ఎం సునీల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన విభాగం, వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్.
1: అయితే ఇప్పుడు మనం నారుమడి పెంచేటటువంటి క్రమంలో మనకు వాతావరణం మబ్బులు పట్టి చల్లగా ఉన్నట్లయితే గనక, లేదంటే అధిక వర్షాలు కురిసినప్పుడు కూడా ఏంటంటే ఈ నారుకులు తెగులు సోకేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నారుకులు తెగుల నుంచి వీటిని యొక్క ఈ నారును కాపాడడానికి మనకు కాపరాక్సి క్లోరైడ్ అనేటటువంటి శిలీంద్ర నాశిని అయితే గనక లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి వేర్లు తడిచే విధంగా మనం పిచికారీ చేసుకోవాలి. అదొకటి ప్రధానంగా. ఇంకోటి ఏంటంటే మనకు ఇలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటే గనక నారులో ఎదుగుదల కూడా క్షీణించిపోతుంది. ఈ నారులో ఎదుగుదలను మనం పెంపొందించడానికి ఈ నీటిలో కరిగేటటువంటి పోషకాలను మనం ముఖ్యంగా చూసినట్లయితే గనక 19:19:19 లాంటి పోషకాలను లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున గనక కలిపి పిచికారీ చేసినట్లయితే గనక ఈ యొక్క నారు లోపల ఎదుగుదల బాగుండి మనం సరైన సమయంలో నాటుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఈ మనము నారుమడిలో పెంచినటువంటి నారును ఎప్పుడు నాటుకోవాలనేది ఆ యొక్క పంట మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా టమాటా చూసినట్లయితే గనక టమాటాను విత్తినటువంటి 21 నుంచి 25 రోజుల లోపల నాటుకోవాలి. 25 రోజులు మించకుండా చూసుకోవాలి. అదే వంకాయ అయితే గనక 25 నుంచి 30 రోజుల తర్వాత విత్తినటువంటి 25 నుంచి 30 రోజుల తర్వాత మనము 3 నుంచి 4 ఆకులున్నటువంటి దశలో ఈ వంకాయను ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. అదే మిరప చూసినట్లయితే గనక మిరప ఇంకొంతకాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంట ఇది మిరప కొంత ఆలస్యంగా 40 నుంచి 42 రోజుల దశలో ఈ యొక్క నారును మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. అదేవిధంగా ఈ క్యాబేజీ, కాలిఫ్లవర్ ఈ పంటల్లో కనుక చూసినట్లయితే కనుక నారుని మనము 25 నుంచి 30 రోజుల దశలో ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే నారుమడి పెంపకం అనేది చాలా కీలకమైనది. నారుమడి గనక సక్రమంగా చేపట్టినట్లయితే గనక మనము విత్తన మోతాదు తగ్గించి అక్కడే మనం మొదటి దశలోనే పెట్టుబడిని దాదాపుగా 3,000 నుంచి 4,000 రూపాయలు అనేది ఆదా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా సరైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ నారుమడిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నారుకుళ్ళు తెగులు సోకకుండా జాగ్రత్తగా మనం శాస్త్రీయ పద్ధతిలో ఈ విత్తనాలను చల్లుకొని నారుమడిని పెంచుకోవడం అనేది చేసినట్లయితే గనక ఈ యొక్క ప్రధాన పంటలన్నింటిలో కూడా మంచి దిగుబడులు వచ్చి మంచి ఆదాయం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది.

నిర్మాత మిథున్ చక్రవర్తి, నటి నిర్మాత సుప్రియ, నటి అంజలి, గాయకుడు రాహుల్ నంబియార్ పుట్టినరోజు ఈరోజు. అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

కార్యక్రమంలో ఇప్పుడు యోగమనే అదృష్టం ఈ శీర్షికన చిన్న చిన్న కదలికల ద్వారా కీళ్లను కండరాలను ఉత్తేజపరిచే వ్యాయామాన్ని సూక్ష్మ వ్యాయామం అంటారు. ఈరోజు యోగమనే అదృష్టం శీర్షికన సూక్ష్మ వ్యాయామంలో మూలాధార శక్తి వికాసం గురించి యోగా శిక్షకులు ఉల్లింగమూర్తి అందిస్తున్న విశేషాలు ఇప్పుడు విందాము.

మూలాధార శక్తి వికాసక్. ఈ సూక్ష్మ వ్యాయామంలో చాలా ప్రముఖమైనటువంటి వికాసకము ఈ మూలాధార శక్తి వికాసక్. ఈ మూలాధార శక్తి వికాసం చేసేటటువంటి పద్ధతి ఏమిటంటే, పాదాలు మరియు పాదాల వేళ్ళు కలిపి చక్కగా నిలబడి ఉండాలి, మెడ నిటారుగా పెట్టాలి, శ్వాసను వదిలేసి ఉన్నటువంటి స్థితిలో మన యొక్క మూలాధారమును అంటే నడుం కింది భాగాన్ని పూర్తిగా ప్రయత్నపూర్వకంగా దగ్గరగా తెచ్చి పైకి లాగాలి. అలా మన శరీర భాగంలో ఉన్నటువంటి మలద్వారాన్ని బాగా లోపలికి పైకి లాగడము చాలా ముఖ్యమైనటువంటి విషయం. శ్వాస సాధారణంగా జరుగుతూ ఉండాలి. ఈ పనిని కొద్దిసేపు చేసిన తర్వాత మళ్ళీ శరీరాన్ని వదులుగా చేసి ఇదే పనిని మన యొక్క రెండు పాదాల మధ్య 7-8 అంగుళాల దూరం పెట్టి ఇదే ప్రక్రియను మళ్ళీ ఆ శరీర భాగాన్ని పైకి లాగడము చేయాలి. మళ్ళీ ఈ అభ్యాసాన్ని కొద్ది కొద్దిగా పెంచుతూ 1 నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఇలా 5 నిమిషాల వరకు పెంచుతూ పోవాలి. ఈ విధంగా ఈ మూలాధార శక్తి వికాసక అనే ప్రక్రియను ప్రతినిత్యము చేయడం వల్ల మన యొక్క మలమూత్రాలను ఆపుకునేటటువంటి శక్తి పెరుగుతుంది. తొందర తొందరగా విసర్జనకు వెళ్లేటటువంటి అవసరం లేకుండా మన యొక్క శక్తి బాగా పెరుగుతుంది. దాంతోపాటు వీర్యరక్షణ జరుగుతుంది, యవ్వన శక్తి పెరుగుతుంది, వృద్ధాప్యం తగ్గిపోతుంది. చాలా మంది ఈ కాలంలో పైల్స్ అనేటటువంటి అర్షమొలల వ్యాధితో చాలా బాధపడుతుంటారు. అట్లాంటి మొలల వ్యాధి రాకుండా ఉండడానికి, తగ్గిపోవడానికి ఈ యొక్క మూలాధార శక్తి వికాసక అనేటటువంటి ప్రక్రియ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే సహజంగా ఈ పైల్స్ అనేటటువంటి వ్యాధి వచ్చిందంటే దాన్ని ఆపరేషన్ ద్వారా మాత్రమే విరుగుడిని చెప్తారు చాలా మంది డాక్టర్లు. కానీ అది రాకుండా ఉండడానికి, వచ్చినటువంటిది తగ్గిపోవడానికి ఈ మూలాధార శక్తి వికాసకం అనేది చాలా ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఈ మూలాధార శక్తి వికాసకని ప్రతిరోజు 2-3 నిమిషాలు అభ్యాసం చేయాలి. దాంతోపాటు జంఘా శక్తి వికాసక్, ఈ జంఘా శక్తి వికాసకలో పాదాలు కలిపి చక్కగా నిలబడి చేతులు పక్కకు భుజాలకు సమాంతరంగా పెట్టాలి, అరచేతులు భూమి వైపుకి పెట్టాలి, శ్వాస తీసుకుంటూ నెమ్మది నెమ్మదిగా మడిమలను కలిపి పాదాల పంజాలపైన మోకాళ్లను విస్తరిస్తూ కూర్చోవాలి, నడుము పైభాగము చక్కగా పెట్టాలి, పైకి లేస్తూ శ్వాసను వదలాలి. ఈ విధంగా 2 చేతుల్ని నిటారుగా పెట్టి శ్వాస వదులుతూ మోకాళ్లను వంచుతూ కూర్చోవడము, మళ్ళీ మెల్లిగా పైకి లేవడము. ఈ ప్రక్రియను 4-5 సార్లు చేయాలి. అలా చేసిన తర్వాత పాదాలు కలిపి చక్కగా నిలబడి పాదాల వేళ్లపైన శరీరం యొక్క బరువును పూర్తిగా వేయాలి, మడిమలు పైకి లేపి ఉంచాలి, తొడల యొక్క అన్ని కండరాలు పైకి బిగించాలి, శ్వాస తీసుకుంటూ చేతులు చెవుల పక్కకు వ్యతిరేక నమస్కార స్థితిలో తలపైన తీసుకువెళ్ళాలి, శ్వాస వదులుతూ చేతులు భుజానికి సమాంతరంగా స్థిరంగా పెట్టాలి, మళ్ళీ మడిమల్ని కింద పెట్టకుండా ఇదే ప్రక్రియను మళ్ళీ మళ్ళీ చేయాలి. ఇలా మడిమలను చిట్ట చివరికి మాత్రమే భూమిపైన పెట్టాలి. దీనివల్ల తొడ యొక్క కండరాలు చాలా బలవంతమవుతాయి, శరీరం యొక్క సంతులనం పెరుగుతుంది, శరీరం యొక్క ఎత్తు పెరగడము, ఇట్లాంటి ప్రక్రియలన్నీ కూడా ఈ జంఘా శక్తి వికాసక్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి తొడ యొక్క కండరాలు ఆరోగ్యవంతం కావడానికి, శక్తివంతం కావడానికి జంఘా శక్తి వికాసక్ అనేది చాలా ప్రత్యేకంగా ఉపయోగం.

పడుతుంది. దీంట్లో సహజంగానే తొడలలో చాలా శక్తి ఉండడం అవసరం. ఎందుకంటే మనం మహాభారతంలో చూస్తే దుర్యోధనుడికి తన యొక్క ప్రాణమంతా కూడా తొడల్లోనే ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని మనం చదివి ఉంటాం. కాబట్టి తొడలు ఎప్పుడైతే శక్తివంతంగా ఉంటాయో వాటి వల్ల మనం ఏ పని చేయడానికైనా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జంఘా శక్తి వికాసక అనేది ప్రత్యేకంగా తొడలు శక్తివంతం కావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జంఘా శక్తి వికాసకని ప్రతినిత్యం అభ్యాసం చేయడం వల్ల ఈ తొడలు చాలా శక్తివంతము అయి మన శరీరం యొక్క సంతులనం, అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ అంటుంటారు, ఆ శరీరం యొక్క సంతులనం జరగడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మోకాలి శక్తి వికాసక్. ఈ ప్రస్తుత తరుణంలో వేగవంతమైనటువంటి జీవన విధానంలో చాలా చిన్న వయసులోనే మోకాల నొప్పులు రావడం సహజమైపోయింది సమాజంలో. మహిళలైనా పురుషులైనా యువకులైనా వృద్ధులు అనేటువంటి తేడా లేకుండా చాలామందికి ఈరోజు మోకాల నొప్పులు వస్తున్నాయి. ఎక్కువసేపు నిలబడకుండా ఉండేటువంటి పరిస్థితి, అదేవిధంగా మెట్లు ఎక్కలేనటువంటి పరిస్థితి, ఈ విధంగా చాలా దూరం నడవలేనటువంటి పరిస్థితి, దీనివల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో మనం చాలా చూస్తున్నాం. ఎవరికి అడిగినా కూడా మోకాళ్ళ నొప్పులు అనేటటువంటి వ్యాధి ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అలా మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే మోకాళ్ళు శక్తివంతంగా ఉండాలి. దానికోసము వివరించబడిందే ఈ మోకాలి శక్తి వికాసక్. ఈ మోకాలి శక్తి వికాసక్ని మనం ఒక 2-3 నెలల పాటు ప్రతిరోజు అభ్యాసం చేయడం వల్ల మోకాళ్ళు చాలా శక్తివంతమై చాలా చురుకుగా నడవడానికి, పరిగెత్తడానికి, ఇంకా రకరకాల పనులు చేయడానికి కూడా ఈ మోకాళ్ళు చాలా శక్తివంతం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో మొట్టమొదటిది పాదాలు కలిపి చక్కగా నిలబడి కుడి మోకాలి వద్ద వంచి 2 చేతులతో మోకాలు పట్టుకొని మోకాలు ఛాతి దగ్గర వత్తి పెట్టాలి. తర్వాత శ్వాస వదులుతూ చేతులు తీసి పాదం భూమిపైన పెట్టాలి. ఇదే పనిని ఎడమకాలితో చేయాలి. ఈ ప్రక్రియని 4-5 సార్లు చేయాలి. అంటే చేతి ద్వారా మోకాల్ని వంచి ఛాతి దగ్గరికి మోకాల్ని తీసుకొని ఒత్తి పెట్టడము, తర్వాత శ్వాస వదులుతూ 2 చేతులు తీసి పాదాన్ని నేలపై పెట్టడము. ఇటువంటి ప్రక్రియను ఒకసారి కుడివైపు కాలుతో, రెండోసారి ఎడమవైపు కాలుతో, ఈ విధంగా 4-5 సార్లు చేయాలి. దీనివల్ల ఆ మోకాళ్ళకు బాగా శక్తి ఏర్పడుతుంది. దాని లోపల ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి, అక్కడ సరైన రక్త ప్రసరణ జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత 2వ పద్ధతి ఏమిటంటే చక్కగా నిలబడి కుడికాలు ముందుకు చక్కగా పైకి లేపి మోకాలి దగ్గర వంచుతూ 4-5 సార్లు విదిలించాలి. అలా ఇదే పనిని ఎడమకాలుతో కూడా చేయాలి. అంటే కాలు లేపి చక్కగా నిలబడి కుడికాలను ఒకసారి పైకి లేపి విదిలించడము, అదేవిధంగా మోకాలు దగ్గరగా వంచి విదిలించాలి, అదేవిధంగా ఎడమకాలని కూడా మళ్ళీ మోకాలు దగ్గరగా వంచి మళ్ళీ విదిలించాలి. ఈ విధంగా చేయడం వల్ల కూడా ఈ యొక్క మోకాలు చాలా శక్తివంతంగా తయారవుతాయి. దీంట్లో 3వ పద్ధతి కూడా వివరించడం జరిగింది. 2 పాదాలు చక్కగా కలిపి ఉంచాలి. చేతులు ఛాతి ఎదురుగా భుజాలకు సమాంతరంగా అరచేతులు భూమి వైపుకు పెట్టి ఉంచాలి. 2 మోకాళ్ళు కలిపి ఉంచాలి. శ్వాస తీసుకొని మోకాళ్ళు మరియు నడుమును వంచుతూ కుర్చీ లాంటి స్థితిలోకి కిందికి వంగాలి. వీపు వెన్నెముక చాలా నిటారుగా ఉండాలి, నడుము వంగి ఉండకూడదు. శ్వాస వదులుతూ లేచి నిలబడాలి. ఈ విధంగా 4-5 సార్లు చేయాలి. అంటే ఉన్న బలంగా ఒక కుర్చీలో, నిటారుగా ఉన్నటువంటి కుర్చీలో కూర్చుంటే ఏ విధంగా ఉంటామో అదేవిధంగా మోకాళ్ళను వంచి కుర్చీలో కూర్చున్న విధంగానే కాలు వంచాలి. మళ్ళీ శ్వాస వదులుతూ పైకి లేవాలి. ఈ విధంగా ఈ 3 రకాల ప్రక్రియల వల్ల మోకాలికి చాలా శక్తి కలుగుతుంది. ఈ మోకాలి శక్తి దీనిలో ప్రధానంగా రక్త ప్రసరణ సరైన స్థితిలో నడవడం ఏదైతే ఉన్నదో దానివల్లనే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు తింటున్నటువంటి ఆహారము, రకరకాల విషాహారం కారణంగా ప్రత్యేకంగా మోకాళ్ళ నొప్పులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడం కోసమే ఈ యొక్క
మోకాలి శక్తి వికాసక అనేటువంటి సూక్ష్మ వ్యాయామాన్ని చేస్తాం. దీంట్లో మోకాల్లో ఉన్నటువంటి దోషాలు దూరమైపోతాయి, కీళ్ళ నొప్పులు కూడా దూరమైపోతాయి, లేవడము కూర్చోవడము ఇట్లాంటి పనుల్ని సరళంగా సహజంగా మనం చేసుకోగలుగుతాము. మోకాళ్ళ నొప్పులు కూడా పూర్తిగా దూరం కావడానికి చాలా చక్కని అవకాశం ఉంటుంది. దాంతోపాటు పిక్కలు శక్తివంతం కావడానికి ఒక సూక్ష్మ వ్యాయామాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పాదాలు కలిపి చక్కగా నిలబడి ఉంచి సాధారణ స్థితిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ పాదాల వేళ్ళ ఆధారంగా సాధ్యమైనన్ని సార్లు ఎగరాలి. ఈ విధంగా ఒక 25 నుంచి 30 సార్లు అంటే కాలి వేళ్ళ మీద ఎగురుతూ ఉండడం. దీనివల్ల పిక్కలు చాలా వాటి యొక్క కండరాలు బలవంతమవుతాయి, వాటికి మంచి ఆకారము వస్తుంది. దీనివల్ల ఈ యొక్క పిక్కల యొక్క శక్తి వికాసము జరుగుతుంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ

యోగా శిక్షకులు పుల్లింగముత్తం. యోగమనే అదృష్టం శీర్షికన సూక్ష్మ వ్యాయామంలో మూలాధార శక్తి వికాసం గురించి అందించిన విశేషాలవి. ప్రతి ఏడాది జూన్ 16వ తేదీన అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. విదేశాల్లో కష్టపడి పనిచేస్తూ తమ స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సహాయం చేస్తున్న మిలియన్లకు పైగా వలస కార్మికుల త్యాగాలను మరియు వారి సేవలను గుర్తించడానికి ఈరోజును ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఆమోదించింది. వలస కార్మికులు సరిహద్దులు దాటి పంపే ఈ చిన్న మొత్తాల డబ్బు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది కుటుంబ సభ్యులకు ప్రధాన జీవనాధారంగా మారుతోంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వీలవుతుంది. ఇంకా పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తుంది. వలస కార్మికుల సంక్షేమం, భద్రత మరియు బదిలీ ఖర్చులను తగ్గించడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ద్వారా ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా జరుపుకోవాలని, జూన్ 16వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించింది.

0: टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1454 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. కార్యక్రమంలో ఇప్పుడు మార్లవాయి గ్రామ ప్రత్యేకతలు. ఈ అంశం గురించి హైమండార్ యువజన సంఘం వ్యవస్థాపకులు కనక వెంకటేష్ తో కేఎల్ఎన్ పెట్టిన ముచ్చట ఇప్పుడు విందాం.
2: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనే చారిత్రక నేపథ్యమున్న గ్రామం జైనూర్ మండలంలోని మార్లవాయి. మరి ఆ మార్లవాయి గ్రామ చారిత్రక నేపథ్యం గురించి మనతో పంచుకునేందుకు ఆ గ్రామ హైమండార్ఫ్ యువజన సంఘం వ్యవస్థాపకులు నాయకులు కనక వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆ గ్రామ విశేషాలని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం వెంకటేష్ గారు.
3: నమస్కారం అండి. ముందుగా ఆదిలాబాద్ రేడియో కేంద్రం వాళ్ళకి నమస్కారాలు. రామ్ రామ్.
2: అయితే ముందుగానే చెప్పండి, ఈ మార్లవాయి గ్రామ చారిత్రక నేపథ్యాన్ని గురించి మనం తెలుసుకునే కంటే ముందు అసలు ఈ గ్రామం ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంది, ఇక్కడున్న జనాభా, తర్వాత ఇక్కడున్న ప్రజల ప్రధాన జీవనాధారం ఏ రకంగా ఉన్నాయి, వనరులు ఏ రకంగా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం.
3: ఈ మార్లవాయి గ్రామానికి చాలా గొప్ప చరిత్ర. ఇది ఒక మార్మూలే ఆదివాసి ప్రాంతమైనప్పుడు, ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు ఈ గ్రామానికి మానవ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హేమండ్రాబ్ బేట్ ఎలిజబెత్ ఉన్నటువంటి గ్రామం. వాళ్ళు ఆ రోజు జల్ జంగల్ జమీన్ కొరకు ప్రాణత్యాగాలు అర్పించిన కుమ్రంభీం చరిత్రని తెలుసుకోవడానికి నైజాం ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా ఒక ఆంథ్రోపాలజిస్ట్ అయినటువంటి మానవ శాస్త్రవేత్త అయినటువంటి ప్రొఫెసర్ హేమండ్రాబ్ వాళ్ళని 1940లో మొదటిసారిగా ఈ అప్పటికీ జున్గాం అసఫాబాద్ జిల్లా ఉన్నప్పటికీ ఇప్పుడు మా ప్రజెంట్ కుమ్రంభీం జిల్లా కాబట్టి అప్పటికీ ఈ ప్రాంతంలో రావడం, అప్పటికీ హేమండ్రాబ్ వాళ్ళని ఎవరు కూడా దగ్గరికి రాని అనే సందర్భంలో మా ఊరు ఆత్రం లచ్చు పటేల్ రాజవంశుల దగ్గర ఉండే పంగడి, అప్పటి గోండ్వానా రాజులు ఉండే కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అక్కడ పరిచయం ఏర్పడి మా సరే ఎవరు దగ్గరికి రాని అనే సందర్భంలో మొదటిసారిగా మా గ్రామానికి 1941కి తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడనే ఈ పెద్ద మర్రి చెట్టు ఉంది, దాని పక్కనే చిన్న గుడిసేసుకుని ఇక్కడ ఉన్న తర్వాత ఈ గ్రామంలోనే మార్లవి గ్రామంలో ఉండి ఇక్కడ నుంచి ఈ అన్ని ఆదివాసి గ్రామాలు తిరుగుతూ అప్పటికి ఎలాంటి రోడ్డు సౌకర్యం కూడా లేదు, దట్టమైన అడవి. ఒకవేళ తాలూకా కేంద్రానికి పోవాలన్నా 2 రోజులు, ఏదైనా ఉత్తరం అందించాలన్నా 1 రోజు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి అప్పటికి రోడ్డు సౌకర్యము, నీటి సౌకర్యము, కరెంటు ఎలాంటి అభివృద్ధి లేనప్పుడు ఆ రోజు మా ఆదివాసులతో కలిసి నివసించి మా దగ్గర ఉండి మా గ్రామంలో ఉన్న ప్రజలతో మమేకాయమై ఇక్కడ నివసించి చివరికి వాళ్ళు రాసిన నివేదిక బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇవ్వడం జరిగింది, ద గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్. అదేవిధంగా మనుగడ కోసం పోరాటం, ఇంకా చేయవలసింది ఎంతో ఉంది అనే అనేక పుస్తకాలు, ఆ గ్రంథాలు బ్రిటిష్ లైబ్రరీలో ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ కొంత కొంత అంటే ఇప్పుడు కొంత దాతలు ముందుకొచ్చి మేధవులు ఆ హేమండ్రాబ్ రాసిన నివేదికని ఇప్పుడిప్పుడు బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మొన్న కూడా 35వ వర్ధంతి సందర్భంగా ప్రొఫెసర్ హేమండ్రాబ్ రాసిన పుస్తకాన్ని బయట తీసుకురావడం. కాబట్టి చాలా చరిత్ర గల గ్రామం. ఈరోజు ఇక్కడ అన్ని ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నాయి. దాదాపు ఈ గ్రామానికి మా తాత వాళ్ళ నాన్న సుంగు మరియు లచ్చు పటేల్ వీళ్ళంతా కలిసి ఈ గ్రామానికి వ్యవస్థాపకులుగా అని పెద్ద మనుషులు చెప్పేవారు. నేనిప్పుడు 4వ తరం, నేను ఇక్కడ 4వ తరం వాళ్ళము. మాకన్నా మా నాన్న తాత ముత్తాత మా తాత వాళ్ళ ముత్తాత వాళ్ళ తాతలు ఎక్కడనో ఉండే కానీ చివరికి ఇక్కడికి వచ్చి మార్లా గ్రామం ఏర్పాటు చేయడం. ఈ గ్రామానికి ఇప్పటికీ ప్రొఫెసర్ హేమండ్రాబ్తో పాటు చాలా మంది ఐఎస్లు కూడా మనోహర్ ప్రసాద్ ఇక్కడ నివసించేవాళ్ళు, అప్పటి ట్రైబల్ స్పెషల్ ఆఫీసర్ రాజేశ్వర్, ఇంకా ఇతర దేశస్తుల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఈ ప్రాంతాలు పరిశోధన చేయడానికి వచ్చినప్పటికీ ఇక్కడ ఒక ఆదివాసుల సంస్కృతి సంప్రదాయంతో కూడిన ఒక మామూలు ఇల్లుండే, ఆ ఇల్లులో ఉండి చాలా మంది వస్తూ పోతున్నారు, అలాంటి గ్రామం మాది.
2: అయితే ఇప్పుడు ఇంత చారిత్రక నేపథ్యం ఉన్న గ్రామం ఇది, మరి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడి ఆదివాసీలతో మమేకమై పనిచేసిన ఈ ప్రొఫెసర్ హేమండార్ఫ్ బెట్టి ఎలిజబెత్లకు సంబంధించిన ఆనవాలు మీ గ్రామంలో ఏమేమి ఉన్నాయి, వాటి పరిరక్షణకు మీరు ఏం చేస్తూ ఉన్నారు, అట్లాగే ప్రతి సంవత్సరం జనవరి 11వ తేదీన ఆ మహనీయుల వర్ధంతిని కూడా మీరు మీ సంప్రదాయబద్ధంగా జరుపుతూ ఉంటారు కదా, మరి ఇది ఎప్పటి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది, వీటికి సంబంధించిన వివరాలు కూడా చెప్పండి.
3: బేటీ ఎలిజబెత్ చనిపోయిన తర్వాత హెమెండ్రాప్ ఉన్నప్పుడు తన హైదరాబాద్లోనే హఠాత్తు మరణం చెందిన తర్వాత ఆమె యొక్క ఆస్తికాలను మొదటిసారిగా మార్లవీకి తీసుకొచ్చిన తర్వాత మార్లవీలోనే తన సమాధి ఏర్పాటు చేసిండు ఎలిజబెత్. తర్వాత అప్పుడే అన్నారు ఆమె నా ఇల్లు కూడా ఆమె పక్కన ఉండాలని చెప్పడం జరిగింది. తర్వాత అతని ఆస్తికాలు కూడా వాళ్ళ దేశంలో మరణించిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత తన యొక్క కొడుకు మనవరాలు కొడుకు పేరు కూడా లచ్చు పటేల్. కొడుకు పేరు ఎందుకు లచ్చు పటేల్ పెట్టుకున్నారంటే ఇక్కడ పరిశోధనలు చేసేటప్పుడు 12 సంవత్సరాలు ఉన్న తర్వాత హెమెండ్రాప్ తన దేశానికి వెళ్ళిండు. తర్వాత వచ్చేసరికి తన యొక్క దోస్తు చనిపోయి అంటే లచ్చు పటేల్ ఇక్కడ తీసుకొచ్చిన వ్యక్తి లచ్చు పటేల్ చనిపోయిన తర్వాత అరే నా దోస్తు చనిపోయిండు నా కొడుకు పుట్టిండు కాబట్టి నా దోస్తు యొక్క ఈ గ్రామ పటేల్ పేరు పెట్టుకోవాలని లచ్చు పటేల్ అని పేరు పెట్టిండు. మొన్న లచ్చు పటేల్ మళ్ళా వాళ్ళ లచ్చు పటేల్ వాళ్ళ కొడుకు ఇప్పుడు హెమెండ్రాప్ అతని పేరు కూడా హెమెండ్రాప్ 20 సంవత్సరాల తర్వాత ఆస్తికలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రతి ఏటా వాళ్ళ వర్ధంతి సభని ఏర్పాటు చేస్తున్నాం ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో. ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసులంతా కలిసి ఈ వర్ధంతి సభని ఏర్పాటు చేస్తున్నాం. అందుట్లో కలెక్టర్లు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలు జడ్పీ చైర్పర్సన్ అందరూ కూడా ప్రతి ఏటా వర్ధంతి సభ ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళ సమాధులు ఇక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళు నిజంగా ఆదివాసుల్లో గుండెల్లో గూడు కట్టుకున్న గొప్ప వ్యక్తులుగా ఇప్పటికీ మేము వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళు ఆ రోజు జల్ జంగల్ జమీన్ వీళ్లకు కావాలన్నారు నిజంగా వాళ్ళ హక్కు అన్నారు. అదే విధంగా దానితో పాటు విద్య అని చెప్పడం జరిగింది. అప్పటికి ఈడ హెమెండ్రాఫ్ మార్లవీ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత

0: చాలా మంది మా తాత కూడా అందులో చదివి అన్ను మాస్టర్ గా ఉపాధ్యాయులుగా కొనసాగినారు. తర్వాత ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయడం, అప్పటికి మరాఠీలో మోడీ లాంగ్వేజ్ మరాఠీ లాంగ్వేజ్ ఉన్నప్పుడు చాలా మంది ఇక్కడ కొంతమంది ఆదివాసులకు వీళ్ళకు విద్య కావాలని చెప్పడం, ఆ విద్యలో కొంతమంది చురుకైన వాళ్ళని ఉపాధ్యాయులుగా నిర్మించడం ఇలా జరగడం. కాబట్టి ఇప్పటికి కూడా మా ఊర్లో వాళ్ళ స్ఫూర్తి ఎడ్యుకేషన్ విషయంలో హెమండ్ ఆఫ్ స్ఫూర్తితోనే చదువుతున్నాం, ముందుకు సాగుతున్నాం.
1: అంటే ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన ఆనవాళ్ళంటే వాళ్ళు ఇక్కడ నివసించిన ఇల్లు, వాళ్ళ సమాధులు, వీటికి సంబంధించి అవిటిని ఎట్లా ఇంకా కాపాడుతూ ఉన్నారు?
0: వాళ్ళు నివసించిన ఇల్లు, సమాధి, వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న డేరా వేసుకున్న ప్లేసు, అప్పటికి రాయ్ సెంటర్ వ్యవస్థను, నిజంగా ఆదివాసుల సమస్యలను తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమస్యలు ఆదివాసుల దగ్గరనే అధికారులు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు బయట సమాజంతో బయట ప్రపంచంతో కలవలేని పరిస్థితుల్లో ఆదివాసులు ఉన్నారు. కాబట్టి అప్పటికి కెస్లాపూర్ దర్బార్, జోడేఘడ్ దర్బార్, అదేవిధంగా హెమండ్రాపు యొక్క ఆనవాళ్ళు ఇప్పటికి వాళ్ళ ఇద్దరు హెమండ్రాపేట్ ఎలిజబెత్ విగ్రహాలు, వాళ్ళ సమాధులు, వాళ్ళ నివసించిన స్థలము, ఇప్పటికి వాళ్ళు ఉన్న ఇల్లు అలాగనే కాపాడుతూ దాన్ని వాళ్ళ యొక్క ఆధారాలను వాళ్ళ చరిత్రలను ఏర్పాటు చేసే విధంగా చిన్న గ్రంథాలయం, ఇలా కొన్ని జ్ఞాపకాలను ఇప్పటికీ వాళ్ళతో కలిసి ఉన్న కొంతమంది పెద్ద మనుషులను అడిగి వాళ్ళ యొక్క చరిత్ర ఆనవాళ్ళను కూడా భద్రంగా పరచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం.
1: చాలా సంతోషం వెంకటేష్ గారు. ముఖ్యంగా మారుమూల గ్రామమైన ఈ మార్లవాయికి సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని గురించి చక్కగా వివరించారు, అందుకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మార్లవాయి గ్రామ ప్రత్యేకతలు. ఈ అంశం గురించి హేమండార్ యువజన సంఘం వ్యవస్థాపకులు కనక వెంకటేష్ తో కేలిన్ పెట్టిన ముచ్చటదే.

0: సుప్రసిద్ధ రేడియో ప్రసార ప్రముఖులు, రచయిత, చిత్రకారులు ఆచంట జానకీరామ్ జయంతి ఈరోజు 1903 జూన్ 16 జన్మించారైన 1938 జూన్ 16 మద్రాసులో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా చేరారు. కార్యక్రమ రూపకల్పనలో మేటి అయిన ఆచంట జానకీరామ్ మద్రాసు కేంద్రం నుంచి తొలి తెలుగు నాటకం అనార్కలి ప్రయోక్తగా వెలువడింది. ఆధునిక చిత్రకళలో ప్రావీణ్యం ఉంది ఈయనకి. 150కి పైగా స్వీయ చిత్రాలను ఆంధ్ర మహిళా సభకు బహుకరించారు. కొంతకాలం ఢిల్లీలో దక్షిణ భారత ప్రసారాల విభాగంలో పనిచేశారు. తర్వాత తిరుచిరాపల్లి కేంద్రం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. 120కి పైగా తమిళ నాటకాలు ప్రసారం చేశారు. ఆంధ్రదేశం నలుమూలల నుంచి పండితుల్ని పిలిపించి తెలుగు ప్రసారాలు ఏర్పాటు చేశారు. 21 సంవత్సరాలు ఆకాశవాణిలో ప్రముఖ పదవులను నిర్వహించారు. వాణిపత్రిక సహాయ సంపాదకులుగా పనిచేశారు. నా స్మృతి పథంలో సాగుతున్న యాత్ర రచనలు ఆచంట జానకీరామ్ గారివే.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: అంబటల సంగతుల కార్యక్రమంలో ఇప్పుడు ఆకాశంలోని మేఘాల నుంచి భూమిపైకి పడే నీటి బిందువులే వాన. ఇది ప్రాణకోటికి జీవాధారం. మన దైనందిన జీవితాలకు ప్రభావితం చేసే వాన గురించి మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్నారు. అది విందాం. ఇది వినబోయే ముందు ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఈరోజు వాన అనే రెండు అక్షరాల మాటను గురించి మాట్లాడుకుందాం. వాన వ్యవసాయదారుల ఆత్మబంధువు. రైతు చాతక పక్షిలాగా వాన కోసం ఎదురు చూస్తాడు. వాన వచ్చిందంటే నెమళ్లకు కూడా చాలా సంతోషం కలుగుతుంది. మగనెమిలి పురివిప్పి నాట్యమాడుతుంది. వాన వస్తే భూమాత పులకరించిపోతుంది. ఎప్పుడో ఎక్కడో భూమి మీద పడి నలిగిపోయి భూమి పొరల్లోకి వెళ్ళిపోయిన రకరకాల విత్తనాలు చినుకు పడగానే మొలకెత్తుతాయి. ఎండిపోయిన గడ్డి పచ్చగా ఆకుపచ్చగా తివాచీ పరిచినట్టుగా మారిపోతుంది. గ్రీష్మతాపానికి ఎండిపోయి ప్రాణాలను మాత్రమే మిగుల్చుకొని ఆకాశం వైపు దీనంగా చూస్తున్న మొక్కలకు వాన నిజంగా అమృతమే. సత్వరమే పులకరించి కొత్త చిగుర్లను తొడుక్కుంటాయా చెట్లు. పత్రికా విలేకరులకు ఇదొక మంచి వార్త అయి కూర్చుంటుంది. నిన్న అని పేరు పెట్టి ఎండిపోయిన చెట్టు ఫోటోను, నేడు అని పేరు పెట్టి చిగురించిన ఫోటోను పక్కపక్కనే ముద్రించి ఔరా అనిపిస్తారు. చెట్లకు మొక్కలకు మనం ఎన్ని నీళ్లు పోసినా ఏమి కాదు, గాని ఒక్క వర్షం పడితే చాలు చెట్ల ఆకుల రంగే మారిపోతుంది. అంతవరకు చిన్ని చిన్ని పూలు పూసిన మొక్కలు ఒక్క వర్షం పడితే చాలు పెద్ద పెద్ద అందమైన పూలు పూస్తాయి. అందుకే హిందీ కవి ధీరే ధీరే రేమనా ధీరే సబ్కుచ్ హోయ్ మాలీ సీంచే సౌఘడ ఋతు ఆయే ఫల్ హోయ్ అన్నాడు. ఏ పనైనా మెల్లెమెల్లెగా పూర్తి అవుతుంది, గాని మనం మొదలు పెట్టగానే అయిపోవాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. తోటమాలి 100 కుండల నీళ్లు పోసినా ఏమీ కాదు, గాని వర్ష ఋతువు రాగానే పూలు పూసి కాయలు కాసి పండ్లు పండుతాయని భావం. వర్ష ఋతువు అనగానే గుర్తుకు వచ్చింది, వానను సంస్కృతంలో వర్షమంటారని. వర్షమంటే సంవత్సరమనే మరో అర్థం కూడా ఉన్నది. మరాఠీలో సంవత్సరాన్ని వర్షమనే అంటారు, అయితే వానను పావుస్ అంటారు. ఈ పావుస్ అనేది సంస్కృతానికి ప్రాకృత రూపం. సంస్కృతంలో ప్రావుట్ అంటారు వానని. ఈ ప్రావుటే మరాఠీలో పావుస్ అయింది. మరాఠీ వాతావరణ సూచన తెలియజేస్తూ ముసాల్ధార్ పావుసాచ్చి శక్యత అహే అంటారు. ముసాల్ అంటే రోకలి, మనం ముసలం అంటాం. కాని వానను ముసలధార అనం, కుండపోత వర్షం అంటాం. అది మన మాట కాదు, కుంభవృష్టి అనే సంస్కృత పదానికి తెలుగు సేత. కవులైతే ఏనుగు తొండాలతో నీళ్లు పోసినట్లున్నదని వానను వర్ణిస్తారు. ప్రావుట్ గురించి మాట్లాడుకుంటూ మరోవైపు వెళ్ళిపోయినాం కదా. ఈ మాటలు ఇలాగే ఉంటాయి. ఒక మాట పరిణామాన్ని చెప్పబోతుంటే మరొక మాట ముందుకు తోసుకువస్తుంది. దాన్ని చిన్నబుచ్చవద్దు గదా. అందుకే దాన్ని కాస్త బుజ్జగించి మళ్లీ మనం ప్రావుట్ వైపు వెళ్దాం. ప్రావుట్ శబ్దాన్ని పోతనామాత్యుడు భాగవతంలో సత్యభామ యుద్ధం చేస్తున్న తీరులో వాడుకున్నాడు. సత్యభామ నరకాసురునిపై బాణాలను ఎట్లా వేస్తున్నదట అంటే, ప్రావుట్కాలము చేసే బాణచయ మంబస్సీకర శ్రేణిగాన్, బాణాలనే చినుకులుగా పోలుస్తూ ఆమె యుద్ధం ప్రావుట్కాలాన్ని అదే వానాకాలాన్ని తలపింపజేసింది అంటున్నాడు మహాకవి పోతన. వర్ష ఋతువు గురించి మాట్లాడుకుంటున్నాం. హిందుస్థానీ సంగీతంలో ఋతు ప్రధాన రాగాలని ఉంటాయి. రాగాలకు గానం చేయవలసిన సమయాలుంటాయి. కానీ ఈ ఋతు ప్రధాన రాగాలు ఆ ఋతువులో ఏ సమయంలోనైనా గానం చేసుకునే వెసులుబాటుంటుంది. వర్ష ఋతువులో పాడుకునే రాగాలను మల్హార్ రాగాలంటారు. ఇందులో ముఖ్యమైన రాగం మేఘ మల్హార్. ఈ రాగాన్ని మేఘ్ అని కూడా అంటారు. అక్బర్ సంస్థానంలోని మియా తాన్సేన్ మేఘ్ మల్హార్ను దర్బారీ కానడా రాగంతో కలిపి మియా మల్హార్ అనే కొత్త రాగాన్ని తయారు చేసినాడు. దీన్ని మియాకి మల్హార్ అని కూడా అంటారు. మియా అంటే తాన్సేన్. అతని పేరిట ఈ రాగం ప్రచారమైంది. సూరదాసు పేరు మీద ఉన్న మల్హార్ రాగాన్ని సుర్ మల్హార్ లేదా సూరదాసీ మల్హార్ అంటారు. ఇంకా గౌడ్ మల్హార్, జయంత్ మల్హార్ అనే రాగాలు కూడా వర్ష ఋతు ప్రధానమైన రాగాలే. వానకోగిల అంటే చాతక పక్షి. ఇవి ఆకాశంలో నిలిచి స్వాతివాన చినుకులను నోటితో పట్టుకొని తాగుతాయని కవులు వర్ణిస్తారు. ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలో వానాకాలం ప్రారంభంలో భూమి పొరల నుండి చిన్న చిన్న పాములు బయటకి వస్తాయి. వాటిని వానకోగిలలంటారు. విషపూరితం కాని ప్రమాదరహితమైన మూగజీవులవి, వాటిని చంపరు. అదేవిధంగా వర్షాకాలపు రెండవ కార్తె అయిన ఆరుద్రలో ఎర్రని మఖమల్ గుడ్డతో తయారైనట్లుండే పురుగులు పుట్టి పచ్చని గడ్డి మీద పారాడుతూ కనువిందు చేస్తాయి. వాటిని ఆరుద్ర పురుగులంటారు. మనం ఎర్రలు అని పిలిచే చిన్ని జీవులను వానపాములని విజ్ఞాన శాస్త్రంలో చెప్తారు. చేపలకు అవి ఎర్రలు కాబట్టి అవి ఒత్తు పెట్టుకుని ఎర్రలైనాయేమో, లేదా ఎర్రగా ఉంటాయి గనక ఎర్రలేమో. ఇవి వ్యవసాయదారులకు సేంద్రియ ఎరువు తయారు చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఇవి తీగల వలె మెలికలు తిరుగుతూ నడుస్తాయి కనుక వాటిని సంస్కృతంలో మహీలత అన్నారు. ఎంత మంచి పేరు. వానాకాలాన్ని తెలుగులో వాన తరి అంటారు. తరి అంటే వర్షాధార పంట లేదా నీటి ఆధారిత పంట. దాన్ని ఉర్దూలో ఖరీఫ్ అంటున్నారు. తరి అంటే సమయం అనే అర్థం కూడా ఉన్నది. వానాకాలంలో ప్లాస్టిక్తో తయారైన షర్టులను తొడిగి స్కూలుకు పిల్లలను పంపుతాం. వాటిని వానకోటులంటారు. వానకు చివర ఒక రా అనే అక్షరాన్ని చేర్చితే కోతి అయి కూర్చుంటుంది. వానర నరుడికి తాత అతడే. వాన కురుస్తున్నప్పుడు మంచురాళ్లు కూడా పడతాయి. వాటిని వడగండ్లంటారు. దరిద్రుడు తలగడిగితే వడగండ్ల వాన అని, బోడగుండుకు రాళ్ల వాన తోడైందనే సామెతలు పుట్టినాయి. ఈ మంచు ముక్కలను తెలుగులో వానరాళ్ళంటారట. రాళ్లేమో గాని ఈ మధ్య మన పక్క రాష్ట్రంలోని కృష్ణాజిల్లా నందిగామలో వానతో పాటు చేపలు కూడా కురిసినాయని పేపర్లలో చదువుడే కాదు టీవీల్లో చూసినాం కూడా. వృష్టి అన్నా వర్షమన్నా వాననే. వర్షించుట అంటే కురియుట, కానీ వర్షీయసి అంటే ముసలమ్మ. ఈ పదాన్ని తీసుకొని మహాకవి శ్రీశ్రీ భిక్షు వర్షీయసి అని ఒక కవిత రాసిండు. మరేం లేదు, బిచ్చమడుక్కునే ముసలమ్మ. దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకతే, మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక అని చాలా ఆర్థంగా చెప్పాడు ఈ కవితను. వానాకాలం ప్రారంభమయ్యేది మృగశిర కార్తెతో. అది సాధారణంగా జూన్ 7వ తేదీన వస్తుంది. మృగశిరను మన వాళ్లు మిరుగు అంటారు. అది వికృతి. మిరుగునాడు ఆదిలాబాదులో చేపలు తినాలని, మామిడి పండ్ల పానకం తాగాలని సంప్రదాయమున్నది. అందరూ ఇంగుబెల్లం తింటారు ఆ రోజు. హైదరాబాదులో ఆ రోజే చేపమందు వేస్తారు. ఇప్పుడు ఆదిలాబాదులో కూడా వేస్తున్నారు. ఇక పాఠశాలలు మొదలయ్యేది వానాకాలంలోనే. బడిపిల్లల కొత్త పుస్తకాల వాసన, తొలకరి వాన మట్టి వాసన కలగా పులగంగా కలిసిపోతాయి. చదువులకు వానలకు చాలా సంబంధం ఉన్నది. ఆ మా చదువులేం చదువులు, వానాకాలం చదువులు అనే పలుకుబడి ఉన్నది. ఆనాడు బడి అంటే ఒక పూరి గుడిసె. అది కురిసి కురిసి పిల్లలు కూచోరాకుండా తయారవుతుంది. కాకపోతే పిల్లలు అలా తయారు చేస్తారు. అందుకే వర్షం కురిసిందంటే సెలవే. బడిపిల్లలు వానా వానా వల్లప్ప అని ఆడుకుంటారు. వాన కూడా బడిపిల్లలతో ఆడుకుంటుంది. బడి సమయం అయిపోయేదాకా ఎడాపెడా కురిసి పిల్లలిగ బడికి వెళ్లడం తప్పిపోయిందని సంతోషిస్తున్న సమయంలో పూర్తిగా తగ్గిపోతుంది. ఇక వాన తగ్గింది, బడికి వెళ్లమని తల్లిదండ్రులు పిల్లలను బడికి తరుముతారు. ఊసురోమంటూ వానం తిట్టుకుంటూ బడికి బయలుదేరి పాఠాలు నేర్చుకుని ఇక సెలవవుతుంది. హాయిగా ఇంటికి వెళ్లాలనుకుంటున్న సమయంలో మళ్లీ జోరు వాన మొదలవుతుంది. ఇది కొంటె వాన, బడిపిల్లలతో ఆడుకునే ఆట. పిల్లలు వింటారా, ఆ వానలోనే రివ్వున పరిగెత్తి ఇంటికి చేరుకుంటారు. ఇదివరకు వానకు సంబంధించిన సామెతలు చాలానే ఉన్నాయి. ఇదివరకు 2-3 సామెతలను మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు ఇంకా కొన్ని సామెతలను చూద్దాం. వాన రాకడా ప్రాణం పోకడా తెలియదట. ఈ సామెతను పట్టుకుని వేమన గారు, వాన రాకడయు ప్రాణంబు పోకడ, కనబడదు అదెంత ఘనునికైనా, కానబడిన మీద కలియెట్టు నడచురా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఇక వాన కంటే ముందు వరద వచ్చినట్లు అని మరో సామెత. వానుంటే కరువు, మొగడుంటే పేదరికం ఉండవట. దున్నపోతు మీద వానబడ్డట్టు అంటారు, బర్రె మీద వానబడ్డట్టు అని కూడా అంటారు. వానలు కురిస్తే వసుంధర, వర్షం కురుస్తుందనుకుంటే వరద గూడేసిందట. పొద్దుబోయి అచ్చిన వాన, పొద్దుబోయి అచ్చిన చుట్టం ఇక ఓరట ఉంటారు. వాన గురించి తెలుగు కవులు చాలా వర్ణించారు. తెలుగు సాహిత్యంలో వర్ణన ఒకటి, ఋతువర్ణన తప్పనిసరి. కవిత్రయంలో 3వ వారైన ఎర్రన వాన వర్ణన ఒకటి చూద్దాం. హరివంశంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుతూ రేపల్లెలోని గోపాలులు ఇంద్రుణ్ణి పూజించాలని ఏటా ఇంద్రోత్సవం చేస్తారు. కాని కృష్ణుడు దానిని ఒప్పుకోక, మన గోవుల మేతకు ఎంతో ఉపయోగకారిగా ఉన్న గోవర్ధన పర్వతాన్ని పూజించాలంటాడు. గోపాలులు అట్లాగే చేస్తారు. దీన్ని ఇంద్రుడు అవమానంగా భావించి రేపల్లె మీద కుంభవృష్టి కురిపించి నాశనం చేయబోతాడు. అప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్నెత్తి గోపాలులను కాపాడతాడు. అయితే ఇది ఇంద్రుని ఆజ్ఞానుసారం మేఘాలు ఏ విధంగా వ్యాపించాయి, వర్షం ఎలా కురిసింది అని చాలా పద్యాలలో వర్ణించాడు ఎర్రన. ఇక్కడ ఒక్క పద్యాన్ని మాత్రం వాన గురించి తెలుసుకుందాం. వడినం మేఘ చయంబులందొరలు దుర్వారౌద్యతాసారముల్ వడగన్లున్ వెరయంగ తీవ్ర విసరత్వాతూలముల్ కూడి త తందడి తోడ్తోడ ప్రవృత్తి పొంద బలువై ద్యావా పృథ్వీ అంతరం విడమక్కింతయులేక ఉండగా కరం వేపారే ఆపూర్ణతన్.
1: సామల రాజవర్ధన్ మాట సొగసు శీర్షికన వాన గురించి అందించిన ప్రసంగం అది. ఇది ఈరోజుటి అంబటల్ల సంగతులు కార్యక్రమం. ఆకాశవాణి సమయం 8 గంటలు. కొంచెం సేపట్లో హిందీలో 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
2: एक जमाने में हुकुम सिंह को घर वाले कुड़कुड़दास बुलाते थे, क्योंकि लाइट पंखे चालू देखते ही वो सब पर चिल्लाने लगते थे,
3: अरे रमुआ ये पंखा क्यों खुला छोड़ा, बिजली का बिल क्या तेरा बापू भरेगा.
2: पर आज उन्हें सब प्यारे लाल बुलाते हैं, क्योंकि जब से उन्होंने सोलर पैनल लगवाया है तब से मीटर की सुई भी चैन से सोती है. और हुकुम सिंह भी. पीएम सूर्य घर मुफ्त बिजली योजना आज ही रजिस्टर करें pmsuryaghar.gov.in पर.
4: हर घर सूर्य घर.
5: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत नाज. और अब मुख्य समाचार. स्लोवाकिया ने प्रधानमंत्री मोदी को अपने सर्वोच्च नागरिक सम्मान ऑर्डर ऑफ द व्हाइट डबल क्रॉस फर्स्ट क्लास से सम्मानित किया. प्रधानमंत्री नरेंद्र मोदी आज फ्रांस के एवियो में G7 शिखर सम्मेलन में भाग लेंगे. कनाडा और ब्रिटेन के प्रधानमंत्रियों तथा संयुक्त अरब अमीरात के राष्ट्रपति के साथ द्विपक्षीय बैठकें भी करेंगे. सरकार ने डीजल और विमान ईंधन पर निर्यात शुल्क बढ़ाया. पेट्रोल पर निर्यात शुल्क में कोई परिवर्तन नहीं. भारतीय जलपोत दिशा 62,370 मीट्रिक टन LNG के साथ होर्मुज़ जल डमरू मध्य से सुरक्षित निकला. दक्षिणी कैलिफोर्निया में अमरीकी वायुसेना ठिकाने पर B-52 बम वर्षक विमान हादसे में 8 लोग मारे गए. और फुटबॉल में फीफा विश्व कप में बड़ा उलटफेर करते हुए केप वर्दे की टीम ने स्पेन को 0-0 से बराबरी पर रोका. बेल्जियम और मिस्र का मैच भी 1-1 से ड्रॉ. और अब समाचार विस्तार से. स्लोवाकिया के राष्ट्रपति पीटर पेलेग्रिनी ने प्रधानमंत्री नरेंद्र मोदी को देश के सर्वोच्च नागरिक सम्मान ऑर्डर ऑफ द व्हाइट डबल क्रॉस फर्स्ट क्लास से सम्मानित किया. प्रधानमंत्री नरेंद्र मोदी ने इसके लिए स्लोवाकिया की सरकार और जनता का आभार व्यक्त किया. उन्होंने कहा कि ये भारत के 140 करोड़ लोगों और भारत स्लोवाकिया की मजबूत मित्रता का सम्मान है. प्रधानमंत्री नरेंद्र मोदी की स्लोवाकिया यात्रा संपन्न हो गई है. हमारे संवाददाता ने बताया है कि श्री मोदी की स्लोवाकिया यात्रा कई मायनों में बहुत महत्वपूर्ण रही. प्रधानमंत्री नरेंद्र मोदी G7 शिखर सम्मेलन में भाग लेने के लिए आज फ्रांस के एवियों पहुंचेंगे. फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों उनका स्वागत करेंगे. प्रधानमंत्री सम्मेलन के विशेष सत्र में हिस्सा लेंगे. इस दौरान नई साझेदारियों की तलाश और अंतर्राष्ट्रीय सहयोग को फिर मजबूत करने पर चर्चा होगी. प्रधानमंत्री नरेंद्र मोदी राष्ट्रपति इमैनुअल मैक्रों के निमंत्रण पर फ्रांस की यात्रा पर हैं. हमारे संवाददाता ने बताया है कि G7 शिखर सम्मेलन में भारत की ये 13वीं और प्रधानमंत्री मोदी की लगातार 7वीं भागीदारी है.
6: G7 देशों के लिए भारत का बढ़ता महत्व अब केवल रणनीतिक और कूटनीतिक स्तर तक सीमित नहीं है, बल्कि यह आर्थिक और तकनीकी साझेदारियों में भी दिखाई दे रहा है. हाल ही में संपन्न भारत यूरोपीय संघ व्यापार समझौता, नीस में आयोजित भारत इनोवेट्स कार्यक्रम और पेरिस में होने वाले वीवोटेक में भारत आधिकारिक AI साझेदार देश के रूप में भागीदारी इसकी स्पष्ट मिसाल है. इससे पता चलता है कि G7 देश भारत को केवल एक बड़े बाजार के रूप में नहीं, बल्कि प्रौद्योगिकी, नवाचार, विनिर्माण और मजबूत आपूर्ति श्रृंखलाओं के क्षेत्र में एक विश्वसनीय साझेदार के रूप में देख रहे हैं. गौरतलब है कि फ्रांस की G7 अध्यक्षता कई प्रमुख प्राथमिकताएं, जिनमें वैश्विक असंतुलन को कम करना, अंतर्राष्ट्रीय साझेदारी को मजबूत बनाना और कृत्रिम बुद्धिमत्ता का जिम्मेदार उपयोग शामिल है, भारत की क्षमताओं और प्राथमिकताओं के साथ काफी हद तक मेल खाती हैं. अंकित कुमार, आकाशवाणी समाचार, एवियों, फ्रांस.
5: फ्रांस के एवियों शहर में 52वां G7 शिखर सम्मेलन शुरू हो गया है. सम्मेलन में विश्व की अग्रणी अर्थव्यवस्थाओं के नेता प्रमुख अंतर्राष्ट्रीय चुनौतियों पर चर्चा कर रहे हैं. 3 दिन के सम्मेलन में वैश्विक असंतुलन को कम करने, बड़े भू राजनीतिक संकटों से निपटने, बच्चों से जुड़े मुद्दों और संगठित अपराध तथा अवैध धन के प्रवाह को रोकने पर चर्चा होने की संभावना है. ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं. ताजा समाचार जानने के लिए आप हमारे सोशल मीडिया हैंडल X @AIRNewsHindi को फॉलो कर सकते हैं. समाचार प्रभात में आपका फिर स्वागत है। सरकार ने अपनी नवीनतम समीक्षा में डीजल और विमान ईंधन एटीएफ के निर्यात पर विशेष अतिरिक्त उत्पाद शुल्क एसएईडी में वृद्धि की है। डीजल पर निर्यात शुल्क 13.05 रुपये प्रति लीटर से बढ़ाकर 14 रुपये प्रति लीटर कर दिया गया है। वहीं एटीएफ निर्यात पर शुल्क 9.05 रुपये प्रति लीटर से बढ़ाकर 12.05 रुपये प्रति लीटर कर दिया गया है। ये वृद्धि आज से लागू हो गई है। पेट्रोल पर निर्यात शुल्क में कोई बदलाव नहीं किया गया है। तरल प्राकृतिक गैस ने ले जा रहा टैंकर दिशा ने हुरमुज जल डमरू मध्य को सुरक्षित रूप से पार कर लिया है। पश्चिम एशिया में युद्ध शुरू होने के बाद से इस जलमार्ग को पार करने वाला ये पहला भारतीय एलएनजी टैंकर है। इस टैंकर में 62,370 मीट्रिक टन एलएनजी है और भारतीय शिपिंग निगम के अंतर्गत कंसोर्टियम यास का प्रबंधक है। अमरीका और ईरान के बीच प्रारंभिक युद्ध विराम समझौते की घोषणा के बाद से ये हुरमुज जल डमरू मध्य को पार करने वाले पहले वाणिज्यिक हाजों में से एक है। प्रधानमंत्री नरेंद्र मोदी के दूरदर्शी नेतृत्व में पिछले 12 वर्षों में सबका साथ सबका विकास सबका विश्वास और सबका प्रयास के सिद्धांत के आधार पर भारत में महत्वपूर्ण प्रगति हुई है। आकाशवाणी समाचार इस अवसर पर 12 साल विश्वास के विकास के जन कल्याण के नाम से विशेष श्रृंखला प्रस्तुत कर रहा है। आज बात आतंकवाद से निपटने के लिए सरकार की शून्य सहिष्णुता नीति की।
7: पिछले वर्ष 6 और 7 मई की मध्य रात्रि को भारतीय सेना द्वारा चलाए गए ऑपरेशन सिंदूर ने पूरी दुनिया को यह स्पष्ट संदेश दिया कि भारत युद्ध नहीं चाहता, लेकिन आतंकवाद को किसी भी कीमत पर बर्दाश्त नहीं किया जाएगा। ऑपरेशन सिंदूर ने यह स्पष्ट किया कि यदि आतंकवाद किसी देश की नीति का हिस्सा बनेगा तो उसका सीधा और सशक्त जवाब दिया जाएगा। इस ऑपरेशन के जरिए भारतीय सेना ने लश्कर ए तैयबा, जैश ए मोहम्मद और हिजबुल मुजाहिदीन जैसे आतंकवादी संगठनों के ठिकानों को निशाना बनाते हुए पाकिस्तान और पाकिस्तान के कब्जे वाले जम्मू कश्मीर में स्थित 9 प्रमुख आतंकवादी लॉन्च पैडों को नष्ट कर दिया। इस अभियान में 100 से अधिक आतंकवादी मारे गए। वहीं 9 और 10 मई को भारत ने इतिहास रचते हुए परमाणु हथियार युक्त किसी देश के 11 एयरबेसों पर एक ही अभियान में प्रहार करने वाला पहला राष्ट्र बनने का गौरव प्राप्त किया। इस कार्रवाई के परिणाम स्वरूप पाकिस्तान वायुसेना के लगभग 20% बुनियादी ढांचे को नुकसान पहुंचा। आकाशवाणी समाचार से बातचीत में जम्मू कश्मीर में 15वीं कोर के पूर्व कमांडर लेफ्टिनेंट जनरल केजेएस ढिल्लों ने ऑपरेशन सिंदूर के दौरान सरकारी एजेंसी की खुफिया क्षमता और समन्वय की सराहना की।
8: इंडिया फ्रॉम द पोजीशन ऑफ स्ट्रेंथ,
9: भारत ने मजबूत स्थिति में होने के बावजूद जिम्मेदार लोकतंत्र और परमाणु संपन्न देश होने के नाते उनकी इस अपील को स्वीकार कर लिया। इस तरह ऑपरेशन सिंदूर ने आतंकी देश को कड़ा सबक सिखाया कि भारत पर किसी भी आतंकी कृत्य को बख्शा नहीं जाएगा।
8: नो टेररिस्ट एक्ट इन इंडिया वुड गो अनपनिश्ड।
7: वहीं 7 पड़ोसी देशों से लगी 15,000 किलोमीटर से अधिक लंबी सीमा की सुरक्षा सुनिश्चित करने के लिए भारत आज नेशन फर्स्ट के सिद्धांत पर आधारित प्रभावी विदेश नीति का पालन कर रहा है। सिलचर के प्रोफेसर अनूप कुमार डे ने आकाशवाणी समाचार से बातचीत में कहा कि
10: 263 में से ज्यादातर हिस्सों में इंटरनेशनल जो बॉर्डर है बांग्लादेश के साथ फेंसिंग हो गया है, उसके कारण न केवल वहां से जो अनुप्रवेश है उसमें रोक लगी है, उसके साथ साथ वहां से जो इल्लीगल ट्रेड होता था वो भी बंद हुआ है।
7: नरेंद्र मोदी सरकार आतंकवाद के प्रति जीरो टॉलरेंस की नीति को अपनाकर देश की सुरक्षा सुनिश्चित करने के लिए पूरी प्रतिबद्धता के साथ कार्य कर रही है। सुपर्णा सैकिया के साथ आनंद कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
5: अमेरिका में दक्षिणी कैलिफोर्निया के मोजावे स्थित अमेरिकी वायुसेना के अड्डे से उड़ान भरने के तुरंत बाद B-52 बम वर्षक विमान कल रात दुर्घटनाग्रस्त हो गया, जिसमें सवार सभी 8 लोगों की मौत हो गई। सोशल मीडिया पर अमेरिकी सेना ने बताया कि एडवर्स वायुसेना अड्डे पर स्थानीय समय अनुसार सुबह लगभग 11:20 पर विमान के दुर्घटनाग्रस्त होने की सूचना मिलने के बाद आपातकालीन दल मौके पर पहुंच गया। इसके बाद हवाई अड्डे को बंद कर दिया गया और आने वाले विमानों का मार्ग बदल दिया गया। पश्चिम एशिया में तनाव कम होने की आशा बढ़ गई है। अमेरिका और ईरान लगभग 4 महीने से जारी संघर्ष को समाप्त करने की दिशा में महत्वपूर्ण समझौते की रूपरेखा पर सहमत हो गए हैं। ब्यौरा हमारे संवाददाता से।
11: अमेरिका और ईरान के बीच शांति समझौते की रूपरेखा की घोषणा से पश्चिम एशिया में उम्मीद की नई किरण जगी है। क्षेत्र के देशों ने लंबे समय से जारी तनाव को कम करने की इस पहल का स्वागत किया है। औपचारिक रूप से इस समझौते पर शुक्रवार को स्विट्जरलैंड में हस्ताक्षर किए जाएंगे। समझौते में होर्मुज जल डमरू मध्य को फिर खोलने और वार्ता जारी रहने तक युद्ध विराम बढ़ाने का प्रस्ताव है। इस घटनाक्रम का असर तेल बाजार पर भी दिखा है। आपूर्ति में सुधार की उम्मीद के बीच तेल की कीमतों में गिरावट आई है। समझौते की घोषणा के बावजूद पूरा विवरण जारी नहीं किया गया है, इसलिए प्रतिबंधों में ढील ईरान के परमाणु कार्यक्रम और होर्मुज जलडमरू मध्य में नौ वहन नियमों पर दोनों पक्षों के बीच मतभेद अभी भी कायम है। ऐसे में इसराइल लेबनान सीमा की स्थिति इस समझौते की सफलता की अहम कसौटी बन सकती है। दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मनोज।
5: फीफा विश्व कप में केप वर्डे की टीम ने प्रबल दावेदार स्पेन को 0-0 से बराबरी पर रोक दिया। पहली बार विश्व कप खेल रही केप वर्डे के गोलकीपर वोजिन्ना ने शानदार खेल दिखाए और स्पेन को गोल करने का कोई अवसर नहीं दिया। इस परिणाम को टूर्नामेंट में अब तक का सबसे बड़ा उलटफेर माना जा रहा है। बेल्जियम और मिस्र का मैच भी 1-1 से ड्रॉ रहा। ग्रुप एच में सऊदी अरब और उरुग्वे का मैच 1-1 से बराबरी पर छूटा। केंद्र ने नीट यूजी पुनर्परीक्षा के लिए सभी राज्य सरकारों, केंद्र शासित प्रदेशों और केंद्रीय एजेंसियों को सुरक्षा प्रोटोकॉल का पालन करने का निर्देश दिया है। केंद्रीय गृह सचिव गोविंद मोहन की अध्यक्षता में उच्च स्तरीय बैठक में यह फैसला किया गया। बैठक में राज्य सरकारों की तैयारियों की समीक्षा की गई। गृह सचिव ने राज्यों और केंद्र शासित प्रदेशों से विद्यार्थियों की सुगम यात्रा सुनिश्चित करने की अपील की। रेलवे बोर्ड के अध्यक्ष ने पूर्ण सहयोग का आश्वासन दिया। संघ लोक सेवा आयोग ने इस वर्ष की सिविल सेवा प्रारंभिक परीक्षा का परिणाम घोषित कर दिया है। इस वर्ष लगभग 1000 रिक्तियों के लिए 13000 से अधिक उम्मीदवारों का चयन सिविल सेवा मुख्य परीक्षा के लिए किया गया है। उम्मीदवार आयोग की वेबसाइट upsc.gov.in पर परिणाम देख सकते हैं। अंक, कट ऑफ और उत्तर कुंजी अंतिम परिणाम घोषित होने के बाद वेबसाइट पर जारी की जाएगी। अमेरिका में भारत के राजदूत विनय मोहन क्वात्रा ने शिकागो स्थित भारतीय दूतावास में स्वामी विवेकानंद की आदमकद प्रतिमा का अनावरण किया। श्री क्वात्रा ने सोशल मीडिया पोस्ट में कहा कि वे स्वामी विवेकानंद की प्रतिमा का अनावरण करके गर्व का अनुभव कर रहे हैं। उन्होंने कहा कि स्वामी विवेकानंद ने हम सभी के लिए सेवा और समरसता के जीवन का कालजयी संदेश दिया। आंध्र प्रदेश के मुख्यमंत्री एन चंद्रबाबू नायडू ने सिंगापुर के नेशनल यूनिवर्सिटी NUS को अमरावती में वैश्विक शिक्षा केंद्र के रूप में विकसित करने उद्देश्य से अंतर्राष्ट्रीय शाखा स्थापित करने के लिए आमंत्रित किया है, ताकि अमरावती को वैश्विक शिक्षा केंद्र के रूप में विकसित किया जा सके। ये समाचार हमारी वेबसाइट www.newsonair.gov.in और हमारे न्यूज ऑन AIR मोबाइल ऐप पर भी उपलब्ध हैं। और अब आज के समाचार पत्रों की सुर्खियों के साथ हैं जया भारती।
12: धन्यवाद फरहत। अमेरिका ईरान के बीच 107 दिन से जारी युद्ध को समाप्त करने और होर्मुज जलडमरू मध्य को फिर से खोलने पर सहमति बनने का समाचार आज सभी समाचार पत्रों ने अपने पहले पन्ने पर प्रकाशित किया है। दैनिक जागरण लिखता है, अमेरिका ईरान में समझौता, होर्मुज से निकलने लगे जहाज। जनसत्ता की सुर्खी है, स्विट्जरलैंड में 19 को समझौते पर किए जाएंगे हस्ताक्षर, ट्रंप ने नाकेबंदी खत्म करने की मंजूरी दी। प्रधानमंत्री मोदी ने समझौते का स्वागत किया। अमर उजाला के शब्द हैं, भारत के लिए बड़ी राहत, तेल आपूर्ति सुधरेगी, घटेगी महंगाई। 1000 किलोमीटर मार करने वाली स्वदेशी क्रूज मिसाइल का सफल परीक्षण, राजस्थान पत्रिका की सुर्खी है। पत्र लिखता है, स्वदेशी माणिक टर्बोफैन इंजन का इस्तेमाल, सभी मानक पूरे किए। वैष्णो देवी के तीर्थ स्थान पर इस बार पिछला रिकॉर्ड टूटने के आसार, श्रद्धालुओं की संख्या 1 करोड़ होने के पार होने की उम्मीद, देशबंधु की खबर है। वीर अर्जुन ने उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ से मुलाकात करते हुए महिला किसानों की तस्वीर प्रकाशित की है। पत्र लिखता है, किसानों की किस्मत बदल देगा जेवर हवाई अड्डा, वाणिज्यिक उड़ानें शुरू, पहली उड़ान से लखनऊ पहुंचे जमीन देने वाले किसान। मॉनसून लापता, सैटेलाइट तस्वीरों में गायब हुए बादल, दैनिक भास्कर की खबर है। पत्र लिखता है, देश में 4 से 15 जून के बीच 64% कम बारिश दर्ज हुई। लोकसत्य ने अपने संपादकीय पन्ने पर भारत में पिछले कुछ वर्षों में सड़क दुर्घटनाओं में हो रही बढ़ोतरी पर लेख प्रकाशित किया है। पत्र लिखता है, हर दिन सड़क हादसों में 500 जिंदगी खाक। लेखक ने विश्लेषण दिया है कि दुर्घटनाओं को रोकने के लिए ट्रैफिक पुलिस के स्टाफ और लापरवाह वाहन चालकों के विरुद्ध कड़ी कार्रवाई करने के साथ साथ लोगों द्वारा वाहन चलाने में सावधानी बरतने की जरूरत है। लेटे लेटे मोबाइल चलाना, जवानी में दे रहा बुढ़ापे का दर्द। 18 से 45 आयु वर्ग के 5400 युवाओं पर किए गए सर्वेक्षण में हुआ खुलासा। टेटनेस सिंड्रोम से गर्दन दर्द, अकड़न, कंधों में तनाव, सिर दर्द जैसी समस्याएं हो रही हैं, हिंदुस्तान की खबर है।
5: धन्यवाद जया। और अंत में मुख्य समाचार एक बार फिर। स्लोवाकिया ने प्रधानमंत्री मोदी को अपने सर्वोच्च नागरिक सम्मान ऑर्डर ऑफ द व्हाइट डबल क्रॉस फर्स्ट क्लास से सम्मानित किया। प्रधानमंत्री नरेंद्र मोदी आज फ्रांस के एवियों में G7 शिखर सम्मेलन में भाग लेंगे। कनाडा और ब्रिटेन के प्रधानमंत्रियों तथा संयुक्त अरब अमीरात के राष्ट्रपति के साथ द्विपक्षीय बैठकें भी करेंगे। सरकार ने डीजल और विमान ईंधन पर निर्यात शुल्क बढ़ाया। पेट्रोल पर निर्यात शुल्क में कोई परिवर्तन नहीं। भारतीय जलपोत दिशा 62,370 मीट्रिक टन LNG के साथ हॉर्मुज जल डमरू मध्य से सुरक्षित निकला। दक्षिणी कैलिफोर्निया में अमरीकी वायुसेना ठिकाने पर B-52 बम वर्षक विमान हादसे में 8 लोग मारे गए। और फुटबॉल में फीफा विश्व कप में बड़ा उलटफेर करते हुए केप वर्डे की टीम ने स्पेन को 0-0 से बराबरी पर रोका। बेल्जियम और मिस्र का मैच भी 1-1 से ड्रॉ। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
13: आकाशवाणी प्रेजेंट्स मॉर्निंग न्यूज। गुड मॉर्निंग, आई एम सुनील वर्मा। द हेडलाइंस। स्लोवाकिया कन्फर्स इट्स हाईएस्ट ऑनर ऑर्डर ऑफ द व्हाइट डबल क्रॉस फर्स्ट क्लास ऑन प्राइम मिनिस्टर नरेंद्र मोदी। प्राइम मिनिस्टर मोदी टू पार्टिसिपेट इन G7 समिट इन एवियन फ्रांस टुडे। To also hold bilateral meetings with Prime Minister of Canada and UK and UAE President. Government hikes export duties on diesel and aviation turbine fuel. Export duty on petrol remains unchanged. Indian ship Disha carrying 62,370 metric tons of LNG cargo safely crosses Strait of Hormuz. 8 people killed after B-52 bomber crashes at US Air Force base in Southern California. And in football, Cape Verde stunned Spain in scoreless draw at FIFA World Cup. Belgium also settled for 1-1 draw with Egypt. President of Slovakia, Peter Pellegrini, has conferred Slovakia's highest state honor, the Order of the White Double Cross First Class, upon Prime Minister Narendra Modi. Secretary West in the Ministry of External Affairs, C.B. George, said that the Prime Minister expressed his heartfelt gratitude to the President, the government and the people of Slovakia for the distinguished honour.
14: As a special gesture, President conferred the highest state decoration of Slovakia, Order of the White Double Cross First Class, upon Honorable Prime Minister Sri Narendra Modi for his role in an exceptional contribution in building India-Slovakia relationship. Minister dedicated the award to the people of India and Slovakia who have contributed in strengthening this partnership. Prime Minister also met with His Excellency Mr. Richard Rasi, Speaker of the National Council of the Slovak Republic, reaffirming the commitment to strengthen relationship between our two democracies.
13: India and Slovakia elevated their ties to a comprehensive partnership. The two sides also inked 11 agreements to boost cooperation in key areas including labour migration, digital technology and defence, following talks between Prime Minister Modi and his Slovak counterpart Robert Fico in Bratislava. Addressing a joint press conference, Mr. Modi said, elevation of ties symbolises shared beliefs, priorities and future.
15: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है। यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है। प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की। ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज, इन सभी विषयों में हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए।
13: The Prime Minister said both the countries have signed a letter of intent in the field of defense sector.
15: टेक्नोलॉजी हमारी भावी साझेदारी का महत्वपूर्ण स्तंभ है। डिजिटल टेक्नोलॉजी पर किए गए MOU से डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर में सहयोग की नई संभावनाएं बनेगी। रक्षा सहयोग हमारे स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है। इस महत्वपूर्ण क्षेत्र में हमने लेटर ऑफ इंटेंट साइन किया। इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी।
13: Our correspondent covering the Prime Minister's visit to Slovakia has filed this report.
16: Several historic decisions with the potential to significantly strengthen India-Slovakia relations were taken during the Prime Minister's visit to Bratislava. 11 MOUs were signed yesterday during Prime Minister Narendra Modi's visit. These agreements are expected to enhance cooperation in areas such as defense, civil nuclear energy, tourism, advanced technologies including quantum communication and artificial intelligence and higher education. During talks between Prime Minister Narendra Modi and Slovak Prime Minister Robert Fico, both sides also decided to establish a joint working group to strengthen cooperation in combating terrorism. Prime Minister Modi will depart from Bratislava today and travel to France to participate in the G7 summit. Vidhi M. Palluruthi, Akashvani News from Bratislava in Slovak Republic.
13: Prime Minister Modi will arrive in Evian, France today on a two-day visit to participate in the G7 summit in the third leg of his two-nation visit. Upon arrival, French President Emmanuel Macron will formally welcome the Prime Minister. Mr. Modi will then participate in a working session of the summit on the theme Forging New Partnerships and Rebuilding International Solidarity, along with leaders of G7 countries, partner countries, and representatives of the World Bank and the African Development Bank. On the sidelines of the meeting, the Prime Minister is also scheduled to hold bilateral meetings with Prime Minister of Canada, Mark Carney, Prime Minister of the United Kingdom, Keir Starmer, and UAE President Sheikh Mohammed bin Zayed Al Nahyan. Later, he will attend a gala dinner hosted by French President Emmanuel Macron. Our correspondent has filed this report.
10: India's strategic importance for the G7 is increasingly being reflected in concrete economic and technology partnerships. This is evident from the recently concluded India-EU trade agreement as well as initiatives such as Bharat Innovates, IMIS, and India's role as the official AI partner country at upcoming VivaTech in Paris. These developments underline how G7 countries are looking at India not only as a major market but also as a trusted partner in technology, innovation, manufacturing, and resilient supply chains. Significantly, many of the priorities identified by the French G7 presidency, including reducing imbalance, international partnerships, and artificial intelligence, closely align with India's strengths and interests. Ankit Kumar, Akashwani News, Evian, France.
13: This is Akashwani giving you the news. For quick news updates from the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. The government has increased the special additional excise duty SAED on the export of diesel and aviation turbine fuel ATF in its latest fortnightly review. With effect from today, the export duty on diesel has been raised to 14 rupees per litre from 13 rupees 5 paise per litre, while the levy on ATF exports has been increased to 12 rupees 5 paise per litre from 9 rupees 5 paise per litre. The export duty on petrol remains unchanged at 1 rupee 5 paise per litre. A liquefied natural gas LNG carrier, Disha, safely transited through the Strait of Hormuz. The LNG carrier carrying 62,370 metric tons of LNG is one of the first commercial vessels to transit the strait since the announcement of a preliminary ceasefire deal between the United States and Iran. Director in the Ministry of Ports, Shipping and Waterways, Upesh Kumar Sharma, said the vessel is expected to arrive at Dahej in Gujarat on the 18th of this month. A B-52 bomber crashed shortly after takeoff at a U.S. Air Force base in Southern California's Mojave Desert last night, killing all 8 people aboard. Aerial footage showed a plume of black smoke rising from the desert near the runway on the base. It is not immediately clear what caused the crash. India has undergone a remarkable transformation driven by the principles of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas under the visionary leadership of Prime Minister Narendra Modi in the last
16: 12 years. During this period, the Modi government carried out many flagship initiatives for the welfare and empowerment of the poor, farmers, women and youth. Akashwani News brings you a special feature

0: కథనం కార్యక్రమం. కార్యక్రమంలో ఈరోజు కేవి నరేందర్ రాసిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి హిజ్రా కథ రెండవ భాగాన్ని చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. ఈ కథ వినబోయే ముందు ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథనం తెలుగు సాహిత్యంలోని చక్కటి కథల్ని వినిపించే కార్యక్రమం. ఇయ్యల్లటి కథనంలో విందాం కేవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి హిజ్రా అనే కథను. చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. అవాలాపై పోలీసులు దాడి చేశారు. పట్టణంలో ముగ్గురు పిల్లలు మాయమయ్యారన్న నిపంతో పోలీసులు వీరంగం చేశారు. వారి పట్ల అసభ్యంగా మాట్లాడుతూ కొందర్ని స్టేషన్కి లాక్కెళ్లారు. రేవతిగా మారిన సంజీవ్కు ఈ అనుభవం మరో అనుకోని దెబ్బగా మారింది. పోలీస్ స్టేషన్ బయట నిల్చున్నప్పుడు కొందరు పోకిరీలు కన్నుగొట్టి వెకిలిగా ప్రవర్తించిన పోలీసులు కూడా ఎంజాయ్ చేశారే తప్ప వాళ్లనేమీ అనలేదు. అదే రేవతిలో కోపం తెప్పించింది. హిజ్రాల్ని మనుషులుగా చూడండి, మాకు చీము నెత్తురు ఉన్నాయి అంది. అవి రెండే ఉన్నాయి, ఇంకేమున్నాయి అని ఓ కానిస్టేబుల్ తన జోక్కి తానే బిగ్గరగా నవ్వాడు. మీ ముందే బయటి పోకిరీలు అల్లరి చేస్తుంటే మీరేమీ పట్టనట్టు కూర్చున్నారు అంది కోపంగా. వాళ్ళు కాలేజీ అమ్మాయిల్నే టీజ్ చేసే బాపతు, మీరెంత అన్నాడు మరో పోలీస్. అంటే మేం మనుషులం కాదా, మీరున్నదెందుకు? మా దగ్గర మామూళ్లు పుచ్చుకునేటప్పుడు మాత్రం ఇవేం గుర్తుకు రావు మీకు అని గొణిగింది. ఏంట్రాక్, ఏదో బూతు అనబోయిన కానిస్టేబుల్ ఎస్ఐ రావడం చూసి సైలెంట్ అయిపోయాడు. ఇలాంటి అనేకానేక సంఘటనలతో వాళ్లలో అవమానం స్థానంలో తెగింపు వచ్చింది. బాధపడడం మానుకొని ఎదురు తిరిగి దాడి చేసే స్థితికి చేరుకున్నారు. మరునాడు తమ ఇలాకాలోకి వచ్చి మామూళ్లు వసూలు చేసిన ఒకడికి గుండు గీసి లైంగికంగా వేధించి పంపించారు. రేవతికి అది నచ్చింది. తమలోని కసిని ఇలా తీర్చుకుంటారనుకుంది. చదువు నేర్పమని రేవతిని ప్రాధేయపడి నేర్చుకునేవారు మిగతా హిజ్రాలు. చదువుతో రేవతికి గుర్తింపు, గౌరవం లభించాయి. రేవతిలోని నాయకత్వ లక్షణాలు చూసి అత్త సిటీలోని ఒక ఏరియాని ఇలాకాగా రేవతికిచ్చింది. ఆ ఏరియాలోని ఇలాకాలో నెలకు 300,000 కొజ్జాల సంపాదన ఉంటుంది. అప్పటికే 7.5 గడిచిపోయింది. రేవతి చుట్టూ ఇప్పుడు విలాసవంతమైన జీవితం మొదలైంది. అయినా అప్పుడప్పుడు చెప్పున అమ్మ, నాన్న, చెల్లి అందరూ గుర్తుకొచ్చేవారు. మనసు బేలగా మోగబోయేది. అమ్మా, నా నుంచి ఉత్తరం వస్తుందని ఊహించి ఉండవు. నేను ఇంట్లోంచి వెళ్లిపోయి 2 ఈరోజుకి. అందుకే ఈరోజు నాకు బాగా గుర్తుంది. ఇలా ఉన్నారమ్మా, నాన్న, అన్నయ్య, చెల్లి అందరూ బాగున్నారా? అమ్మా, నా పేరిప్పుడు సంజీవ్ కాదు, రేవతి. సంజీవ్ అని మీరు పేరు పెట్టినప్పుడు ఇలా మారిపోతానని మీరు ఊహించలేదు కదూ. ఇప్పుడు నేను ఓ ఇలాకాకి సామ్రాజ్ఞిని, 12 హిజ్రాల బృందాలకి నేనే అత్తని. అమ్మా, అత్త

0: అంటే ఇక్కడ అమ్మకన్నా గొప్ప స్థానం ఉంది. నేనిప్పుడు ఆ స్థానంలో ఉన్నాను. మీ దగ్గర భర్త చనిపోతే భార్య వైధవ్యాన్ని స్వీకరించినట్లే ఇక్కడ అత్త చనిపోతే ఆశ్రితులందరూ పసుపు కుంకుమలు తీసేసి వైధవ్యాన్ని స్వీకరిస్తారు. నామకరణం, అన్నప్రాసన, పెళ్లిళ్ళు, షాపుల ప్రారంభోత్సవానికి శుభసూచకంగా మేమే ఢోలకులు నిర్వహిస్తాం. అమ్మా, ఇప్పుడు నాకు సొంత బంగ్లా, 2 కార్లు ఉన్నాయి. అలాగని ఇదేదో గొప్ప జీవితమని నేనెప్పుడూ చెప్పను. నన్ను చేరదీసిన అత్త ఎయిడ్స్ వ్యాధితో భయంకరమైన జీవితం గడిపి చనిపోయింది. ఎందుకంటే మాకు మందులివ్వడానికి డాక్టర్లు కూడా ముందుకు రారు. ఏ బయటి వ్యక్తి మాతో మనసు విప్పి మాట్లాడడు. మేము శాపగ్రస్తులం. వైతరిణీ నది కన్నా హీనంగా కుల్లిపోయిన కళేబరం మీద మొలచిన శిలీంద్రంలా చూస్తారే తప్ప మా కనురెప్పల కింద ఊగిసలాడే కన్నీటి బొట్టులో చిత్లిపోతున్న సముద్రాల్ని ఎవరు చూశారని. అందుకే మాలో అనాథలుగా చనిపోయేవాళ్లే ఎక్కువ. పుట్టినప్పుడే హార్మోన్ల లోపాల్ని సరిచేసి ఉంటే మాకీ దుర్భర జీవితం ఉండేదా? మమ్మల్ని తృతీయ ప్రకృతిగా మారుస్తుందెవరు? అనాది నుంచి వంటవాళ్లుగా, బిచ్చగాళ్లుగా, సెక్స్ వర్కర్లుగా మిగిలిపోయిన కొజ్జాలు తమ అస్తిత్వాన్ని గుర్తించమని ఇప్పుడు ఏకమవుతున్నారు. చదువులు నేర్చి సంఘాలు పెట్టి చివరికి దేశంలో ఓ చోట ఎమ్మెల్యే సీటును కూడా గెలుచుకోగలిగాం. అప్పుడు ప్రపంచం నోరెళ్లబెట్టింది. పోనీలే, ఈ విషయాలన్నీ మీకు నచ్చవు. ఎందుకో అందరూ గుర్తొస్తున్నారు. మొదటిసారి ఉత్తరం రాయాలనిపించింది. మీ గుండెల్లో నాకింకా ఆవగింజంతైనా చోటుంటే అసహించుకోకండి, రిప్లై రాయండి. జీవితకాలం దాన్ని దాచిపెట్టుకుంటాను. మీ రిప్లై కోసం ఎదురుచూస్తూ మీ సంజీవ్, రేవతి. ఉత్తరాన్ని పోస్ట్ చేసి రేవతి నిజానికి రిప్లైని ఆశించలేదు. కాని 4 రోజుల్లోనే రిప్లై రావడంతో సంతోషంతో కవర్ చింపగానే చెల్లెలి పెళ్లిపత్రిక చదివి మరింత ఆనందంగా అందరినీ పిలిచింది. చెల్లెలి పెళ్లికి వెళ్లాలని, అక్కడ పెద్ద ఎత్తున డోలక్ నిర్వహించాలని అందరికీ స్వీట్లు పంచింది. ఆ తర్వాత వెడ్డింగ్ కార్డుతో పాటు ఉన్న ఉత్తరాన్ని తీసి చదివింది. ప్రియమైన సంజీవ్, నీ అన్నయ్య రాయినది. నువ్వలా వెళ్లిపోవటంతో అందరం బాధపడ్డాం. ఈ నెల 15న చెల్లెలి పెళ్లి. అబ్బాయి ఇంజనీరు. కట్నం డబ్బుల కోసం అందరం కష్టపడుతున్నాం. నువ్విప్పుడు ధనవంతుడివి అని తెలిసి అంతా సంతోషించాం. చెల్లెలి పెళ్లి కోసం 2 లక్షల రూపాయలు పంపగలవు. ఎలాగైనా డబ్బు పంపించు. చివరిగా ఒక మాట, దయచేసి నువ్వు పెళ్లికి రావద్దు. ఎందుకంటే మనది పరువుగల కుటుంబం. నిన్ను అలా చూస్తే చెల్లెలి పెళ్లి ఏమైనా కావచ్చు. దయచేసి రావద్దని నాన్న చెప్పాడు. నువ్వు పంపించే డబ్బు కోసం ఎదురుచూస్తాం. ఇట్లు రాకేష్. ఉత్తరం చదివి రేవతి కుంగిపోయింది. ఒక్కసారి తన వాళ్లందర్నీ చూడాలన్న ఆశ పిడికిట్లోని మంచుగడ్డలా కరిగిపోయింది. గుండె మొద్దుబారిపోయింది. అయినా తమాయించుకొని సంతోషంగా 2 లక్షల రూపాయల చెక్కు కొరియర్ ద్వారా పంపించింది. మరునాడు సాయంత్రం భోపాల్ నుంచి కొంతమంది పెద్ద మనుషులొచ్చారు. రేవతికి తమ గోడు చెప్పుకున్నారు. పంటలు చేతికందేలా లేవు. చెరువులన్నీ ఎండిపోయినై. వాగులు, వంకలు, ఇసుక మేటలైపోయినై. తాగడానికి కూడా గుక్కెడు నీళ్లు కరువైనాయి. వానాదేవుడి కోసం చెయ్యని పూజ లేదు. రోకలి బండకు కప్పని కట్టి ఊరేగించినం. అయినా ఫలితం లేదు. వరుణుడు కరుణించడం లేదు. మీరంతా రావాలి. భుజారియా వేడుకలు జరపాలి. వర్షం పడితే 20,000 ఇస్తాం. ఇప్పుడు 5,000 అడ్వాన్స్గా ఉంచండి. వచ్చిన పెద్ద మనుషులంతా ఇవే మాటల్ని తిరిగి తిరిగి చెప్పారు. రేవతిని బతిమాలారు. చివరికి ఒప్పుకుంది. అడ్వాన్స్ ఇవ్వబోతుంటే, డబ్బు వద్దు, జనం కోసమే కదా చేసేది. అది నీళ్లకోసం. దానికి కూడా డబ్బు తీసుకుంటే నీచంగా ఉంటుంది. మావాళ్లు కూడా ఒప్పుకోరు. కాకపోతే మా భుజారియా వేడుకలతో వానదేవుడు కరుణిస్తాడని, వర్షం పడుతుందని మాట మాత్రం ఇవ్వలేను. నా ప్రయత్నం నేను చేస్తాను అంది. మీ సంగీతానికి, నాట్యానికి వానదేవుడు కరుణిస్తాడు. మీరు తప్పక రావాలి. లేదంటే నీటి చుక్క దొరక్క చచ్చిపోతాం. అన్నారు వాళ్ళు. నీళ్ల కోసం కాబట్టి మావాళ్లు కూడా ఒప్పుకుంటారు. రేప్ బయలుదేరుతాం, ఎల్లుండే భుజారియా అంది. వాళ్లంతా సెలవు తీసుకున్నారు. మిట్ట మధ్యాహ్నం. ఎర్రటి ఎండ చంద్రనిప్పులు కక్కుతోంది. గాలిలో తడారిపోయి నిప్పుల కుంపటి ఆవిర్లు కక్కుతున్నట్టుగా ఉందా వాతావరణం. దాదాపు 3,000 మంది భుజారియా చూడ్డానికి వచ్చారు. 60 మంది హిజ్రాల వాయిద్యాలతో డాన్సులతో ఆ ప్రాంతం మార్మోగిపోతోంది. అప్పటికే 2 గంటల నుంచి నృత్యాలు చేస్తూ చెమటలు కక్కుతున్నారు. చుట్టూ చూస్తున్న జనం హుషారుగా వెరెక్కిస్తూ ఈలలు వేస్తున్నారు. అప్పుడప్పుడు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. బూజు పట్టినట్లు తెల్లమబ్బులతో ఆకాశం. మరో 2 గంటలు గడిచాయి. వాయిద్యాల హోరు, నృత్యం తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బంగాళాఖాతంలో లేచిన అల్పపీడనమో లేక హిజ్రాల నృత్య ఫలితమో గాని ఆకాశంలో ఒక నల్లమబ్బు భుగభుగమంటూ కదిలిపోయింది. అది చూడగానే 3,000 మంది జనం హోరెత్తిపోయారు. ఆడి అలసిపోతున్న హిజ్రాల్ని కేకల్తో ఉత్తేజపరిచారు. తూర్పు దిక్కున ఒక మెరుపు చెరచెరా పాకిపోయింది. అరుపులు, కేకలు, వాయిద్యాలు, డాన్సులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. ఆకాశంలోకి పరిగెత్తుకొస్తున్న నల్లమబ్బులు క్రమంగా నీడపరచుకుంటున్నట్టు చల్లదనం, ఉరుములు. మొదటి చెనుకు టప్పున రేవతి మీద పడింది. వానదేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని హుషారు తెచ్చుకొని మరీ ఆడింది. టప్ప టప్ప టప్ప టప్ప, చినుకులు చినుకులు. జనం ఆనందంగా నోలు తెరిచారు. దోసిళ్లలో చినుకుల్ని పట్టుకొని చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు. హోరున వర్షం మొదలైంది. జలధారలు పడ్డాయి. హోలీ పండుగలా డాన్సులు మొదలెట్టారు. జనం ఆనందంగా హిజ్రాల్ని గాల్లోకి ఎగరేశారు. అక్కడే పట్టుతప్పి రేవతి కింద పడిపోయింది. లేవడానికి ప్రయత్నించేలోగానే కొన్ని పాదాలు బలంగా మీదపడ్డాయి. ఆ అరుపుల హోరులో ఆమె ఆర్తనాదం ఎవరికీ వినిపించలేదు. 100 ఇనుప పాదాలు కర్కశంగా తొక్కేశాయి. కడుపులో పేగులు చిట్లిపోయి నోటి ద్వారా వచ్చిన రక్తం వర్షపుధారలో కలిసిపోతోంది. శరీరంలోని ఎముకలు నొజ్జునుజ్జయ్యాయి. అమ్మా అన్న మూరుగు సైతం ఆగిపోయింది. రేవతి ప్రాణం నీళ్లలో కలిసిపోయింది. వర్షం ఎక్కువవడంతో రైతులు పొలాల వైపు, మిగతా వాళ్లు ఇళ్లలోకి పరిగెత్తారు. అంతా నిర్మానుష్యం. వర్షపు నీటిలో రేవతి శవం హృదయ విదారకంగా దిక్కులేకుండా పడి ఉంది. ఒకరిద్దరు గమనించి దగ్గరగా వచ్చిన చెక్కగాడి శవంలే అనుకుని వెళ్లిపోయారు. వర్షం కుండపోదగా పడుతూనే ఉంది. మరునాడు దినపత్రికల్లో ఓ మూలన చిన్న వార్త పడింది. తొక్కిసలాటలో ఓ కొజ్జా మృతి అని. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి హిజ్రా అనే కథను వినిపించారు పి. కమలాకర్ రెడ్డి. ఇంతటితో ఇయలటి కథనం కార్యక్రమం సమాప్తం.
1: ఈరోజు రాత్రి 9:30 డాక్టర్ గోపరాజు నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 45వ భాగం ఉంటుంది. చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. ఈ నవలతో కార్యక్రమం, ఈరోజు రాత్రి ప్రసారమైన నవలతో కార్యక్రమం రేపు ఉదయం 8:30 పునఃప్రసారం అవుతుంది.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

సింగడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు సంధి 10 గంటల దాకా ప్రసారమయ్యే సింగడి సినిమా పాటల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. మీరు కూడా సింగడి కార్యక్రమానికి ఫోన్ చేసి సినిమా పాటలో మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే 2300081 లేదా 2950081 నంబర్లకు 0873 2 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి. కోరిన పాటి నుండి 10 గంటల దాకా

కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎంపై. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. 087732 కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి కోరిన పాట వినండి.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. హలో.
1: హలో మేడం, నమస్కారం.
0: నమస్కారం, శుభోదయము. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పల్లికే గ్రామము తలమడుగు మండల్ మేడం.
0: పల్లికే గ్రామం తలమడుగు మండల్ నుంచి ఎవరు మాట్లాడుతున్నారు?
1: లచ్చురామ్ మేడం.
0: లచ్చురామ్, ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా?
1: అంతా మంచిగా ఉన్నాం మేడం. మీరు స్టాఫ్ మొత్తం మంచిగా ఉన్నారా?
0: మేము కూడా అందరం మంచిగా ఉన్నాం. అందరం వాన కోసం ఎదురు చూస్తున్నాం లచ్చిరామ్. మీరు మరి?
1: మేము కూడా మేడం, మేతలు లేక పరీక్ష ఉన్నది, గొర్రెలు మేపడానికి పరీక్ష ఉన్నది.
0: మేతలు, నీళ్లు కూడా కావాలి కదా గొర్రెలకు.
1: అవును మేడం.
0: ఉన్నాయా గొర్రెలకు నీళ్లు?
1: లేవు మేడం.
0: మరి ఎట్లా పాపం అంటే పొద్దున్నే తీసుకుపోతారు కదా మేపడానికి.
1: తీసుకురావడితే మస్తు దూరం పడుతున్నాయి
0: మేడం.
1: కాపానికి
0: ఎన్ని ఉన్నాయి గొర్రెలు?
1: ఒక 120 మేడం.
0: 120 దాకా ఉన్నాయి. మరి ఇన్ని ఇన్ని గొర్రెలకు మీరు ఒక్కళ్ళేనా కాపలా?
1: ఇద్దరం ఉన్నాం మేడం.
0: కాకపోతే నీళ్లు మేత దొరుకుతలేదు కాబట్టి వర్షం తొందర పడితే బాగుంటుంది కదా.
1: అవును.
0: మరి ప్రస్తుతం ఎట్లా చేస్తున్నారు? నీళ్ళు అయితే లేవు, దొరుకుతలేవు.
1: పత్తులు పెట్టేసిండ్రు మాకాయ. ఎట్లా చేయాలో ఏమో, ఏం అర్థం
0: అంటే నీళ్ళ. లచ్చిరామ్, నీళ్ల వసతి ఉన్నోళ్ళే పత్తి విత్తనాలు వేసిండ్రా? అందరూ వేసిండ్రా?
1: అందరూ వేసిండు మేడం.
0: మనకు తెలుసు, చెప్తూనే ఉన్నారు కదా వాతావరణ శాఖ నుంచి వానలు దూరం ఉన్నాయి, కొంచెం తొందరగా పత్తి విత్తనాలు కానీ పొలం పనులు చేసుకొని రెడీగా ఉండుండ్రు, కానీ విత్తనాలు వేయకుండ్రు అని శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు రేడియో ద్వారా, పేపర్ల ద్వారా కదా.
1: అవును మేడం.
0: అయినా కూడా వేసేసిండ్రు. ఇప్పుడు చినుకు లేదు, మరి విత్తు ఖరాబ్ అయిపోతుందేమో కదా.
1: ఇప్పుడు పొడిలో పెడితే ఏం కాదు మేడం. ఒకవేళ వర్షం వచ్చి పోయింది అనుకో, అట్లా ఖరాబ్
0: ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఏం కాదు, ఒకవేళ ఇప్పుడు వర్షం పడ్డా కూడా ఏం కాదు. మరి ఇవాళ సింగడికి ఫోన్ చేసిండ్రు లచ్చిరామ్, ఏ పాట విందాం?
1: భైరవ దీపం నుంచి మన ఎడారి.
0: ప్రస్తుతం మీ గొర్రెలను పట్టుకొని ఆదిలాబాద్ అడవిలో దగ్గరనే, ఆదిలాబాద్ తలమడుగు మండలంలోనే ఉన్నావు కానీ ఎడారి లాగానే ఉంది నీళ్లు లేక కదా. అందుకనే ఆ పాట కోరిండ్రా లచ్చిరామ్. వినేద్దామా మరి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: థ్యాంక్ యూ మేడం.

0: సింగడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే, వినబడుతుందా? కొంచెం గట్టిగా మాట్లాడతారా మీరు? ఇప్పుడు వినబడుతున్నది. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? కప్పర్ల నుంచి యోగేష్. ఎలా ఉన్నారు యోగేష్?
1: బాగున్నాయి మేడం.
0: ప్రస్తుతానికి వాతావరణం చెప్పండి. మేము కూడా అందరం బాగున్నాం.
1: స్టాఫ్ కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం మేడం.
0: అదే మీ కోరిక ప్రకారం మా స్టాఫ్ అందరూ బాగున్నారు. యోగేష్, కప్పర్లలో ఎట్లా ఉంది వాతావరణం? కొంచెం మబ్బులు వచ్చినట్టు అనిపించింది కదా ఈ రోజు.
1: మబ్బులు వస్తున్నాయి మేడం, వర్షం పడితే మంచిగా.
0: మబ్బులు వస్తున్నాయి గానీ చినుకు జాడలేదు.
1: వర్షం కొరకు పాపం ఎదురు చూస్తున్నారు అందరు రైతులు.
0: అవును, రైతులు అందరూ ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. కాకపోతే ఇంకా ఎక్కువ ఆకాశం కేసి చూస్తున్న మనుషులు మాత్రం రైతన్నలే కదా. అది రైతు లేకుంటే మనం లేము
1: మేడం. రైతు పంట పండుతేనే వేరే
0: ఏదైనా. అవును, 4000లో నోట్లకు పోతున్నాయి అంటే రైతన్నల కష్టమే కదా మరి కదా. ఆ రైతన్న చల్లగా ఉంటే మనం

0: అందరం చల్లగా ఉన్నట్టే.
1: అవును.
0: కానీ వాతావరణంలో మార్పుల వల్ల ప్రకృతి ముందు ఎవ్వరం మనుషులం ఏమి చేయలేము కదా, అందుకనే నీళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఎప్పటి నుంచో చెప్తున్నాము అందరూ. అంటే ఎప్పటి తరాల నుంచి వస్తున్నది, కానీ మనం కొంచెం పట్టించుకోక ఇప్పుడు అడుగులు అవి నరికేసుకున్నాము, నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాం కదా. ఇప్పటికీ కూడా అందరం మనం కలిసి కట్టుగా చెట్లు పెంచుకుందాం. ఒక రెండు మూడు సంవత్సరాలు కష్టం అవుతుందేమో, కానీ వర్షాలు పడే అవకాశం ఎక్కువ ఉంటది చెట్లు ఉండడం వల్ల. కాలుష్యం కూడా పెరిగిపోయింది. యోగేష్, ఇప్పుడు ఏ పాట విందాం ఈరోజు? అమ్మోరు పాట అన్నారు కదా మీరు, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు యోగేష్. వినేద్దాం పాట.
1: సరే.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో
0: హలో, శుభోదయం. ఎవరు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: శుభోదయం మేడం, పిప్పలకోటి రామచంద్ర రెడ్డి.
0: రామచంద్ర రెడ్డి, ఎట్లా ఉన్నారు, బాగున్నారా?
1: అవును బాగున్నాము, వర్షం లేక బాధ ఉన్నది.
0: మనం అందరం బాగున్నాం, కానీ వర్షం లేక మాత్రం బాధ ఉన్నది.
1: బాధ ఉన్న అందరికి బాధ.

0: అందరి బాధ
1: అందరికి బాధని పడే చోట్ల పడుతున్నాయి అంటే. ఇప్పుడు హైదరాబాద్ అసలు జాగలా బాగానే పడుతున్నది వర్షం,
0: అది అవసరం లేని చోటు కదా అది.
1: అక్కడ మాత్రం వాతావరణం చల్లబడిపోయింది బాగా.
0: ఇక్కడ రైతులు ఇబ్బంది
1: రైతులు అవును చాలా ఇబ్బంది. ఇంతకు ముందు కూడా వ్యవసాయదారులే రైతన్న ఫోన్ చేసిండ్రు, వాళ్ళు కూడా పాపం విత్తనాలు భూమిలో వేసేసుకొని ఎదురు చూస్తున్నారు అందరు. చెప్పండి రామచందర్ రెడ్డి. అదే అంటే తెలుసు పరిస్థితులు, వర్షము వచ్చేటట్టు లేదు అని చెప్పినప్పుడు కూడా విత్తనాలు ఎందుకు వేసుకున్నారు? మరి
0: వేసుకున్నారంటే సమయం అయిపోయింది కదా, సమయమైంది కదా, కూలీలు దొరకాలి.
1: అది ఎవరి కష్టం వాళ్ళది అన్నట్టు, రైతుల కష్టం రైతులది కదా.
0: వర్షాలు పడితే మన కూలీలు దొరకరు, అందుకే వేసింది.
1: కూలీలు దొరకక ముందే విత్తనాలు వేసుకున్నారు కానీ వర్షం జాడలేదు కదా. అవునవును. అయితే ఇప్పుడు ఒక రైతన్న ఏం చెప్పిండ్రంటే, వర్షంలో వర్షం పడకపోయినా దుబ్బలో పెట్టిన విత్తనాలు కూడా ఒకవేళ వర్షం పడితే మొలకెత్తుతాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజం మరి? నల్ల రేగడికి కొంచెం గట్టి నేలలు కదా అవి. అదే నల్లరేగడి అంటే కొంచెం గట్టి నేల ఉంటది కాబట్టి 2-3 వర్షాలకు మాత్రం బయటకు వస్తాయి మొలకలు కదా. అదే మీ రైతన్నల ఆశ నెరవేరాలని, తొందరలోనే వర్షాలు పడాలని మనసారా కోరుకుంటున్నది ఆకాశవాణి ఆదిలాబాద్. ఈ సందర్భంగా ఏ పాట విందాం?
0: అప్పు చేసి తప్పుకోడు కాశీకి పోదాం రామారి.
1: వినేద్దామా మరి ఆ పాట?
0: ఓకే మేడం.
1: రామచందర్ రెడ్డి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. పాట వచ్చేస్తుంది.
0: థాంక్యూ.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

తెలుగు రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి జయంతి ఈరోజు. 1905 జూన్ 16 కృష్ణా జిల్లాలో జన్మించారైన మచిలీపట్నంలో బిఏ వరకు చదివి మద్రాసులో సంస్కృతాంధ్రలలో ఎంఏ పట్టా పొందారు. నాట్యకళల్లో, చిత్రలేఖనంలో, సంగీతంలో వీరికి ప్రవేశముంది. చిన్నతనం నుంచే వీరు రాసిన వ్యాసాలు, కథలు పత్రికల్లో అచ్చయ్యాయి. ఈయన రాసిన నాటకాలు, నవలలు ఈయనకు చాలా కీర్తిని తెచ్చాయి. కృష్ణా తీరం అచ్చతెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో పల్నాటి యుద్ధం సినిమా రచనతో తెలుగు చలనచిత్ర సీమకు సరికొత్త భాషాపరమైన సొబ్బపుల్ని మాటలు పాటలు ద్వారా పరిచయం చేశారు. 39 చిత్రాలలో 200కు పైగా పాటల్ని రాశారు. కృష్ణా పత్రికలో ఛందోబద్ధమైన కవిత్వం

0: అని రాశారు. చలువ మిరియాలు పేరుతో ఆయన రాసిన వ్యంగ్యవ్యాసాలకు పాఠకాదరణ లభించింది. దాదాపు 125 కథల్ని రాసిండ్రు. వీరు రాసిన డూము ఊలు కథ 14 భారతీయ భాషల్లోకి అనువదించబడింది. కృష్ణాతీరం, తేజోమూర్తులు, క్షత్రయ్య నాటికలు, గోపీదేవి, కేళి గోపాలం, బాల లాంటి నాటికలను రాశారు. బాలరాజు, చిన్నకోడలు, కన్యాశుల్కం, రేచుక్క, చిరంజీవులు, జయభేరి, దేశద్రోహులు, రహస్యం, వీరాంజనేయ మొదలైన చిత్రాలకు గీతరచయితగా కూడా పనిచేశారు మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఇప్పుడు చిరంజీవులు చిత్రం కోసం ఈ పాట.
1: ఎందాక ఎందాక ఎందాక

ఐదు నిమిషాలు దాటి 43 సెకండ్లు కావస్తోంది. ఇంకా సమయం ఉంది శ్రోతలు, 0873 2 కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 ఈ నంబర్లకు ఫోన్ చేసి ఈరోజు మీ ఇంట్లో మీ ఆప్తులు దోస్తులు చుట్టాల ఎవరిదైనా పెళ్లిరోజు పుట్టినరోజు ఉంటే శుభాకాంక్షలు అందించండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM నుంచి వెలువడుతున్న సింగిడి సినిమా పాటల కార్యక్రమం ద్వారా

సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఈరోజు నటి సుప్రియా యార్లగడ్డ పుట్టినరోజు. నటి మరియు చలనచిత్ర నిర్మాత కూడా ఈమె. 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో కథానాయికగా పరిచయమైంది అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు ఈమె. ప్రస్తుతం నటనకు కొంత విరామం ఇచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణలో భాగమైంది. నిర్మాతగా మనం, హలో, గూఢచారి చిత్రాన్ని నిర్మించింది సుప్రియ యార్లగడ్డ. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సుప్రియ యార్లగడ్డ నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం కోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సింగడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం, శుభోదయము. ఎవరు మాట్లాడుతున్నది?
1: గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, వీరభతమ్మ, బ్రహ్మానంద రెడ్డి, రవణమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి వారి కుటుంబ సభ్యులు మేడం. ఈరోజు సింగరి సింగరి కార్యక్రమం హైలైట్ గా ఉంది. మీరు ప్రసారం చేస్తున్న భక్తిరంజన్ గాని, సుక్తు సుతలు గాని అన్ని కార్యక్రమాలు వింటున్నా మేడం. నేను సీనియర్ శ్రోతను, దాదాపుగా 45 సంవత్సరాల నుంచి వింటున్నాను నేను. కాబట్టి మన ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తి చేసుకుని 91లోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా స్టేషన్ డైరెక్టర్ గారికి, మన అధికారులకు, అనౌన్సర్లకు మొత్తానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం. ఈ సందర్భంగా మూగ మనుషుల చిత్రం నుండి సుశీల గారు పాడిన పాట, గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, పిట్ట కొమ్మలో ఏముంది అనే పాట మేడం.
0: ఆ పాట వినిపించేస్తా శివదాస్ రెడ్డి, మొత్తం మీరే మాట్లాడేసారు, నాకు ఛాన్స్ ఇవ్వకుండా.
1: చాలా సంతోషం మేడం, చిన్నప్పటి నుంచి అభిమానం.
0: ఆకాశవాణి మీద అభిమానం ఉంది కాబట్టే అంత సంతోషంగా మాట్లాడుతున్నారు.
1: అంతే మేడం, ఆకాశవాణి కడప, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం,
0: అన్ని కేంద్రాలు
1: అటే ఇప్పుడు సెల్లులో లెక్క వచ్చినాయి, వాట్సాప్లు అయింది. అప్పుడు ఉత్తరాలు మేడం, అప్పుడు ఉత్తరాలు రాస్తే వారానికి ఆదివారం లేఖావళి, విశాఖపట్నం, పరిచయ పత్రం, హైదరాబాద్,
0: అన్ని కార్యక్రమాలు ఇప్పుడు మొబైల్ ద్వారా రావడం వల్ల ఇంకా దగ్గర దగ్గర అయిపోయింది రేడియో.
1: అదే మేడం, ఫోన్లు కూడా పెడుతున్నారు కార్యక్రమాలు, వార్తలు కానీ, వార్తలు.
0: అదే అంటున్నా, అప్పుడైతే అంటే ఒకప్పుడు వారంకి ఒకసారి ఎదురు చూసేవాళ్ళు మీరు కోరిన పాటల కోసం గానీ, ఉత్తరాల ద్వారా సినిమా పాటల కోసం గానీ. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది, ఒక సెకండ్ లో మీరు ఫోన్ చేయొచ్చు, మాట్లాడచ్చు, కోరిన పాటి నచ్చే సదుపాయం వచ్చేసింది.
1: వాట్సాప్లు కూడా పెడుతుంటా మేడం మన ఆదిలాబాద్ కి.
0: అవును, కొన్ని అనివార్య కారణాల వల్ల వాట్సాప్ పనిచేయడం లేదు ఈ మధ్య.
1: అవలేదు మేడం,
0: అందుకని ఫోన్ చేసి మాట్లాడొచ్చు.
1: సంతోషం మేడం. ఈ యొక్క ఈ ఆకాశవాణికి అప్పుడు వాణి అని పత్రిక అని ఉన్నది. అప్పుడు మా చిన్నప్పుడు 10 రూపాయ అది వాణి పత్రిక. తర్వాత రూపాయి అయింది, 1985 వరకు నడిచింది ఆ పత్రిక. తర్వాత ఆగిపోయింది మేడం. అన్ని కేంద్రాలు మొత్తం ఎఫ్ఎంలు అన్ని మొత్తాన్ని ఢిల్లీ వరకు నుంచి మొత్తం ఉన్నాయి దాంట్లో. కార్యక్రమాలు, ప్రణాళికలు కానీ వాణి పత్రిక. అప్పుడు 50 పైసలు అది.
0: ఈ సందర్భంగా ఏ పాట వినిపిద్దాం శ్రోతలకు, మీకు, మీ కుటుంబ సభ్యులకు, అందరికి? అవునవును, మూగ మనసుల చిత్రం నుంచి గోదావరి గట్టుంది, పి సుశీల పాడిన పాట, దాసరి గీతం. వినేద్దామా? ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సింగడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో, ఫోన్ కాల్ కట్ అయినట్టుంది. ఫోన్ కాల్ కట్ అయింది. నెల్లూరు నుంచి కాదర్ బాషా ఫోన్ చేసి సుమంగళి చిత్రం నుంచి కన్నులు నీవే కావాలి అనే పాటను కోరారు ఆయన.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయి.

0: జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సింగడి కార్యక్రమానికి చివరగా ఒక కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
2: హలో,
1: శుభోదయం. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్ అండి, నేను ఉట్నూరు నుంచి మాట్లాడుతున్నాను.
1: మీ పేరు?
2: రాజేశ్వర్.
1: రాజేశ్వర్, ఉట్నూరులో ఏం చేస్తారు?
2: నేను ఐటీఐ కాలేజ్ ఏటీసీ దానిలో ట్రైనర్ గా చేస్తున్నాను
1: మేడం. అక్కడ అక్కడేనా?
2: అక్కడే మేడం, ఉట్నూరులోనే.
1: మరి సమయం సరిపోతుందా? ఇప్పుడు మీరు పదవుతుంది మాట్లాడడానికి ఫోన్ చేసిండ్రు.
2: పర్లేదు, సరిపోతుంది మేడం.
1: ఏ చిత్రం నుంచి పాట వింటారు? సమయం లేదు, మరి ఒక్క నిమిషంలో చెప్పేసేయండి.
2: ఇక్కడ ఐటీఐ కాలేజ్ ఏటీసీలో అడ్మిషన్ స్టార్ట్ అయినాయి మేడం. ఇది 30 లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా ఉంటే స్టూడెంట్స్ చెప్పగలుగుతున్నారు అడ్మిషన్ చేసుకోమని.
1: అయితే మనకు సమయం లేదు రాజేశ్వర్, కాకపోతే మీకు పాట వినిపించేస్తా, మీరు అడిగిన పాట వినిపించేస్తా. తర్వాత ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు తొందరగా ఫోన్ చేసినప్పుడు మాట్లాడదాం, సరేనా?
2: ఈవినింగ్ చేస్తాం.
1: ఓకే, ధన్యవాదాలు.

ఇది ఈరోజటి సింగడి సినిమా పాటల కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 10 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో వార్తల ముఖ్యాంశాలు, అనంతరం వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీవ్ అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలు ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను జోషి ప్రారంభించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు రెండవ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 20వ తేదీని రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్నారు. హైకోర్టు నుంచి తాలూకా స్థాయి వరకు అన్ని న్యాయస్థానాల్లో ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. సివిల్ కేసులు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, పెండింగ్ ప్రీ లిటిగేషన్ కేసులు అన్నీ ఈ అదాలత్ పరిధిలోకి వస్తాయి. దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రత్యేక వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం తాజాగా నేషనల్ కలినరీ డెస్టినేషన్ అవార్డు కైవసం చేసుకుంది. నిన్న గోవాలో జరిగిన టూరిజం సదస్సులో ఈ అవార్డును తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా అందుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందే నివారణ చర్యలు తీసుకోవడం కీలకమని పేర్కొన్నారు. టీజీఈసెట్ 2026 మొదటి దశ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు ఎల్లుండి వరకు గడువుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 19 వరకు, కళాశాల ఆప్షన్ నమోదుకు 21వ తేదీ వరకు అవకాశం కల్పించారు. సీట్ల తాత్కాలిక కేటాయింపు ఈ నెల 24లోకి జరుగుతుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమాపేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని గోయల్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పే. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఉష ఆలపించిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతం చిత్రం సంతోషం.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొయ్యలు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్న ఈ పాట ఆనందం మూవీ కోసం మల్లికార్జున్ సుమంగళి ఆలపించిన సిరివెన్నెల గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: की हमारी जीत और टीबी की हार।
1: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
2: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఈ మూవీ కోసం చక్రి స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన కందికొండ గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు జీ శ్రీనగర్ లక్ష్మీ నిలయం నుండి రామయ్య, రాజలక్ష్మి, శ్రియాన్, నిర్వాన్, ప్రజ్ఞాన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీ కండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదసులోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ప్రణయ గీత మూవీ నుంచి పాటను ప్లే చేయమంటున్నారు. ఎస్పీ గజ్వేల్ నుంచి శర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్. మరి ఈ పాట పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. మరి పాట విని ఎంజాయ్ చేయండి.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయేషా వీరందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఒక్కడి మూవీ కోసం ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించిన సిరివెన్నెల గీతం, మణిశర్మ సంగీతం. ఈ పాటని వారి కోసం వినిపించమని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అంబాల శ్రీరాములపల్లె హన్మకొండ జిల్లా పద్మశాలి చేనేత సంఘం నుంచి రవీందర్, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్, ఉపేందర్, దేవేందర్, శ్రీరాములు, మల్లేశం, సాంబయ్య, ఇంకా చింతకింద శ్రీను, ఇప్పల శ్రీను, గంగాధర్, రమేష్, వీరు వీరందరూ కోరుతున్న పాట ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం, యువన్ శంకర్ రజా సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సంగారెడ్డి జిల్లా సిధుల నాగార నుంచి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు ఇంకా భిక్షపతి వారి మిత్ర బృందం కోరుతున్నారండి. అతడు మూవీ కోసం కార్తీక్, కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివిందెల గీతం, మణిశర్మ సంగీతం.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान.
2: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
3: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
4: మాటైనా
5: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
6: ఏ చోటైనా
5: శ్రోతల ఆనందాలగని
6: మధుర గానాల మనోరంజని
5: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తవా.
5: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
5: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: మన జనరంజన్.
1: మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
4: శ్రోతలు, ఇంతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ విన్నారు. స్టూడియో క్లాక్లో టైం 11 గంటలుగా వస్తుంది. వార్తా ముఖ్యాంశాల అనంతరం గుర్తుకొస్తున్నాయంటూ మా ఆర్జే రెడీగా ఉన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి విద్భారతి కేంద్రం. తరతరాలు తిరగనే ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా అరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరిస్తారు. ఈ సందర్బంగా ప్రీ ప్రైమరీ తరగతి గది, గ్రంథాలయం, ఇన్నోవేషన్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా మైదానాలు ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. టీజీ పాలిసెట్ 2026 తుదిదశ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ శ్రీ దేవసన తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు జరుగుతుంది. కళాశాల ఆప్షన్ల నమోదు తీసుకునేందుకు రేపటి వరకు గడువు ఉంది. సీట్ల తాత్కాలింపు కేటాయింపు జూన్ 20లోగా జరుగుతుంది. 2026 నీట్ యూజీ పునఃపరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.

కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన కార్మిక సంక్షేమ సంస్థకు సంబంధించిన వెల్ఫేర్ కమిషన్ కార్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ ఉపకార వేతన పథకాల కింద ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు కళాశాలలో చదువుతున్న బీడీ కార్మికులు సున్నపురాయి డోలమైట్ ఇనుప ఖనిజం మాంగనీస్ క్రోమ్ ఖనిజాలు అబ్రకం గనుల కార్మికులు సినీ కార్మికుల పిల్లలకు ఈ ఉపకార వేతనాలు ఇస్తారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ ను ఆ దేశ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని బహూకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యకుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సచివాలయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నిన్న సచివాలయంలో జరిగిన సమావేశంలో అన్ని ప్రధాన పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రభుత్వం ఖండించింది. ఈ వీడియో పూర్తిగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. చలనచిత్ర రంగంలో ఎందరో నటీమణులున్నా మహానటి సావిత్రి గారిది ప్రత్యేక స్థానం. గొప్ప నటిగా, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మంచి మనిషిగా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటారు. మరి ఆమె కెరీర్ జీవితం ఆధారంగా దర్శకులు నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి ఇవాల్టి బయోపిక్. స్టే ట్యూన్డ్.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: జబ్ ఏక్ పరివార్ కో అప్నా ఘర్ మిల్తా తో ఉస్కా ఆత్మ సమ్మాన్ బఢ్ జాతా వో అప్నా వర్తమాన్ సుధారనే కే సాథ్ హీ బెహతర్ భవిష్య కే బారే మే సోచనే లగ్తా.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి,

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్త స్థాయిలో బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వైజయంతి మూవీస్ స్వప్న బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన మహానటి 9 మే 2018 విడుదలై జన నీరాజనం అందుకుంది. 40 సంవత్సరాల తర్వాత కూడా సావిత్రి గారిని మనం ఎంత అభిమానిస్తున్నామో ఈ చిత్ర విజయం తెలియజేసింది. ఇక నాగలక్ష్మి స్క్రీన్ ప్లే, కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, ఇంకా హేమా హేమీలందరూ తమ పాత్రలలో జీవించారు అంటే బాగుంటుందేమో. సంగీతం, సాహిత్యం, మాటలు అన్ని విభాగాలు అత్యున్నతంగా సమపాళలో కుదిరిన చిత్రం మహానటి. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత మరిన్ని కబుర్లు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఇప్పుడు వినండి మాయాబజార్ సినిమాలోని ఈ ఆపాత మధురాన్ని.

0: పులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము, ఉల్లాసముగా నేను కించిన అందమే నీలో చిందెనులే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము.
1: చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము, ఎందుకు నీకి పరవశము, ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయనులే. చూపులు కల

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుని పెదనాన్న అండలో పెరగడం, నాట్యం నేర్చుకుని స్నేహితురాలతో కలిసి నాటక ప్రదర్శనలిస్తూ సినిమాల మీద ఆసక్తితో చిత్రరంగ ప్రవేశం చేయడం, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అతి చిన్న వయసులోనే నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించడం, సహనటుడు జమునీ గణేశన్ గారితో పెళ్లి, ఆ తర్వాత జీవితంలో ఎదుర్కొన్న కష్ట నష్టాలు, కష్ట సమయంలోనూ మరువని దానగుణం, తలంచని బొండి ధైర్యం, వ్యక్తిత్వం, వెండితెర మీద నాగశ్విని ఆవిష్కరించిన మహానటి దృశ్యకావ్యంగా మనల్ని కట్టిపిడిస్తుంది. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడైతే వినిపిస్తున్నాను సుమంగళి సినిమాలోని ఈ చక్కటి పాట. నిజంగా ఈ పాట వింటుంటే మనకి సావిత్రి గారే కళ్ళ ముందు కనిపిస్తారు. అంత చక్కగా కళ్ళతోనే అభినయించారు హావభావాలన్నీ. మరి మరోసారి ఆస్వాదిద్దామా?

మీరు వింటున్నారు బయోపిక్ గుర్తుకొస్తున్నాయిలో ఓన్లీ ఆన్ వివిధ భారతి. మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సంగీత దర్శకుడు మిక్కిజే మేయర్ అందించిన నేపథ్య సంగీతం, స్వరపరిచిన పాటలు సావిత్రి గారితో పాటు మనల్ని ప్రయాణించేలా చేశాయని చెప్పొచ్చు కదా. నిజంగా అలాగే అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు ఇక్కడ కాకుండా ఓ 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా, అంటే 2008లో కదా రిలీజ్ అయింది సినిమా. సో అప్పటి మన సంగతి చెప్తున్నానమాట నేను. మన లైఫ్ని రివెంట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అంత అద్భుతమైన మ్యాజిక్ చేశారు మిక్కిజే మేయర్ తన మ్యూజిక్తో. మరొక పాట వినేస్తారా మహానటి సినిమా నుంచి?

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సినిమా ఆశాంతం, సావిత్రి గారి వ్యక్తిత్వం మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపించేలా, మనసును తాకేలా ఉంటాయి బుర్రా సాయిమాధవ్ గారి, మల్లాది పద్మావతి గారి సంభాషణలు. ఇక రామజగ శాస్త్రి, సిరిమల్ల సీతారాం శాస్త్రి గారిల కలం నుంచి జాలువారిన పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. సినిమాలో వచ్చే సన్నివేశాలకు అనుగుణంగా రచించిన సాహిత్యం మహానటిని మరుపురాని చిత్రంగా నిలబెట్టాయి. మరి ఇప్పుడు మరో పాట వినిపిస్తున్నాను, గుండమ్మ కథ సినిమా నుంచి. యాక్చువల్గా ఈ సినిమాలో సావిత్రి గారికి అసలు డైలాగ్ చాలా తక్కువగా ఉంటాయి కదా, కేవలం కళ్లతోనే హావభావాలన్నీ అద్భుతంగా పలికించారు. మరి ఈ పాట అయితే ఎవర్ గ్రీన్ మెలోడీ అని చెప్పొచ్చు. మరి మరోసారి ఆస్వాదించండి.

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడు అయినందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

ఇలా చేంజ్ అవుతూ బ్లాక్ అండ్ వైట్ కాసేపు, కలర్ కాసేపు, అలా అద్భుతంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ఘనత డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీది. మరి ఈ పాట మంచి ఉదాహరణ, మూగ మనసులనే పాట మహానటిలోని. మరి మరోసారి ఆస్వాదించండి ఆ పాట, చూస్తూ వింటూ చూడండి పాటని.

విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.telly-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్న ఇలా బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక స్టోరీని నేరేట్ చేసే మీడియా జంట మధురవాణి, ఆంటోనీగా సమంత, విజయ్ దేవరకొండ కనిపించడం మరో అసెట్. యాక్చువల్ గా సినిమా అంతా కూడా మనకి ఒక పాస్ట్ లో లాగా కనిపించకుండా ప్రజెంట్ పాస్ట్, వాళ్ళు స్టోరీని నేరేట్ చేస్తున్నట్టుగా, స్టోరీని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా వీళ్ళు ఉంటారనమాట ఇద్దరు కూడా. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు సినిమాకి. ఇక 25 కోట్ల బడ్జెట్తో నిర్మించిన మహానటి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది. 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా, ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ఉత్తమ క్యాస్టింగ్ విభాగాలలో అవార్డులు అందుకుంది. షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో కూడా ప్రదర్శించబడిన ఘనత మహానటి చిత్రానిది. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు వినిపిస్తున్నాను రక్త సంబంధం సినిమాలోని ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్. సావిత్రి గారిని మరోసారి కళ్లతో మనసుతో చూడండి.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ ఎస్ఐపి సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈకే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. ఐపీఈలో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ పరకాయ ప్రవేశం చేశారన్నట్టుగా అనిపిస్తుంది కదా. హావభావాలు, ఆహార్యం చూస్తుంటే అచ్చం సావిత్రి గారు మళ్లీ వెండితెర మీద కనిపిస్తున్నారా అనిపించారు. అద్భుతంగా నటించారు. ఇక క్లైమాక్స్ లో అయితే మధురవాణిగా సమంతి గారి నటనకి, అంటే సావిత్రి గారి గురించి చెప్పే మాటలకి కదిలిపోని మనసుంటుందా చెప్పండి. కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయి ఆల్మోస్ట్. సో అంత అద్భుతంగా తీర్చిదిద్దారు నాగశ్విన్ గారు ఈ సినిమాని. మరి ఈ సినిమాలోని ఈ పాట తర్వాత మరిన్ని కబుర్లు చెప్తాను, వింటూ ఉండండి.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్తాన్ మే ఊర్జా భర్ దేతా హై సారే హిందుస్తాన్ మే.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కళ్లతోనే నవరసాలు వలికించే సావిత్రి గారు తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. ఆణిముత్య లాంటి సినిమాలు, పౌరాణిక, జానపద, సాంఘికాలన్నింటిలో అసమానమైన అభినయంతో అగ్రనటిగా ఎదిగారు. ఇప్పుడైతే పాట వినిపిస్తాను డాక్టర్ చక్రవర్తి సినిమాలో. నిజంగా పాటలో సావిత్రి గారి ఎక్స్ప్రెషన్స్ అయితే నా భూత నా భవిష్యత్ అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటాయి. మరి ఆ పాట వినేస్తారా?

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్నో అంటే ఆణిముత్త లాంటి సినిమాలు అన్నిట్లోనే నటించారు. పౌరాణిక జానపద సాంఘికాలన్నిటిలోనూ తన అభినయంతో అగ్రశ్రేణి నటిగా ఎదిగారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మంచి మనిషిగా మానవత్వం ఉన్న సావిత్రి గారు ఒక ఎత్తు. అంటే తెర మీద సావిత్రి, తెర వెనుక సావిత్రి గారిని వెండి తెర మీద మహానటిగా ఆవిష్కరింపచేశారు దర్శకుడు. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు వినిపిస్తున్నాను కోడలిదిద్దన కాపురం సినిమాలోని సావిత్రి గారు అద్భుతంగా నటించిన ఈ పాట. వినేద్దాం.

జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మీరు వింటున్నారు బయోపిక్ గుర్తుకొస్తున్నాయిలో, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహానటి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పెద్దవాళ్లను అందరూ గౌరవించాలి కానీ పెద్దవాళ్లు కూడా సావిత్రి గారిని గౌరవించాలి అని. ఈ ఒక్క మాట చాలు సావిత్రి గారంటే చెప్పడానికి. మరి ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత ఇంకొన్ని విశేషాలు చెప్తాను. మంచి మనసుల సినిమాలోని ఈ పాట అసలు ఎవర్ గ్రీన్ సాంగ్ అనమాట. ఇది సావిత్రి గారు చిలిపితనానికి అద్దం పట్టే పాట. అన్ని నవరసాలు అలవకగా ఒలికిస్తారా అనే చెప్పడానికి ఇలాంటి పాటలు కూడా ఉదాహరణ. మరి వినేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నటీనటులకు బిరుదులు, సత్కారాలు, అవార్డులు ఎన్నైనా రావచ్చు, కానీ అమ్మా అని పిలిపించుకున్న ఈ మహానటి ఔన్నత్యానికి ఆ పిలుపే కొలమానం. అందుకే తరాలు మారినా తరగని తెలుగువారి అభిమానానికి, గౌరవానికి నిదర్శనం మహానటి సినిమా విజయం.

0: ఆకాశవాణి వివిధ భారతి వీబీ క్లాక్ లో టైం 12:05 దాటింది. స్టేట్ ట్యూన్ ఫర్ చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. సెల్ ఫోన్ తీసుకుని స్క్రోల్ చేస్తూ ఉంటే మనల్ని మనమే కాదు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోం కదా. రీల్స్, షార్ట్స్, సోషల్ మీడియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొబైలే మొత్తం ఆల్మోస్ట్ అందరికీ. ఇది అందరికి తెలిసిన విషయమే కదా. కానీ స్లోగా ఇప్పుడు సిచ్యుయేషన్ చేంజ్ అవుతుందండి, తెలుసా మీకు. అది ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తాను. స్టేట్ ఉంటూ చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలా నిచ్చే సంపూర్ణ వినోదంలో సూపర్ ఎనర్జెటిక్ డ్యూట్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి చైతన్య స్ఫూర్తి సమయం. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న పదం గ్రాండ్మా హాబీస్. అంటే ఏంటి అనుకుంటున్నారా? కొత్త విషయం ఏం కాదనుకోండి, కాకపోతే వర్డ్ కొత్తది అంతే. అంటే పాత సీసా, కొత్త సీసాలో పాత నీరులాగా అనమాట. ఇంతకీ గ్రాండ్మా హాబీస్ అంటే ఇంతకు ముందు ఉండేవి చూసారు, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, అంటే హాబీస్గా ఉండేవి అనమాట. అంటే ఖాళీ టైంలో ఇవన్నీ కూడా హాబీస్గా చేసేవాళ్ళు ఇవన్నీ. కానీ తర్వాత అవన్నీ మాయమైపోయి చేతుల్లో మొబైల్ మిగిలింది. కానీ ఇప్పుడు మళ్ళీ సీన్ రివర్స్ అవుతుంది అనమాట. ఇంట్రెస్టింగ్ థింగ్స్ అంగానే చెప్పాల్సినవి. జస్ట్ స్టే ట్యూన్ టు చైతన్య స్ఫూర్తి ఓన్లీ అండ్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈ మెస్మరైజింగ్ మెలడీ మీకోసం.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. గ్రాండ్ మా హాబీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారో మనకి ఎప్పుడు అర్థమైతేనే ఉంటుంది కదా. అప్పుడు చెప్పిన పద్ధతులు, పెద్దవాళ్ళు అనుసరించిన పద్ధతులు, ఆ మాటలన్నీ కూడా ఎంత కరెక్టో ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ లో తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అదే మళ్ళీ మరోసారి ప్రూవ్ అయింది. ఈ మధ్య చాలా మంది యూత్ వాళ్ళ వర్కింగ్ అవర్స్ అయ్యాక సెల్ ఫోన్ తో కాలక్షేపం చేయకుండా ఇందాక చెప్పిన పాత హాబీలనే ఫాలో అవుతున్నారట. అండ్ వాటి వల్ల వాళ్ళకి వర్క్ స్ట్రెస్ రిలీఫ్ అవడమే కాకుండా ఇన్కమ్ కూడా వస్తుందనే మాట నిజంగా ఎంత ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది కదా. స్వామి కరం స్వకారం అంటారు కదా. సో అదనమాట. అందుకే సరికొత్తగా గ్రాండ్ మా హాబీస్ అని నామకరణం కూడా చేసేసారు. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విషయాలు వింటూనే ఉండండి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. గ్రాండ్ మహాఆఫీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా గ్రాండ్ మహాఆఫీస్ లో ఉండే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయండి. స్ట్రెస్ బస్టర్, మానసిక ప్రశాంతత, ఏదైనా వస్తువును మనం తయారు చేసినప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ పెరగడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్,

0: తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వ సారి కాగా, మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 భాగస్వాములతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, అభివృద్ది చెందిన భారతదేశ లక్ష్యం సాధించేందుకు ప్రజాస్వామ్యంలో క్రియాశీలక సమగ్ర భాగస్వామ్యం ఎంతో అవసరమని లోక్సభ స్పీకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన భారత్ స్లోవేకియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సిబి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు రక్షణ రంగ ఉత్పత్తి, వాణిజ్యం, పెట్టుబడులు, అనేక ఇతర రంగాల్లో సహకారం పెంపొందిస్తాయన్నారు. ఉగ్రవాద నిరోధక సహకారంపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక గ్రూప్ ఏర్పాటు చేసేందుకు, ఇరు దేశాల మధ్య కౌన్సిలర్ చర్చలు జరిపేందుకు భారత్ స్లోవేకియా అంగీకారం

0: కరించాయని గుర్తు చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం స్లోవేకియా తన మద్దతు పునరుద్ఘాటించిందని సిబి జార్జ్ పేర్కొన్నారు.
1: Agreed to have a joint working group on cooperation in counter-terrorism, also establishment of a consular dialogue between India and Slovakia. It's also pertinent to mention that Slovakia reiterated its support for India's permanent membership in the UN Security Council, in an expanded UN Security Council.
0: ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలు సవరించే ఫీచర్ కూడా ఈ నెల 30వ తేదీ వరకు నిలిపేయాలని టెలిగ్రామ్ను ఆదేశించారు. అభ్యర్థులు మోసం చేసే ముఠా నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు తీసుకున్నారు. పరీక్షను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎన్టీఏ తెలిపింది. 2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా వెబ్సైట్ అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ బృందం నిరంతరం సర్వర్ల లోడ్ పర్యవేక్షిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. అభ్యర్థులందరికీ పరీక్షా సమయానికి ముందే అడ్మిట్ కార్డు సందేలా ఏజెన్సీ చర్యలు తీసుకుంది. అమెరికా చికాగోలో భారత రాయబార కార్యాలయంలో స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్ర ఆవిష్కరించారు. సేవ సామరస్యం గురించిన సందేశాన్ని అందించిన స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని క్వాత్ర సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బోధనలు వ్యాప్తి చేసిన ప్రముఖ తత్వవేత్త చింతనపరుడైన వివేకానంద 1893లో చికాగోలో జరిగిన పార్లమెంటులో చేసిన చారిత్రాత్మక ప్రసంగం ద్వారా అమెరికాలో బాగా ప్రసిద్ది చెందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణల్లో భాగంగా కేవలం తాత్కాలిక సభ్యత్వాల సంఖ్యను మాత్రమే పెంచితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశముందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన అంతర్ ప్రభుత్వ చర్చల సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వత్నేని ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తాత్కాలిక సభ్యత్వ రంగానికి విస్తరణ పరిమితం చేస్తే భద్రతా మండలి సంస్కరణలు చాలా అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందన్నారు.
2: Reflecting expansion of the category of two-year term non-permanent category as a convergence portrays only a part of the picture. Groups and member states add qualifiers and attach other interlinked parameters as they endorse expansion in the non-permanent category. UNSC reform would be grossly inadequate, bordering on failure, if expansion is limited only to the non-permanent category, as it would fundamentally not change the decision-making power structure of the P5. Groups and member states have waited this long for real and meaningful reforms.
0: భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభమయ్యాక ఈ మార్గం దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇదే. అమెరికా ఇరాన్ల మధ్య ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించాక ఈ జలసంధి గుండా పయనించిన మొదటి వాణిజ్య నౌకల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లో దహేజ్కు చేరుకుంటుందని నౌకాయాన జలమార్గాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిన్న రాత్రి మొజావో ఎడారిలో ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B-52 బాంబర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ బేస్ రన్వే సమీపంలో ఎడారి నుంచి నల్లటి పొగలు రావటం వైమానిక దృశ్యాల ద్వారా స్పష్టమైంది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దాదాపు 4 నెలల ఘర్షణకు ముగింపు పలికేలా అమెరికా ఇరాన్ దేశాలు ఒక సమగ్ర ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయగా శుక్రవారం స్విట్జర్లాండ్లో జెనీవాలో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ ఒప్పందం ద్వారా హర్ముజ్ జలసంధి తిరిగి తెరిచి సముద్ర రవాణా పునరుద్దరించనున్నారు. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం ఇతర వివాదాలపై 60 రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గాయి. అమెరికా అధ్యకుడు ట్రంప్ మాట్లాడుతూ అధికారిక కార్యక్రమం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దీన్ని శాంతి వైపు ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు.

అయితే ఈ జలసంధిలో ఎలాంటి సుంకాలు ఉండకూడదని అమెరికా అంటుంటే భవిష్యత్తులో వసూలు చేసే యోచనలు ఇరాన్ ఉంది. ఇరాన్ అధ్యకుడు పెజెస్కియాన్ ఈ ఒప్పందం స్వాగతించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట సహా పలు రాష్టాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణ, విదర్భలో వడగాలులు, గోవా, ఒడిశాలో ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా స్పెయిన్, కేప్ వెర్డే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేప్ వెర్డే అసాధారణ ప్రదర్శన కనబరిచి ప్రపంచ దిగ్గజమైన స్పెయిన్తో జరిగిన మ్యాచ్ను 0-0 డ్రాగా ముగించింది. మరోవైపు గ్రూప్ జీలో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఉదయం జరిగిన మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఇక సియాటిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్లో బెల్జియం, ఈజిప్ట్ 1-1 డ్రా చేసుకున్నాయి. అమెరికాలో మియామి స్టేడియంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియా, ఉరుగ్వే కూడా 1-1 డ్రా చేసుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: Is always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
0: Welcome to Eat Fit.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈట్ ఫిట్ టైం విత్ మీ అచ్చి లక్ష్మి. ఇందాక విన్నాం కదా సీతమ్మవాకిట్ల సిరిమల చెట్టు మూవీ నుంచి ఒక మంచి వర్షం పాట. యాక్చువల్ గా పాటకు ముందు వర్షం సిచ్యువేషన్ ఉంటుంది, కానీ పాటలు అస్సలు వర్షం పడదు, గమ్మత్తుగా ఉంటుంది పాట. ఎనీవేస్ సూపర్ హిట్ సాంగ్ వినేసా. యాక్చువల్ గా సీజన్ చేంజ్ అయ్యి వర్షాకాలం వచ్చేసింది, అంటే మన ఫుడ్ కూడా మారే టైం అనమాట. మొన్నటి దాకా చల్లగా ఉండే పుచ్చకాయ, తర్బూజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఫ్రూట్స్ అన్ని తినేసాం. మరి ఇప్పుడు ఏ పళ్ళు హెల్త్ కు మంచివో తెలుసుకుంటే సీజనల్ గా వచ్చే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే వైరల్ ఫీవర్స్ ఏవైనా సరే కొంచెం అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి వాటిని మనం కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వాటి గురించి తెలుసుకుంటే బెటర్ కదా. అవేంటో చెప్తాగా వింటూనే ఉండండి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలా నుంచే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఆన్ ద వే.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: マヌジェネレンジェル。
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి రెయిన్ సీజన్ లో కంపల్సరిగా తినాల్సిన ఫ్రూట్స్ అంటే చెప్తానన్నాను కదా మీకు ఇందాక. ఫస్ట్ వచ్చేది జామ, జాంపండు, జామకాయ. విటమిన్ సి పుష్కలంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు జీర్ణక్రియ కూడా మంచిదట. ఇక తర్వాత అయితే దానిమ్మ. యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు రక్తహీనతను కూడా తగ్గించడంలో సహాయపడుతుందట. మరి ఈ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తినాలి. ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి, అవేంటో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఈట్ ఫిట్.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈ లో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈ లోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఈట్ ఫిట్, ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి రెయిని సీజన్ లో కంపల్సరిగా తినాల్సిన ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కొన్నిటి గురించి. ఎందుకంటే మొత్తం అంటే మనకి టైం ఉండదు కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఫ్రూట్ ఏంటంటే యాపిల్. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అన్నమాట అక్షరాల నిజం అనేది నిపుణుల మాట. యాపిల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండి ఆరోగ్యాన్ని రక్షిస్తాయట. మరి ఇంకో ఫ్రూట్ కూడా ఉంది మీకు చెప్పాల్సింది, కాకపోతే ఒక పాట వినిపిస్తాను. సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ ఫ్రమ్ రాకీ మూవీ, జస్ట్ ఎంజాయ్ దిస్.

అందుకే మరి రాక్ స్టార్ అనేది డిఎస్పీని కదా, సూపర్ ఎనర్జెటిక్ మ్యూజిక్ అనమాట. సో ఇంక ఎన్టీఆర్ గారి డాన్స్ చెప్పక్కర్లేదు, వేరే లెవెల్లో ఉంటుంది వీళ్ళ కాంబో. యాక్చువల్ గా సెల్ఫ్ మ్యూజిక్ కంపోజిషన్ అనే డిఎస్పీ మమతా మోహన్ దాస్ తో కలిసి పాడిన పాట వినిస్తాం రాఖీమో గురించి. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, ఇట్ ఫిట్ టైం. అండ్ రైనీ సీజన్ లో మనం తినాల్సిన కొన్ని ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ అండ్ నెక్స్ట్ ఐటమ్ ఈస్ బొప్పాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయట. కంటికి, డైజెస్టివ్ సిస్టమ్ కు చాలా మంచిదట. సో సీజనల్ గా దొరికే పండ్లను మన డైలీ ఫుడ్ లో యాడ్ చేసుకుంటే ఫిట్ గా హెల్త్గా ఉండొచ్చు అనమాట. ఏమంటారు, అంతేనంటారా? అంతేగా, అంతేగా. ఎనీవేస్ మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది జైలవ్ కు సమూహ నుంచి ఈ ఎనర్జెటిక్ డ్యూయట్. ఎంజాయ్ దిస్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

0: సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తుంది. కొన్ని క్షణాలలో ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: నిలయంలో సమయం 1 గంట 10 నిమిషాలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీ ఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుకు రాష్ట ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ ను ఈ నెల 20వ తేదీన రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్ లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమాపేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీ ఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆర్ఎంపీ ఎంపీలతో కేంద్ర మంత్రి చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీ 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను, ప్రజల అభివృద్ది సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. సమాజంలో అట్టడుగులున్న చిట్టి చివరి వ్యక్తికి సైతం సంక్షేమ ఫలాలు అందించడమే బీజేపీ సిద్దాంతమని, తుచ తప్పకుండా అమలు చేస్తున్న మహనీయుడు మోదీ అని కొనియాడారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుకు రాష్ట ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మార్క్ఫెడ్ కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రైతు భరోసాను గతంలో మాదిరి అమలు చేస్తామని, నెలఖరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా పంటల మార్పిడికి ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ ను ఈ నెల 20వ తేదీన రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తారు. హైకోర్టు నుంచి తాలూకా స్థాయి వరకు అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ జరుగుతుంది. సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, పెండింగ్ ప్రీ లిటిగేషన్ కేసులన్నీ ఈ అదాలత్ పరిధిలోకి వస్తాయి. లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కరించుకుంటే అప్పటి వరకు చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి వస్తుంది. వర్షాకాలంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ విస్తృత సన్నద్దత చర్యలు చేపట్టింది. సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పటేల్ హైదరాబాద్ లో పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్ వాక్ అలాంగ్ ద లైన్ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇన్సులేటర్లు, కండక్టర్లతో సహా మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించారు. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంలో ఈ ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిత్రీనాకాలోని నరహరి నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తూ నగదు, బంగారాభరణాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో 60,000 మందితో కోటి సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయుష్ ఆరోగ్య మందిర్ వేములవాడ యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ చెప్పారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: గత 12 సంవత్సరాలుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాను. ఈ సంవత్సరము దాదాపు 60,000 మందితో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని చేస్తున్నాము. కోటి సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు స్థాపన కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి యోగా శిక్షకులు, సాధకులు మరియు మహిళా సంఘాలు, విద్యార్థులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము.
2: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి ఆరుట్ల చేరుకుంటారు. పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ తరగతి గది, గ్రంథాలయం, ఇన్నోవేషన్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా మైదానాలను ముఖ్యమంత్రి పరిశీలించి ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగారంను జనరల్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రవీందర్ కుమార్ ప్రారంభించారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మార్గదర్శిగా పనిచేస్తుందని ఆయన చెప్పారు. నేటి ఒత్తిడితో కూడిన జీవన విధానంలో యోగా మనకు ప్రశాంతతను ఆరోగ్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి పద్మజ, వైద్యుడు శిల్ప మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని యోగా శిక్షకురాలు కొచ్చెర్ల కమలారాణి ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు.
4: యోగా సర్వ రోగ నివారణిగా యూజ్ అవుతుంది. గ్రామ పంచాయతీల్లో కూడా చెప్తున్నాము, కమ్యూనిటీ హాల్లో చెప్తున్నాము, పబ్లిక్ లో కూడా యోగాని తీసుకెళ్తున్నాము. ఆశా వర్కర్స్, కమ్యూనిటీ వాలంటీర్స్ కూడా ఇస్తున్నాము. తర్వాత స్కూల్స్, ఉమెన్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా మేము యోగాని చెప్తూ ఉన్నాము.
2: ఈరోజు ప్రపంచ సముద్ర తాబేళ్ల దినోత్సవం జరుపుకుంటున్నారు. సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడడంలో సముద్ర తాబేళ్ల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్యం, వాతావరణంలో మార్పులు, ఆవాసం కోల్పోవడం వంటి తాబేళ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కల్పిస్తారు. ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సౌకర్యం వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు సిబ్బంది సమయ పాలనపై ప్రత్యేక దృష్టి పెడతామని హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ దుర్గారాం కుమార్ పేర్కొన్నారు. గర్భిణీలకు లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మొహరం సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గంటన్ నగేష్ ఆదేశించారు. కలెక్టర్లు వివిధ శాఖలతో సమావేశం నిర్వహించి జిల్లాలోని అషూర్ఖానాల్లో పరిశుభ్రత పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మొహరం ఊరేగింపుల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. నిన్న మధ్యాహ్నం నుంచి నల్గొండ జిల్లాలోని పలు చోట్ల ఓమోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొలై లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీగలు తెగపడ్డంతో విద్యుత్ సరఫరాకి కొంతసేపు అంతరాయం కలిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యా వైద్య రంగాల అభివృద్దికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, ఐటీసీ తదితర పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శిగా నగర్ కర్నూలు మండలం తోడుకుర్తికి చెందిన బండి పృథ్వీరాజ్ నియామకమయ్యారు. ఎం ఫార్మసీ చదివిన పృథ్వీరాజ్ పార్టీలో నగర్ కర్నూలు జిల్లా అధ్యకుడిగా, రాష్ట కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుందని తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన పోటీ కార్యక్రమానికి

సంబంధించిన పోల్ పోస్టర్ ఆవిష్కరిస్తూ కలెక్టర్ చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలోని హీరాపూర్ లో 7 ఏళ్ల క్రితం మూతపడిన ప్రభుత్వ పాఠశాలను వార్డ్ కౌన్సిల్ పాలెం బిన్ అహ్మద్ విద్యాశాఖ అధికారులతో మాట్లాడి తెరిపించారు. పాఠశాలను శుభ్రం చేయడంతో పాటు ఉపాధ్యాయులను కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నారు. లోక్ అదాలత్ లో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని రాజన్న సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి నీరజ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులతో సమన్వయ సమాపేశం నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేసి అందుబాటులో ఉన్న నిధులను ఈ నెల 30 లోపు పూర్తి స్థాయిలో వినియోగించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. వరంగల్లోని నిట్ పరిశోధకులు మరో ప్రతిష్టాత్మకమైన విజయాన్ని అందుకున్నారు. నేలలో ఆర్గానిక్ కంపనాల ప్రభావంతో ఏర్పడే వికృతిని ఖచ్చితంగా కొలిచేందుకు ఎఫ్బీజీ సెన్సర్ను ప్రత్యేక పైప్ మెష్ ట్యూబ్లో అమర్చే సాంకేతికతను ఆవిష్కరణలో ప్రతిపాదించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండలో మున్సిపాలిటీ ఎంప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జనగాంలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలు ఆకస్మిక తనిఖీ నిర్వహించాయి. కాలం చెల్లిన ఆహార సామగ్రిని స్వాధీనపరుచుకుని జరిమానాలు విధించారు. విశేషాలు మరొకసారి. ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీపీ ఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుకు రాష్ట ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. 2వ జాతీయ లోక్ అదాలత్ 20 తేదీన జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి బీబీ స్టూడియోల సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైమ్ విత్ మీ ఆర్జే లక్ష్మి. చక్కటి పాటలు సంగీతం మనల్ని రిఫ్రెష్ చేసి ప్లెజెంట్ మోడ్ లో ఉంచుతాయి. వింటుంటే టైం కూడా తెలియదు అసలు కదా. నిరంతర సంగీతంతో బీబీ ఎప్పుడు మిమ్మల్ని అందరినీ పలకరిస్తూనే ఉంటుంది, అలరిస్తూనే ఉంటుంది. మరి నేను రెడీ క్వశ్చన్స్ తా, మీరు రెడీనా మొబైల్స్ తా, ఇక మొదలెడదామా షో టైమ్ ని. అడిగిస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్, డిక్షనరీ కదా. ఇప్పుడంటే మనకి ఫోన్లో వచ్చేసి గూగుల్ అవి సెర్చ్ చేసేసి మీనింగ్స్ అవి తెలుసుకుంటున్నాం, కానీ ఇంతకుముందు అయితే కంపల్సరీ డిక్షనరీనే వాడాల్సి వచ్చేది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే డిక్షనరీని తెలుగులో ఏమంటారు? మరోసారి వినండి, డిక్షనరీని తెలుగులో ఏమంటారు? ఆలోచించండి. ఆన్సర్స్ రాకనబట్ట వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం ఈ మెస్మరైజింగ్ మెలోడీ, ఆల్ టైమ్ హిట్ సాంగ్ మీకోసం.

నిరీక్షణ సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట వినేసాం ఎస్ జానకర్ స్వరంలో, ఇళయరాజు గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, డిక్షనరీని తెలుగులో ఏమంటారు అని. యాక్చువల్ గా అందరు కూడా రైటర్స్ పంపించారు చాలా మంది. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. భోగ మార్కెండేయ, అనిత, జగదీష్, నాగనాథ్ గుప్తా, శిల్ప, పద్మావతి ప్రసాద్, రేఖ, శ్రీకాంత్, సంధ్య, మహమ్మద్ జైనుద్దీన్, నవ్య, శ్రీనివేస్, శ్రీపతి బాబు, కాళ్ళ నరసింహ శ్రీనివాసరావు, రాకేష్, ఫరీద్, ఇందిరామూర్తి అండ్ ఇంకా పంపిస్తున్నారు. అరుణ, పద్మనాభం, కాళ్ళ శ్రీనివాసరావు, ఆల్రెడీ మీ పేరు చదివేస్తాను నేను. ఇంకా ఎవరెవరు పంపిస్తున్నారంటే జానీ. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్, యాక్చువల్గా వీళ్ళందరూ పంపించింది నిఘంటువు అనమాట, అది కూడా రైట్ ఆన్సరే. ఇంకో పదం కూడా ఉంది శబ్దరత్నాకరం అని కదా. సో ఈ రెండు కూడా ఎక్కువగా నిఘంటువు అనేది మనకి వాడుకలో ఉంది, శబ్దరత్నాకరం అనేది కొంచెం తక్కువ వాడుక అనమాట, అంటే గ్రాంధికం లాగా అనుకోవచ్చు. సో ఎక్కువ మంది నిఘంటువే పంపించారు, ఇది రైట్ ఆన్సరే, శబ్దరత్నాకరం కూడా రైట్ ఆన్సరే. మరి వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మీకు ఒక గమనిక. మీ అందరికీ తెలుసు ప్రతి బుధవారం 9:15 ఉదయం బిజినెస్ ముచ్చట్లు ప్రసారం చేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇది టాపిక్. సో ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకోవాలంటే మీరైతే రేపు ఉదయం 9:15 నుంచి 10 వరకు బిజినెస్ ముచ్చట్లు వినాలి, ఓకేనా? అండ్ మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్.

అసలు ఏమన్నా పాట చెప్పండి, ఎంత అద్భుతమైన సాహిత్యం కదా. మనసు కవిని అందుకే అన్నారు ఆత్రేయ గారిని. మనసుని అంత అద్భుతంగా ఆవిష్కరించడం ఆత్రేయ గారికే చెల్లింది. ఇక అంత అద్భుతంగా పాడటం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికే చెల్లింది. అంతకంటే అందంగా మ్యూజిక్ కంపోజ్ చేయడం ఇళయరాజు గారికే చెల్లింది. వెరిసి ఒక అద్భుతమైన పాట వినేసాం మంచి మనసుల సినిమా నుంచి. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా మీరు అడిగే ముందు మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను, ప్రతి బుధవారం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ శాంపిరిపేట్ క్యాంపస్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్ మూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్, సో ఈ అంశం గురించి మీకు ఎన్నో విలువైన విషయాలు తెలియజేస్తారు. కాబట్టి రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు వింటూ ఉండండి బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇక క్వశ్చన్ విషయానికి వస్తే, మనకి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు, అంటే పేర్లు వాళ్ళ అసలు పేరు ఒకటి ఉంటుంది, కానీ ఆన్ స్క్రీన్ పేరు మాత్రం అంటే సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకుంటారు. అది వాళ్లే మార్చుకోవచ్చు లేదంటే ఎవరైనా మార్చవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నాగూర్ బాబు పేరును మనో అని మార్చింది ఎవరు? మరోసారి వినండి, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నాగూర్ బాబు పేరును మనో అని మార్చింది ఎవరు? ఆలోచించండి, ఆన్సర్ స్ట్రైక్ అనే వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నాగురుబాబు పేరును మనోగా మార్చింది ఎవరు అని. చాలా మంది పంపించారు ఆన్సర్ అయితే, ఎవరో ఒకరిద్దరో కొంచెం రాంగ్ ఆన్సర్ పంపించారు కానీ. సో మను గారు అంటే చాలా ఇష్టమని అర్థమైపోతుంది. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. పద్మావతి, సముద్రాల మాధురి, షేర్ల వెంకటేష్ సుగుణ, బ్రహ్మయ్య, వెంకటేశం హేమలత, కాకతీయ పాష, చింత శ్రీనివాస్, జయలక్ష్మి శ్రీనివాస్, జానీ, నవ్య శ్రీనివేష్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి సతీష్, సమలత, సంతోష్ కుమార్, నితి సంతోష్ని, మూర్తి, సంతోష్, సుప్రియ, ఇక కే ఆనందరావు. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఇళయరాజా గారు. ఎస్, ద మాస్టర్ ఇళయరాజా గారు నాగురుబాబు గారి పేరును మనోగా మార్చారనమాట. సో ఆ తర్వాత ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడారో మనందరికీ తెలుసు. ఒక్కోసారి అయితే మనము డిఫరెన్స్ కూడా అబ్జర్వ్ చేయలేం, ఇది పాడింది బాలసుబ్రహ్మణ్యం గారా మనో గారా అనే డౌట్ కూడా వస్తుంది అనమాట. సో అంత మంచి ప్లేబ్యాక్ సింగర్. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను లంకేశ్వరుడు మూవీ నుంచి మను జానకి గారు గానం చేసిన ఈ యుగళ గీతం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇది అంశం. ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు కాబట్టి తప్పకుండా వినండి. 9:15 రేపు ఉదయం 10 వరకు బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇక మనం షో టైంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని కదా. కాకపోతే ఇప్పుడు పాట వినిపిస్తాను, క్వశ్చన్ కూడా పాటకు సంబంధించి ఉంటుంది కాబట్టి పాట వినండి, ఆ తర్వాత క్వశ్చన్. ఓకేనా?

నిర్ణయం సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడిన పాట విందాం. నిజంగా ఇలాంటి టీజింగ్ సాంగ్స్ పాడాలంటే బాలు గారే పాడాల్సిందే. ఎనీవేస్, మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానన్నాను కదా, అన్నట్టు మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఈ పాటకు సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, ఈ పాటను రాసింది ఎవరు, రచయిత ఎవరు, మీరు చెప్పాలి నిర్ణయంలోని ఈ పాటను రాసింది ఎవరు. ఆలోచించండి, ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో లవ్లీ మెలోడీ వినిపించేస్తున్నాను, నువ్వు వస్తావని సినిమా నుంచి.

ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో నువ్వు వస్తావనే మూవీ నుంచి మెస్పరైజింగ్ మెలడీ వినేశాం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, నిర్ణయం సినిమాలోని హలో గురు ప్రేమ కోసమే పాటను రాసింది ఎవరు అని. కొంతమంది రైటర్స్ పంపించారు, వాళ్ల పేర్లు చదివేస్తున్నాను. శ్రీనివాస్, జైనుద్దీన్, కె ఆనందరావు, నవ్య, శ్రీనివేష్, సిహెచ్ హనుమంతరావు, దమ్మోజీ వెంకటాచారి, లత, నబీల్, సివి శ్రీనివాసరెడ్డి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ గణేష్ పాత్ర గారు. ఎస్, గణేష్ పాత్ర గారు డైలాగ్స్ రాస్తారు అండ్ మంచి నటుడు కూడా. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ అప్పుడప్పుడు పాటలు కూడా రాస్తారనే విషయం, ఇలాంటి పాటలు వింటుంటే మనకు తెలుస్తుంది అనమాట. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ప్రియమైన నీకు సినిమా నుంచి అందరికీ ప్రియమనిపించే పాట వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి వీబీ క్లాక్ల టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. మరి ఇవాళ శక్తిశీలి గురించి మాట్లాడుకునే ముందు ఒక చక్కటి పాట వింటే బాగుంటుంది కదా, మరి వినేద్దాం, ఆ తర్వాత చెప్పుకుందాం కబుర్లు. స్టే ట్యూన్డ్.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు బిజినెస్ ముచ్చట్లలో పాల్గొంటారు. టాపిక్ ఏంటంటే కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్. సో ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు కాబట్టి తప్పకుండా వినండి 9:15 నుంచి 10:00 వరకు రేపు ఉదయం బిజినెస్ ముచ్చట్లు. మరి ఇక శక్తిశీలి వింటున్నాం మనం. యాక్చువల్ గా శక్తిశీలి విషయానికి వస్తే ఇవాళ మన శక్తిశీలి ఎవరంటే అంకిత భావం, కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా విజయం సాధించవచ్చని, అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చని నిరూపించింది కర్ణాటకకు చెందిన స్పందన. మరి తన సక్సెస్ జర్నీ మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.

0: నాన్నా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇది టాపిక్. ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు, కాబట్టి వినడం మర్చిపోకండి. రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాలు తరిగిన ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, మరిక శక్తిశీలి సమయం. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన స్పందన తను సాధించిన విజయానికి కుటుంబ సభ్యుల సపోర్టే ప్రధాన కారణమంటుంది. అలాగే తనని ఈ స్థాయికి తీసుకొచ్చింది కూడా కుటుంబ సభ్యులతో పాటు కుటుంబం లాంటి కాలేజ్ స్టాఫ్ లెక్చరర్స్ ఇచ్చిన సపోర్ట్ కూడా ఎంతో ముఖ్యం అని చెప్పింది స్పందన. మరి ఇంకా ఉన్నాయి తన గురించి చెప్పాల్సిన విషయాలు, వింటూనే ఉండండి. శక్తిశీలి

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శక్తిశీలి సమయం. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తండ్రి ఆటో డ్రైవర్ అయినా కూడా తను మెడిసిన్ చదవాలనుకుంది, కానీ అప్పుడు కోవిడ్ పరిస్థితుల వల్ల ఫిజియోథెరపీ తీసుకుంది, దాన్ని ప్రొఫెషన్ గా తీసుకుంది అండ్ బంగారు పథకాలు కూడా గెలుచుకుంది. యాక్చువల్గా ఇప్పుడు టైంలో మనకు తెలుసు చదువు ఎంత కాస్ట్లీనో కదా, అయినా కూడా తను ఎక్కడ భయపడలేదు, విరవలేదు, చదవగలనో లేదు అని ఆలోచించలేదు. తను అనుకుంది చదవాలి అని అనుకుంది. సో అందుకు తగ్గట్టు అందరూ కూడా సాయం చేశారు, కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్ల తను అనుకున్నది సాధించింది. సో ఒక ఉన్నత స్థానానికి ఎదిగింది అనమాట స్పందన. అంటారు కదా, మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే సంకల్పం మంచిదైతే ప్రకృతి కూడా సాయం చేస్తుందని. సో ఇలాంటివన్నీ అలా ఆ మాటలు నిజమని ప్రూవ్ చేస్తూ ఉంటాయన్నమాట. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు వింటూ ఉండండి శక్తిశీలి.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాస్ మూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ టాపిక్ గురించి విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు, కాబట్టి తప్పకుండా వినండి రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇక మరి మనం శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ చెన్ను గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక ఆటో డ్రైవర్ కూతురైనప్పటికీ కూడా తను అనుకున్న ఫిజియోథెరపీ చదువుకుంది అండ్ మెడల్స్ సాధించింది, ఒక ఉన్నత స్థానానికి ఎదిగింది. ఎంతో ఇన్స్పైరింగ్ విషయం అది కదా. తన సక్సెస్ జర్నీ ఆశ్చర్యాన్ని స్ఫూర్తిని కలిగిస్తుంది. అండ్ ఇక్కడితోనూ ఆగలేదు తన భవిష్యత్ ప్రణాళిక. న్యూరో సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసి ఆరోగ్య సంరక్షణ రంగంలో కంటిన్యూ అవ్వాలన్నది తన గోల్. సో మరి తన లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. ఇలాంటి శక్తిశీలు ఎందరికో ఆదర్శం. ఏమంటారు

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్, ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు తెలియజేస్తారు, కాబట్టి వినడం మర్చిపోకండి. 9:15 నుంచి 10 వరకు బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇక మనం శక్తిశీలి విషయానికి వస్తే కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్ గా చాలా మంది అమ్మాయిలకి ఇప్పుడు చదవాలనే ఉంటుంది, ఉన్నత చదువులు చదవాలని, కెరీర్ లో ఉన్నత స్థానానికి ఎదగాలనే ఉంటుంది. కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఎలాంటి విభిన్న పరిస్థితులైనా కావచ్చు, కానీ ఎదురు వెనకడుగు వేయకుండా మన ప్రయత్నం మనం చేస్తే, సంకల్పం అనేది ఉంటే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారా అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్పందన. తనకి చదువుకోవాలనే ఎంతో ఆశ, ఉన్నత స్థానానికి ఎదగాలని, రాణించాలని ఎంతో ఆశయం అనమాట. సో అది సాధించింది తను, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది, అదనమాట ఎనీవేస్ విషయం. ఇక మరి మనం మాట్లాడుకుంటూ ఉంటుంటే టైం కూడా అయిపోతుంది, 2:54 లక్ష్మి సైన్ అప్ చేసే టైం వచ్చేసింది. హ్యావ్ యూ గ్రేట్ డిఫరెన్స్, స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. కాకపోతే వెళ్ళే ముందు ఒక చక్కటి పాట వినిపిస్తాను ఛాంపియన్ మూవీ నుంచి, అంతకుముందుగా ఒక స్పాట్. సో కీప్ లిజనింగ్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?

ఓన్రా రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా.

రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 5 గంటలు దాటి 12 సెకండ్లు. శ్రోతలకు శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11 కొట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు ఉంటాయి. మరి కొంచెం సేపట్లా మిమ్మల్ని అలరించే మాట చెప్పుండ్రీ పాట అయ్యుండ్రీ కార్యక్రమం సురైతది. ఈ పొద్దుమట్ట 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో ఖాళీ సీసాలతో కళాఖండాలు, కుంచెపడితే అద్భుత చిత్రాలు, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన చిత్రకారిణి నైతం భాగ్యలక్ష్మితో ముచ్చట, ఇంకా సొనల గ్రామానికి చెందిన కె అనురాధ పాడిన భక్తి పాటలు ప్రసారమవుతాయి. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మాట చెప్పుండ్రీ పాట అయినుండ్రీ, మీరు చెప్పే ముచ్చట్లు, మేము వినిపించే పాటలు, గిట్లా మీ మా మాటలతో పసందైన పాటలతో సందడి చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 5:30 ప్రసారమవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లు చెప్పి మీకు నచ్చిన పాటలు వినొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 0873 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఉత్తరాల ద్వారా కూడా మీరు కోరిన పాటల్ని అడిగి వినొచ్చు. మరి ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్ నంబర్ 5040002. ఇప్పుడు విందాం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఈ పాట.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: మీరింటి నుంచి చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారో మాట చెప్పుండ్రి పాట అయింది. మన ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా బడిపంతుల సినిమా నుంచి భారతమాతకు జేజేలు అనే పాటను వినిపించండి అంటూ మాండగడ నుంచి దేవన్న, రాధ, సునీత కోరుతున్నారు. ఇప్పుడు వీరి కోరికపై ఈ పాట విందాం.

0: దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రీ పాట ఇండ్రి. మన ఈ కార్యక్రమానికి సోనాల నుంచి విఠల్ ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే విఠల్ గారు, ఎట్లున్నారు? వింటా ఉన్నారా కార్యక్రమాలు? మరి మాట చెప్పుండ్రీ పాట ఇండ్రికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? పాడతారా? వినడమే. అందరు మస్తుగున్నారు, అందరు సూపర్ ఉన్నారు. మీరెట్లున్నారు? ఇప్పుడు ఉన్నారు, చేన్లోనే ఉన్నారా?
2: లేదు, టైలర్ పని.
1: టైలర్ పని? అంటే మీ టైలర్ షాప్ లో రేడియో పెట్టుకుని వింటా ఉన్నారు పాటలు? ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు విఠల్ గారు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందామా? మరి నేను రవీందర్. మంచిదండి, పాట వచ్చేసింది, విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రీ పాటైండ్రీ. ఇలా రాత్రి 7:00 కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిలా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. గొర్రెలు మేకల్లో వైరస్ వ్యాధులు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 0873 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. ఇప్పుడు ప్రసారమవుతున్న మాట చెప్పుండ్రీ పాట ఇంద్రీ కార్యక్రమానికి కూడా ఇవే నంబర్లకు ఫోన్లు చేసి పాటలు అడగొచ్చు. ఇప్పుడు విందాం అల్లరి మొగుడు సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇండ్రి. మన ఈ కార్యక్రమానికి మధుసూదన్ ఉట్నూరు నుంచి ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి మధుసూదన్ గారు, ఎట్లున్నారు?
1: బాగున్నాను సార్.
0: చెప్పండి సార్, మాట చెప్పుండ్రి పాట ఇండ్రికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? తప్పకుండా వినిపిస్తాం. మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు మీరు
1: కంప్యూటర్ నేర్పిస్తానండి.
0: హలో. ప్రస్తుతం సమయం తక్కువ ఉంది, మరి మీరు ప్రయాణం చేస్తూ వింటా ఉన్నారా?
1: మేము డైలీ ఆల్ ఇండియా రేడియో, ఇది ఆకాశవాణి, దాంట్లో ప్రయాణిస్తూ వింటాం సార్. బాగా ఇంట్రెస్ట్ మాకు.
0: ధన్యవాదాలు అండి.
1: అడ్మిషన్స్ అనేది ఫస్ట్ నుండి స్టార్ట్ అయింది సార్, ఇప్పుడు 30 తారీఖు వరకు అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది సార్. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్న చుట్టుపక్కల గ్రామాలందరూ. మా దగ్గర ఐటీఐ అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి సార్, చాలా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్, ఓరియంటెడ్ కోర్సెస్.
0: మంచి విషయాలు పంచుకున్నారు.
1: దాంట్లో జాయిన్ అయితే పిల్లలకు 2 నుంచి 3 లక్షల వరకు ప్యాకేజ్ తో శాలరీ వస్తుంది సార్. ఓకే, అందరికి ITI.telangana.gov.in అనే వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ ద్వారా నేను పిల్లల మన యువకులకి.
0: అవును, చాలా మంది శ్రోతలు వింటా ఉంటారు, చాలా మంచి విషయాలు పంచుకున్నారు, మీకు ధన్యవాదాలు అండి. హలో.
1: 99 జాబ్స్ ఆల్రెడీ వచ్చినాయి సార్ మా దాంట్లో. ఆల్రెడీ ప్లేస్మెంట్ వచ్చింది, 2 లక్షల నుంచి 3 లక్షల ప్యాకేజ్ వరకు వచ్చింది సార్ అందరికి.
0: చెప్పండి.
1: అదే సార్, అదే మీ ద్వారా తెలియజేస్తే అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటారని. దూర ప్రాంతాల్లో మన డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రాంతాలందరికి పిల్లలకు ఇన్ఫర్మేషన్ అందుతానని మీ ద్వారా నేను తెలియజేస్తాను.
0: చాలా మంచిదండి, మంచి విషయాలు పంచుకున్నారు, ఇది చాలా మంది ఉపయోగపడుతుంది కూడా. మరి ఇప్పుడు మీరు కోరిన పాట విందామా?
1: తప్పకుండా.
0: ధన్యవాదాలు అండి.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇంతటితో ఇలాంటి మాట చెప్పుండ్రీ పాటేయండి కార్యక్రమం సమాప్తం. మళ్ళీ ఈ కార్యక్రమం రేపొద్దమట 5 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ కలవకుంటే ఫిగర్ చెయ్యకుండ్రీ. రాత్రి 8 గంటలకు ప్రసారం అయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం. స్త్రీలకు అక్కడికొచ్చే తీరు ముచ్చట్లను, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళల అనుభవాలను వినిపించే కార్యక్రమం. ఇలాంటి శక్తి స్త్రీల కార్యక్రమంలో ఖాళీ సీసాలతో కళాఖండాలు, కుంచెపడితే అద్భుత చిత్రాలు, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన చిత్రకారిణి నైతం భాగ్యలక్ష్మితో ముచ్చట, ఇంకా సొనాల గ్రామానికి చెందిన కె అనురాధ పాడిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు శక్తి స్త్రీల కార్యక్రమం. ఇప్పుడు విందాం ఖాళీ సీసాలతో కళాఖండాలు, కుంచెపడితే అద్భుత చిత్రాలు, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన చిత్రకారిణి నైతం భాగ్యలక్ష్మితో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు బి సంధ్యాలీల. ఎందుకు పనికిరావని వాడి పడేసిన వస్తువులతో కొందరు సంపద సృష్టిస్తే మరికొందరు అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలాంటి వారి కోవలోకే వస్తారు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నైతం భాగ్య.

0: చేస్తాను కాబట్టి దాన్ని బాటిల్ ఆర్ట్స్ అంటారు.
1: బాటిల్ ఆర్ట్స్,
0: బాటిల్ ఆర్ట్స్.
1: ఈ బాటిల్ ఆర్ట్స్ అనేది మరి అసలు ఎక్కడ నేర్చుకున్నారు? మీకు ఈ ఒక పడేసిన బాటిల్ ని అందంగా అలంకరించాలనే ఆలోచన ఎక్కడ నుండి వచ్చింది అసలు?
0: నేను ఇంటర్ తర్వాత డిఎడ్ నుంచి ఇంటర్ లో అంటే లాస్ట్ ఎండింగ్ లో స్టార్ట్ చేశాను పెయింటింగ్ అనేది. సో అందరూ క్యాన్వాస్ బోర్డ్ పైన హ్యాండ్ మేడ్ షీట్స్ అంటే పేపర్ రకాలు ఉంటాయి దాంట్లో వేస్తూ ఉంటారు నార్మల్ గా. నాకు ఒక థాట్ ఏమొచ్చిందంటే అంటే లైక్ బాటిల్స్ ఉంటాయి కదా వేస్ట్ ప్రొడక్ట్ అది, అంటే దాన్ని కూడా మనం ఒక రకంగా మన చేతికి వస్తే మనం దాన్ని అందించ లైక్ మనం చేయొచ్చు క్రియేటివిటీగా ఏదైనా. ఎందుకు ట్రై చేయకూడదు, ఎందుకు ఆలోచించకూడదు? అవి ఎట్లాగో పోతాయి అంటే నార్మల్ గా పోతాయి, అవి అమ్ముడిపోతే ఇంకెన్నో డబ్బులు వస్తాయి. కానీ అదే మనం దానికి ఒక అలంకారాన్ని ఇచ్చి అమ్మితే మనకు కూడా ఒక సంపాదనకి ఇదవుతుంది. అండ్ మనకు
1: కనిపించడానికి
0: కనిపిస్తూ ఉంటది, అది ఎల్లప్పుడు మనతో ఉండిపోతుంది కూడా.
1: అవును,
0: అలా ఎంతన్నా హ్యాండ్ మేడ్ అంటే చేతితో చేసిన వస్తువునికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది.
1: అవునవును, హ్యాండ్ క్రాఫ్ట్ కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు.
0: అవును,
1: ఎందుకంటే అది కష్టపడి తయారు చేసి ఒక అందమైన ఆకృతిని ఇస్తారు కాబట్టి అది చూడడానికి కూడా చాలా బాగుంటాయి.
0: సో అలా నాకు స్టార్ట్ అయింది అక్కడ నుంచి. ఇంకా అక్కడ నుంచి చేసుకుంటూ చేసుకుంటూ ఇంప్రూవ్మెంట్, మ్యాన్ మేక్స్ ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో అలా నేను ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చేస్తూ ఇక్కడ దాకా నేను వచ్చాను. అంటే బాటిల్స్ ని ఇలా ఇలా కూడా చేయొచ్చు అనే దానికి నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను.
1: ఇప్పుడైతే మనం బాటిల్స్ మరి అది ఎలా సేకరిస్తారు, ఎన్ని ఆకృతులు మీరు వాటిపై తీర్చిదిద్దినారు, ఎన్ని బొమ్మలు అనేటివి గీసినారు, ఏమేమి ఆలోచనలు ఆ బాటిల్స్ కోసం చేసిండ్రు అనేది మనం మాట్లాడుకుందాం. అయితే ముందుగల్లా మీ చదువు గురించి చెప్పండి, మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీ కుటుంబ నేపథ్యం అంటే ఏంటి?
0: మా నాన్నగారి పేరు నైతం శంకరయ్య, మా అమ్మగారి అనసూయ. మాది బేసికల్లీ మాదర్పేట అంటే దండపల్లి దగ్గర మంచిర్యాల డిస్ట్రిక్ట్. నేను పుట్టింది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సాలేవాడలో. అక్కడ నుంచి ఇంకా మమ్మీ డాడీ వాళ్ళకి జాబ్స్ అని చెప్పేసి కొబ్బాయిలో వాళ్ళ జాబ్స్ చూసుకున్నారు. మళ్ళీ బేలాకి ట్రాన్స్ఫర్ అయ్యాం, బేలా నుండి ఆదిలాబాద్ కి ట్రాన్స్ఫర్ అయ్యాం. అక్కడ స్కూలింగ్ సిబిఆర్ మోడల్ స్కూల్ శాంతినగర్ లో ఉంటుంది, అక్కడ నా స్కూలింగ్ అయింది. నెక్స్ట్ ఇంటర్ హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజ్ లో అయింది. ఆ తర్వాత డిఎడ్ చేశాను, ఆంధ్రాలో ఎగ్జామ్స్ రాశాను, క్లాసెస్ కి ఇక్కడికి వెళ్ళాను గవర్నమెంట్ డిఎడ్ కాలేజ్ లో. అండ్ దాని తర్వాత డిగ్రీ నలంద కాలేజ్ లో చేశాను. దాని తర్వాత ఇంకా డాడీ ఎంఏ తెలుగు కాబట్టి డాడీ అనేవారు లైక్ మా కాలంలో ఇంత కష్టపడ్డాం కాబట్టి మాకు సీట్స్ వచ్చాయని చెప్పేసి, మీకు దమ్ముంటే మీరు కొట్టి చూపించండి సీట్స్ అలా అని చెప్పేసి. అంటే నేను ఎంఏ ఇంగ్లీష్ లో చేశాను, కోటి ఉమెన్స్ కాలేజ్ ఉస్మానియా కిందకి వస్తుంది, కోటి ఉమెన్స్ కాలేజ్ అక్కడ చేశాను. అక్కడ చేసిన తర్వాత 1 ఇయర్ ఇంకా గ్యాప్ వచ్చింది నాకు. ఇంటర్ అంటే డిఎడ్ నుండే స్టార్ట్ అయిపోయింది అనమాట పెయింటింగ్, ఇంటర్ తర్వాత నుండి కరోనా హాలిడేస్ అప్పట్లో ఉండే కదా, సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అన్నమాట. పుట్టి పెరిగింది ఆదిలాబాద్ లోనే. మా అత్తగారి వాళ్ళ ఊరు గొల్లగాట్ తాంసి. మా హస్బెండ్ పేరు జుమ్నాక్ మోరేశ్వర్, ఆయన ఒక యూనియన్ బ్యాంక్ లో మార్కెటింగ్ మేనేజర్ గా వర్క్ చేస్తారు మంచిర్యాల లో.
1: మరి ఆయన సహకారం ఎలా ఉంటది మీ
0: నిజానికి చెప్పాలంటే నాకు ఆయనకి ఈ కళ ద్వారానే పరిచయం అయింది. అవును, అది నార్మల్ గా కాలేజ్ ఫెస్ట్ లో నేను ఇలానే వేస్ట్ ప్రొడక్ట్స్ గురించి చెప్తుంటే దాంట్లో ఇంకా వీడియో చేశారు, వీడియో తీసి మా డాడీకి పంపిస్తాం, మా డాడీ ఒక మా కమ్యూనిటీ గ్రూప్ లో వేశారు, అందులో ఆయన ఉండే, ఆయన ఇవన్నీ పట్టించుకోండి నార్మల్ గా. సో ఈ అమ్మాయి ఎవరు బానే ఉంది కదా అంటే లైక్ ఆర్ట్ మంచిగా చేస్తుంది,
1: మీరు అందంగా ఉన్నారు, వచ్చే కళ కూడా అందంగానే ఉంది కాబట్టి తొందరగా క్లిక్ అయిపోయింది అన్నట్టు.
0: సో అలా పరిచయం ఇన్స్టాగ్రామ్ లోనే, ఆయన కూడా ఇన్స్టాగ్రామ్ లోనే కలిసి పరిచయం పెంచుకొని ఫలానా ఇలా అమ్మాయి ఉంది నాకు నచ్చిందంటే వాళ్ళు మళ్ళీ ఇంట్లో ఒప్పుకొని ఇలా మ్యారేజ్ కొని, అప్పటిదాకా లైక్ 2 ఇయర్స్ బ్యాక్ సంబంధం వచ్చింది కానీ అప్పుడు నాకు ఇంట్రెస్టెడ్ లేకుండా అలా జరిగింది. చాలా సపోర్టివ్ ఉంటారు మా ఆయన కూడా.
1: చాలా సంతోషం. అయితే మరి ఇప్పుడు ఈ పెయింటింగ్ డ్రాయింగ్ ఇవి ఎక్కడ మరి ఫస్ట్ నేర్చుకున్నారా, నేర్చుకోవాలనే ఆలోచన మీకు ఉండేనా, ఆ నేర్చుకున్న కళతోనే ఇవన్నీ చేయాలనే ఆలోచన వచ్చిందా, ఈ బాటిల్ వర్క్ లాంటివి క్రాఫ్ట్ వర్క్ అంటే వ్యర్థమైన వస్తువుకి ఒక అందమైన ఆకృతినివ్వాలనే ఆలోచన?
0: ఇప్పుడు నేను చెప్పాను కదా 4th 5th స్టాండర్డ్ నుంచి నాకు మెహందీ వేసే అలవాటు అయిపోయింది, అంటే పేపర్ మీద వేస్తుండే హ్యాండ్స్ మీద కావున. సో ఇంటర్ తర్వాత నాది టీచర్స్ టెక్నికల్ సర్టిఫికేట్స్ కోర్స్ ఉంటుంది, సో అందులో ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను. ఆ తర్వాత అందులో అన్ని నేర్పించారు పెయింటింగ్స్. అక్కడ ఏంటంటే పెయింటింగ్స్ ఒక్కడే కాకుండా వేస్ట్ ప్రొడక్ట్స్ తో చేయడం ఎలా, వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే నా థాట్ వచ్చింది అప్పటికి. సో అది అయ్యాక అప్పటి నుంచి నాకు ఇక ఈజీ అయిపోయింది పెయింటింగ్ వేయడం. సో పెయింటింగ్ వేయడం

0: ఈజీ అయ్యాక నాకు మా మామయ్య వాళ్ళ కొడుకు మెయిన్ గా నా గురువు అనుకోవచ్చు ఆయనని, మడావి రాజశేఖర్. నువ్వు అంటే నేను అన్నాను లైక్ నేను దేనిపైన స్టార్ట్ చేయొచ్చు కదా, బాటిల్ ఆర్ట్స్ చేస్తే ఎలా ఉంటది, కుండల పైన చేస్తే ఎట్లుంటది, గ్లాసెస్ పైన చేస్తే ఎట్లుంటది, దానికి ఇప్పుడు మన సైడ్ డిమాండ్ లేదు కానీ అవతలి నార్థన్ లైక్ నార్థన్ సైడ్ ఏమో చాలా డిమాండ్స్ ఉంటాయి, లైక్ రాజస్థాన్ యూపీ చాలా చాలా డిమాండ్ ఉంటది దానికి. మన దగ్గర అంత తెలీదు అంటే
1: అందరినీ కరెక్ట్ గా
0: చూడలేరు, ఎందుకంటే అది ఒక సీసా అని వీర్ బాటిల్ సీసా అని కొట్టి పాడిస్తారు, కానీ మనం దాన్ని మన చేతికి వస్తే అలంకరణగా ఎంత మనం ఎంత అనుకుని అంత రూపుదిద్దుకొని
1: అలంకరణ చేసి ఒక మంచి రూపం ఇచ్చి దానికి అందంగా తయారు చేసి అక్కడ పెడితే ఆ సీసా అని కొట్టి పరేస్తారు, కానీ అది ఇక్కడ వాళ్ళకు చూసే కళ్ళని బట్టి అది ఆలోచన ఉండాలి.
0: ఇప్పుడు ఎవరన్నా గానీ ఇప్పుడు సీసా ఉంది రోడ్డు పైన, ఏ సీసా వేరే వాళ్ళు తాగింది వాడేసిండ్రు, దాని ఏమేమో దాన్ని యూజ్ చేసుకుంటారు, ఏమో ఏమో చేసుకుంటారు, కానీ నాకేమనిపించింది ఈ సీసా దీంట్లో ఒకటి వెతుక్కోవచ్చు, ఏదన్నా ఒక మంచి అలంకరణ చేయొచ్చు, పెయింటింగ్ వేయచ్చు, పిస్తా నట్స్ తోటి ఏమన్నా డెకరేటివ్ గా చేయొచ్చు, డెకరేటివ్ గా మన ఇంట్లో ఉంచుకుందాం, ఎందుకు పారేయడం. అయినా ఇప్పుడు ప్లాస్టిక్ ఆలోచిస్తే ప్లాస్టిక్ చాలా ఇదైపోతుంది, మనం దీన్ని ఎందుకు గ్లాస్ ని కన్వర్ట్ చేసి రీసైకిల్ చేసి ఎందుకు వాడొద్దు అనే థాట్ వచ్చింది నాకు.
1: మరి ఇప్పుడు ఆ బాటిల్ వర్క్స్ అంటున్నాం కదా, దాన్ని అంటే ఏమేమి పెయింటింగ్ వేస్తారు, మీరు ఎన్ని రకాల పెయింటింగ్స్ వేసింది ఇప్పటి వరకు, మరి దానికి కావాల్సిన సామాగ్రిని మీరు ముందే సమకూర్చుకోవాలి, పూసలు కానివ్వండి, మీరు అన్నట్టు ఈ పిస్తా రెక్కలు ఉంటాయి అవి, పూల రెక్కలు, పెటల్స్, దానికి కావాల్సిన రిబ్బన్, అవన్నీ కావాలి కదా మీకు సామాగ్రి.
0: సామాగ్రి అంటే అసలు చాలా వర్క్ అంటే ఒక్క దగ్గర ఒకటి దొరకదండి. ఇప్పుడు కుందన్స్ కావాలన్నా నేను వేరే షాప్ కి వెళ్లాల్సింది, పెయింటింగ్స్ కావాలన్నా వేరే షాప్ కి వెళ్లాల్సింది, మళ్ళీ ఏంటి బ్రషెస్ కావాలన్నా నేను వేరే షాప్ కి వెళ్లాల్సింది,
1: మళ్ళీ
0: చాలా వెతుకోవాలి, చాలా అన్ని కలెక్ట్ చేసి ఉంచితే అప్పుడు ఇది ఓ బాటిల్ అనేది దానికి ఒక ప్రాణం వస్తుంది. అవును, దానికి ఒకటి వస్తుంది.
1: అయితే ఇప్పుడు ఒక రూపం దానికి ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఎట్లాంటి పెయింటింగ్స్ కానివ్వండి, ఎలాంటి పెయింటింగ్స్ వాడుతుంటారు?
0: నేను మెయిన్ గా దీంట్లో వాడేది అక్రెలిక్ పెయింట్, అక్రెలిక్ పెయింట్, మళ్ళీ బ్రషెస్, మళ్ళీ డస్టర్ ఉంటది కదండి ఆ బోర్డ్ పైన రబ్ చేసే డస్టర్, దాన్ని వాడతాను. అండ్ మనం ఇయర్ బర్డ్స్ వాడచ్చు, అండ్ మనం పిస్తా నట్స్ వాడచ్చు. పిస్తా నట్స్ ఎవరైనా తిని ఆ నట్స్ ఇట్లా బారేస్తారు, నేనేమో అన్ని ఆ నట్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటాను పనికొస్తాయి.
1: ఇట్లా ఇంకా పడేసే వాటి నుండి ఇంకా ఏమేమి కలెక్ట్ చేసి అట్లా వాటి డిజైనింగ్ గా వాడుతూ ఉంటారు వాటికి?
0: నేను ఇప్పటిదాకా కలెక్ట్ చేసిన బీర్ బాటిల్స్ ఒకటి, అండ్ మనకు
1: బాటిల్స్ ఏ కాకుండా ఇంకా వేరే
0: కుండలు,
1: కొబ్బరి
0: బోండాలు
1: పడేస్తాం కదా,
0: అవును,
1: దానిపైన కూడా చాలా మంది ఇప్పుడు ఒక ఆర్ట్
0: పెళ్లి కూతురు చేతిలో పెడుతున్నారు,
1: పెడుతున్నారు, దానికి కూడా ఒక కార్టూన్ లాగా కూడా తీస్తున్నారు.
0: అవును,
1: అట్లాంటి వర్క్ కూడా చేస్తున్నారు. ఆలోచనలు ఏమన్నా
0: చేస్తాను, పెళ్లి కూతురుకి ఇవ్వడానికి కొబ్బరి బోండం ఎంత ముఖ్యమో దానికి వాళ్ళు అనుకునే దానికి సైతం ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి చాలా బాగా చేసిస్తాను. అలానే కాకుండా ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇప్పుడు మొన్న జరిగింది, నేను స్టడీ హాల్ వెదరానికి వెళ్ళాను, సో అక్కడ ఒక వాళ్ళ వర్క్ కాలేదు, స్టడీ హాల్ వర్క్, సో అక్కడ వాళ్ళు కట్టెను కట్ చేస్తున్నారు వుడ్, సో నాకు అక్కడ బాక్సెస్ లాగా అనిపించింది, అంటే ఒక చక్క ముక్క తీసుకొచ్చేసాం, ఏమన్నా వేద్దాం, ఎందుకు పాడేయడం వేస్ట్, అది మంచిగా బాక్స్ షేప్ లో ఉంది, దాని మీద ఏమైనా వేసి ఇంట్లో ఉంచుతాం చాలా బాగుంటది అన్నట్టు దాన్ని తీసుకొచ్చేసాను ఆల్రెడీ. అలా మళ్ళీ పగిలిన గ్లాసెస్ ఉంటాయి ఇప్పుడు బీర్ బాటిల్స్, అంటే లైక్ హాఫ్ పగిలిపోతుంది, దాన్ని మనం ఉంచి ఆ పగిలిన సీసా ముక్కలు ఉంటాయి కదా దాన్ని మిర్రర్ వర్క్ గా బాటిల్ కి గాని ఏదైనా మనం వాడతాం కదా దానికి పెడితే ఇంకా అద్భుతంగా ఉంటది. ఇప్పుడు దోశ పెనం ఉంటది, దోశ పెనం ఎందుకు వేస్ట్ గా పాడేయడం, దానిపైన కూడా ఏదో ఒక ఆ మండల ఆర్ట్ కానీ ట్రైబల్ గోండ్ ఆర్ట్ కానీ వేస్తే ఇట్లా అతికి పెడితే ఇట్లా నార్మల్ ముళ్ళకి అతికి పెడితే ఇంకా బాగా అన్నట్టు ఉంటది. అలా వేస్ట్ ప్రొడక్ట్స్ ఇంకా
1: దేంట్లో నుండి కళని తీసుకొచ్చిండు?
0: ఫస్ట్ అయితే పులకుండీలు వేసేదాన్ని, ఇంకా మళ్ళీ మన దినుసులు పెట్టే బాక్సెస్ ఉంటాయి కదా గ్లాసీ, దానిపైన వేసేదాన్ని, ప్లాస్టిక్ దానిపైన వేసేదాన్ని, ఇంకా
1: పోపు దినుసులో పెట్టి.
0: ఇప్పుడు చక్కెర ఉంటది బాక్స్ లో, చక్కెర పెడతాం కదా ఆ బాక్స్ ఎందుకు ఖాళీగా ఉంచడం, దాని మీద కూడా వేసేస్తే మనకు క్రియేట్ మంచిగా అనిపిస్తుంది కళ్ళకి. దాంట్లో ఇంకా గోడల పైన, ఇంకా గడప

0: పైన, ఇంకా కొబ్బరి బొండం మీద అండ్ ఇంకా బాటిల్స్ మీద, ప్లాస్టిక్ దానిపైన అలా వేస్తూ ఉన్నాను.
1: అయితే మరి ఇప్పుడు ఇవన్నీ పెయింటింగ్స్ వేస్తున్నారు మీరు, అలంకరిస్తున్నారు, ఇంకా బట్టల పైన కూడా పెయింటింగ్స్
0: ఇంకా స్టార్ట్ చేయలేదు, వేద్దామని అనుకుంటున్నాను, ఆలోచన ఉంది ఇంకా. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా బాటిల్స్, పేపర్స్, క్యాన్వాస్ పైన వేయడం స్టార్ట్ చేశాను, ఇప్పుడు బట్టల పైన ఆలోచన ఉంది నాకు వెయ్యాలని. ఇంకా చూడాలి, ఇంకా వేస్తాను, దానిపైన కూడా వేస్తాను.
1: ఇవన్నీ సేకరిస్తున్నారు కరెక్టే, మీరు సీసాలు సేకరిస్తారు, పూసాలు సేకరిస్తారు, రకరకాల పెటల్స్ పువ్వులు అన్ని సేకరించి దానికి ఒక అందమైన ఆకృతిని ఇస్తున్నారు, డ్రాయింగ్ చేస్తున్నారు మీరు. అయితే మరి వీటన్నిటిని మీరు సేల్ చేయాలి కదా, అమ్మాలి మరి వాటిని, మరి వాటి కోసం ఎట్లా ట్రై చేస్తున్నారు మరి?
0: అంటే వాటి కోసం నేను ఆన్లైన్ లో అనుకున్నాను ఫస్ట్, అంటే ఆన్లైన్ లో అమెజాన్ లో అనుకున్నాను, జిఎస్టీ గూడ్స్ అక్కడ దాకా వెళ్ళాను, ప్రాసెస్ అయింది. కాకపోతే దాని తర్వాత ఏంటంటే మంత్లీ అదేదో చేయాలి అంట, ఐ మీన్ అంటే మంత్ మంత్ నువ్వు ఎంత కలెక్ట్ చేసావు, నువ్వు ఎంత పే చేసావు అనే దానికి మంత్లీ మంత్లీ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ విషయం నాకు తెలియకుండా జిఎస్టీ ఉంటదని నేను అప్లై చేసేసాను, మళ్ళీ క్యాన్సిల్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా, ఇప్పుడు ప్రెసెంట్ నడిచే ట్రెండే సోషల్ మీడియా. మనం ఎందుకు సోషల్ మీడియాలో పెట్టకూడదు, పెడితే మనం వాళ్ళు షేర్ చేస్తే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఫలానా మా అక్క ఇలా చేస్తుంది, మీకు ఏమైనా ఆర్డర్స్ ఉంటే వస్తాయి. సో నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, భాగ్య నైత మాత్స్ అని చెప్పేసి. సో దాంట్లో నేను చేసే అన్ని పెయింటింగ్స్ కానీ అవును అక్కడ ఉంచితే ఆర్డర్స్
1: వస్తుంది,
0: చాలా నచ్చుతున్నాయి,
1: ఆర్డర్ ఇస్తున్నారా, నాకు ఇలాంటిది కావాలి
0: ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న చాలా బాగుంది, ఎందుకంటే ఇప్పుడున్న క్యాన్వాస్ పెయింటింగ్ పెన్సిల్ అయితే ఎవరిని ఇస్తారు, కానీ బిర్సీసాల పైన ప్రత్యేకత ఎందుకంటే ఇలాంటి దొరకవు కాబట్టి,
1: యూనిక్
0: యూనిక్ అది. బిర్సీసాల పైన ఆర్ట్స్ అనేవి చాలా తక్కువ,
1: తక్కువ మందికి
0: ఆలోచన వస్తుంది. పెన్సిల్ ఆర్ట్ ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టుకోవచ్చు, పెయింటింగ్ పెట్టుకోవచ్చు, కానీ ఇది ఇట్లా దీనికి ఒక ప్రత్యేక లుక్ వస్తుంది, ఫ్లవర్ బొకే లాగా చాలా బాగా ఉంటది.
1: నీకు ఇవన్నీ ఆలోచనలు ఎట్లా వస్తాయి మరి? సీసా మీద చేయాలి, గోడ మీద అది అట్లా ఒక రకమైన అందమైన ఆకృతి ఇవ్వాలి, ఇవన్నీ అని ఎట్లా వస్తుంది ఆలోచన?
0: ఆలోచన అంటే వచ్చేస్తుంది, అంటే కొన్ని కొన్ని నాకు డౌన్ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని కొన్ని స్ట్రెస్ లాగా, హెల్త్ ఇష్యూస్ అట్లా లేకుండా, బట్ ఏదైనా డౌన్ మూమెంట్ ఉన్నప్పుడు ఏదో ఒక వేస్తే నాకు కొంచెం మనశ్శాంతి అనిపిస్తుంది. ఇప్పుడు ఇది వేస్తే దాని అంటే ఇప్పుడు మన ధ్యాస అనేది దానిపైన వెళ్ళిపోతుంది ఏం ఆలోచించకుండా. సో అట్లా వేయడం స్టార్ట్ చేశాను. ఏమైనా ఇప్పుడు ఫలానా ఎగ్జామ్ పాస్ అయినా తక్కువ మార్క్స్ వచ్చినాయి, అదే ఆలోచించుకుంటూ ఉంటూ ఉంటూ నాకు ఎట్లా అనిపిస్తుంది. సో ఎందుకు దాన్ని వదిలేసి ఇక్కడ చేసుకుంటే మొత్తం మైండ్ కాన్ఫిడెన్స్ మొత్తం దానిపైన పెట్టొచ్చు కదా, అదొక మంచి కనిపించడానికి కూడా మంచి కనిపిస్తుంది అండ్ మన కాన్సన్ట్రేషన్ రిఫ్రెష్ అయిపోతుంది. అలా
1: ఇప్పటి వరకు నువ్వు తయారు చేసిన ఈ వస్తువులు మరి ఎన్ని సేల్ చేసినావు, ఎంత మంది ఆదరించిండ్రు
0: ఇప్పటి వరకు? నేను
1: ఎన్ని తయారు చేసి ఉన్నవి?
0: తయారు చేస్తూనే ఉన్నాను, నిన్న ఒకటి, రీసెంట్ గా ఒకటి చేశాను 1.5 అవర్ లో, ఫ్లవర్ వాజ్ లాగా. ఇప్పటి వరకు నేను చేసిన బాటిల్ ఆర్ట్స్ అంటే 20కి 20-30కి పైగానే, సేల్ చేసినవి దాంట్లో 15-20కి పైగానే.
1: మరి వాటి ధర అవి ఎట్లా?
0: ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఎలా అంటే ఒక వైన్ బాటిల్ ఉంది, సో వైన్ బాటిల్ కి ప్రిఫరెన్స్ పిక్చర్, రిఫరెన్స్ పిక్చర్ వాళ్ళకి పంపిస్తాను, మీకు ఇది నచ్చితే ఇంత ఉంటుంది అంటే వాళ్ళ డిజైన్ బట్టి నా ధరలు అనేవి నేను తెలుసుకుంటాను. ఎందుకంటే అంటే ఎందుకంటే ఇప్పుడు దానికి డిజైన్ ఒక నచ్చింది, దాంట్లో తక్కువ ఖర్చు, తక్కువ సమయం
1: పడ్డది, సామాగ్రికి ఎంత అయితే ఖర్చు అయిందో
0: అవును
1: దాన్ని బట్టి ఒక రేట్ అనేది
0: నిర్ణయించుకుంటాను. ఎందుకంటే దానికి ఇప్పుడు సింపుల్ గా ఉందనుకోండి, తక్కువ సమయంలో తక్కువకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కూర్చొని 1/2 డే 2 డేస్ అట్లా కూర్చొని చేస్తే నా కష్టార్జితం కూడా అందులో కనిపించాలి కదా. సో అలా అని వాళ్ళకి ధరలు అనేవి చెప్తాను నేను.
1: ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్, హోటల్స్, పెద్ద పెద్ద హాల్స్, ఈ బంకట్ హాల్స్ ముందర కూడా కొన్ని కట్టెలతో తయారు చేసిన అందమైన ఆకృతులు, పెద్ద పెద్ద కుండలు ఉంటాయి బాణం లాంటివి, వాటిపైన కూడా అందమైన ఆకృతులను గీసి అట్లా అందంగా అలంకరించి పెడుతున్నారు. మనం చూస్తే చాలా పాష్ గా అనిపిస్తూ ఉంటాయి, ఎక్కడో ఫారెన్ నుండి తీసుకొచ్చిండేమో, కానీ తయారు
0: చేసింది మనమే,
1: కట్టెను పాడైపోయిన కట్టెను తీసుకొచ్చి అక్కడ అందంగా అలంకరించి అక్కడ పెడతారు. కానీ అట్లా అనిపించదు. మరి అట్లాంటివి పెద్ద పెద్ద కుండలు ఉంటాయి కదా బాణలు లాంటివి, వాటి మీద ఏం ట్రై చేయలేదా? మరి
0: ఇప్పటిదాకా అయితే ట్రై చేయలేదు. ఒకవేళ నాకు ఆర్డర్స్ ఏమైనా వస్తే కంపల్సరీగా నేను ట్రై చేసి వాళ్ళు అనుకున్న దానికన్నా బెస్ట్ ఇంకా ట్రై చేసి ఇస్తాను బెస్ట్.
1: ఎక్కడైనా ప్రదర్శనలో పెట్టే అవకాశం
0: నాకు ఇప్పటి వరకు ఛాన్స్ రాలేదు. అదే నాకు ఒక గిల్ట్ అని కాదు కానీ

0: ఇంత చేస్తున్నాను, కళ అనేది నాది బయట పడలేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పేది తొడేసం కైలాస్ సార్ కి. నేను నార్మల్ గా ఇన్స్టా చూస్తుంటే ఆయన ఒక పోస్ట్ పెట్టారు, మెస్రం రాము అని చెప్పేసి. ఆయన పెయింటింగ్ చాలా అద్భుతంగా చేస్తున్నారు. సో నేను లైక్ చేశాను, లైక్ చేసి ఫాలో అయ్యాను ఆ అకౌంట్ ని. సో సార్ నన్ను రిటర్న్ బ్యాక్ ఫాలో అయ్యి నా ఇన్స్టా ఏదైతే పేజ్ ఉంటుందో అవన్నీ చూసారు. చూసాక ఇవి అన్ని పెయింటింగ్స్ బాటిల్స్ చేసింది మీరేనా అంటే అవును నేనే సార్ అని అంటే అవునా అని చెప్పి తనకు టైం కేటాయించి మా ఇంటికి వచ్చి అవన్నీ చూసి ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో అలా నా కళ అనేది బయటపడింది తప్ప ఎన్ని రోజులు ఒక ఇలా ఉంది అని ఎవరికి తెలియదు మెయిన్ గా.
1: అయితే ఇప్పుడు ఈ సీసాల పైన పువ్వులేనా లేకపోతే తీగలు పువ్వులే కాకుండా దేవుళ్ళ ఫోటోలు అట్లాంటివి కూడా చేస్తుంటా.
0: నేను వేసిన దాంట్లో
1: పెయింటింగ్స్ ఇంకా ఏమేమి చేస్తూ ఉంటా,
0: పెయింటింగ్ స్టెన్సిల్ ఆర్ట్, పెన్సిల్ ఆర్ట్, అక్రెలిక్ పెయింటింగ్, క్యాన్వాస్ బోర్డ్ పెయింటింగ్, నార్మల్ హ్యాండ్ మేడ్ షీట్, ఇంకా గొడవల పైన వేస్తుంటాను. అండ్ మెయిన్ గా అయితే అక్రెలిక్ పెయింటింగ్ తో చేసి అన్ని చేసిస్తాను.
1: అంటే దేవి దేవతల
0: వేస్తాను డెఫినెట్లీ. నేను ఇప్పుడు చేసిన బాటిల్ ఆర్ట్స్ లో ఒక 5-6 అవే ఉన్నాయి అనుకోండి. ఇంకా శివుని పెయింటింగ్ కానీ, మళ్ళీ గణేశుడి పెయింటింగ్ కానీ, నేను క్యాన్వాస్ బోర్డ్ పైన వేసింది లక్ష్మీదేవి పెయింటింగ్ కానీ వేస్తాను.
1: ఇప్పుడు ఫోటో రూపంలో కూడా, ఇప్పుడు ఫ్రేమ్ రూపంలో తయారు చేసి కూడా మీరు ఇస్తున్నారు?
0: అవును ఇస్తున్నాను. ఇప్పుడు నేను
1: వాటి కోసం ఎట్లాంటి పెయింటింగ్ వాడుతుంటారు?
0: సేమ్ అక్రెలిక్. అంటే ఇప్పుడు క్లాత్స్ మీద యూజ్ చేసేవి ఫ్యాబ్రిక్ అంటారు మనం, ఫ్యాబ్రిక్ అనేవి క్లాత్స్ పైన యూజ్ చేస్తాం. క్యాన్వాస్ బోర్డ్ అనేవి అక్రెలిక్ యూజ్ చేస్తాం. వాటర్ కలర్స్ కూడా ఉంటాయి. వాటర్ కలర్స్ ఎట్లా అంటే ఓన్లీ షీట్ ఉంటుంది దానికి సపరేట్ పేపర్ టైప్, దాంట్లోనే వేస్తాం. ఈ అక్రెలిక్ ఎట్లా అంటే ఇప్పుడు మనం వేసిన కొద్ది బాగుంది, వాటర్ వేసినా కూడా ఆ పెయింటింగ్ అనేది షేడ్ కాదు, ఎట్లుందో అట్లనే ఉండిపోతుంది. వాటర్ పెయింటింగ్ ఎట్లా అంటే పేపర్ పైన వేయాలి, ఇంకా అది ఉండిపోతుంది ఎప్పుడు, కానీ వాటర్ వేసినా కూడా షేడ్ అవుతుంది కొన్ని.
1: అయితే మరి మీ కళను, మరి ఇంత మంచి కళ ఉంది మీలో, అందరికి ఉండదు, ఇచ్చిన వరం ఇది, అందరిలో ఈ కళలు ఉండవు, కళా దృష్టితో కొంతమంది మాత్రమే చూడగలుగుతారు.
0: అవును.
1: అయితే మరి మీ కళను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఏ విధంగా ఉంది? ఇంకా ఎక్కువ సేల్ చేయాలి కదా, ఈ కళను ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు?
0: నాకైతే ఇప్పుడు
1: వృత్తిగా కూడా మార్చుకోవాలనుకుంటున్నా.
0: అవును, వృత్తిగా. మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు వేసిస్తున్నాను ఆర్డర్స్, వచ్చిన నాకు ఇప్పుడు వచ్చే ఆర్డర్స్ చాలా తక్కువ, ఆర్డర్స్ వస్తే వేసిస్తాను. అట్లానే కాకుండా నాకేంటంటే చిన్నపిల్లలు, వాళ్ళకి ఇప్పుడు నేను నేర్చుకున్నది ఆర్ట్ అనేది వాళ్ళకి నేర్పియాలని నాకు చాలా ఉంటది. అంటే వాళ్ళు నేర్చుకుంటే నాకు ఒక తృప్తి అన్నమాట, నేను నేర్చుకున్న దానికి నేను నా నాలెడ్జ్ ని వాళ్ళకు కూడా పంచిస్తున్నాను, వాళ్ళు కూడా చేస్తే ఇంకా బాగుంటది అనేది నా అంబిషన్ అన్నమాట ఆర్ట్ టీచర్ గా. అవును. ఇప్పుడు నార్మల్ ట్యూషన్స్ ఎట్లా, నేను అప్పట్లో లైక్ డిఎడ్ లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళి ట్యూషన్స్ కూడా చెప్పేదాన్ని, బయటకు వెళ్ళి ట్యూషన్స్ చెప్తూ చదువుకుంటూ ఈ ఆర్ట్ ని మేనేజ్ చేస్తుండే నేను. సో నా నాలెడ్జ్ అనేది వేరే పిల్లలకు గానీ ఎవరికన్నా వెళ్తే అది నాకు తృప్తి కారణం. అంటే నేను నేర్చుకున్న ఒక కళకి ఒక గౌరవం అన్నమాట, నాకు తృప్తిగా ఉంటది. ఫలానా వీళ్ళు నేర్చుకుంటే చాలా బాగుంటది, వాళ్ళు కూడా ఫ్యూచర్ లో దానికి, అంటే మెయిన్ గా ఈ ఆర్ట్ అనేది లైఫ్ లేదనుకుంటారు. ఎవరన్నా ఏమంటారంటే బొమ్మలు గీస్తుంది, ఏం బొమ్మలు గీస్తుంది, ఎవరికైనా గీయొచ్చు అని అంటారు ఒక్కొక్కళ్ళు, అంటే చెప్పలేము ఒక్కొక్కళ్ళు అలా అంటారు.
1: బొమ్మ గీసే వాళ్ళకే తెలుసు
0: బొమ్మ అందులో ఎంత పేషెన్సీ కావాలి, ఎంత ఇది చేస్తే దృష్టి కావాలి అనేది వాళ్ళకి తెలియదు,
1: వాళ్ళకే తెలుస్తుంది.
0: ఓపిక,
1: అందరు గీయలేరు బొమ్మ ఆకృతిని, కోతి బొమ్మ గీయమంటే ఏదో కోతిలాగా కూడా ఉండదు, గీసే వాళ్ళకు తెలుస్తుంది దాని విలువ.
0: ఇప్పుడు వేసే కొద్ది ఓపిక, ఆ ఓపిక అనేది మనకు ఉండాలి. ఇప్పుడు ఏ విషయంలో ఏం పని చేసినా మనకు ఓపిక అనేది చాలా ఉండాలి. ఇప్పుడు ఇది వేస్తాం సరిగ్గా రాదు, మళ్ళీ ఇంకోసారి వేస్తాం సరిగ్గా రాదు, ఇంకోసారి వేస్తాం, అప్పుడైనా సరిగ్గా వస్తుంది కదా. సో అలా అని మెయిన్ గా పిల్లలకి అందించాలి, నాకు వచ్చిన ఆర్డర్స్ అన్ని చేసుకుంటూ పోతాను.
1: భాగ్యలక్ష్మి గారు, మీ ఈ కళ కళలాగానే ఉండిపోకుండా మీ కళ ఇంకా ముందుకెళ్ళి మంచి మంచి ఆకృతుల్ని ముందుకు తీసుకురావాలని మనసు నిండా కోరుకుంటూ, మీ ఆకృతి ఇంకా అందరు ఆదరించాలి, అందరు తెలుసుకోవాలి, బాటిల్ ఆర్ట్స్ గొప్పతనాన్ని అందరు తెలుసుకొని అందరు ఆదరించాలని మనసు నుండా కోరుకుంటున్నా. ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ. నాకు ఇది ఫస్ట్ టైం ఇలా మాట్లాడడం, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా రెస్పెక్ట్ఫుల్ గా అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ.
1: మీ మాటలు విని కొంతమంది పిల్లలు గాని నేర్చుకోవాలనుకునే ఆసక్తి ఉన్న మీలాంటి కళా పోషణ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉంటారు చాలా మంది,
0: అవును
1: వాళ్ళు కూడా నేర్చుకోవాలి అనుకుంటే మీరు నేర్పిస్తా అన్నారు కదా,
0: నేర్పి
1: మిమ్మల్ని సంప్రదించాలనుకుంటే.

0: నా నంబర్ ఉంది
1: చెప్పండి,
0: 6300759508. నేను మెయిన్ గా ఏమనుకుంటున్నా అంటే మనలో అందరి దగ్గర ఏదో ఒక కళ కంపల్సరీగా ఉంటుంది. సో దాన్ని మీరు బయట పెట్టాలి కంపల్సరిగా. బయట పెడితేనే మీలో కళ, ఏముందో మీకు తెలుస్తుంది. అది తెలిసే మీరు వృత్తిగా మార్చుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు ఎప్పుడన్నా కానీ మీరు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మీ ప్రత్యేకత ఏంటో ముందర కనిపించాలి అనేదే నా ఆశయం.
1: చాలా మంచి మాటలు చెప్పింది మీరు, ధన్యవాదాలండి భాగ్యలక్ష్మి గారు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: ఇప్పటిదాకా మీరు ఖాళీ సీసాలతో కళాఖండాలు, కుంచెపడితే అద్భుత చిత్రాలు, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన చిత్రకారిణి నైతం భాగ్యలక్ష్మితో బి సంధ్యలీల పెట్టిన ముచ్చట విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. మీరింటున్నారు శక్తి స్త్రీల కార్యక్రమం. ఇప్పుడు విందాం సోనార గ్రామానికి చెందిన కె అనురాధ పాడిన భక్తి పాటలు.
4: నా పేరు కోస్మెట్టి అనురాధ. మా గ్రామము సోనాల, బోత్ మండలం. నీ పాడేటి పాటలు దేశభక్తి గీతాలు మరియు భక్తి గీతాలు. వినాయకుని హారతి, శ్రీ గజానన మంగళం.

ఇప్పటిదాకా మీరు సొనాల గ్రామానికి చెందిన కె అనురాధ పాడిన భక్తి పాటలు విన్నారు. ఇంతటితో ఇలాంటి శక్తి స్త్రీల కార్యక్రమం సమాప్తం. శక్తి ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30, ఇంకా ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ప్రసారం అవుతుంది. రేపు పొద్దుమట్టు 5:30 కథీందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుంచి అతిథి రహస్యం కథ, ఇంకా మాతాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుంచి శిష్యుడి కోరిక కథ ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:00 కావస్తోంది. మరి కాసేపట్ల హిందీల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి.

0: ఆన్లైన్లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ పొద్దుమ 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తామసి మండలం జామిడి గ్రామానికి చెందిన గూకండి కాంతాబాయి బృందం పాడిన జానపద పాటలు మొదటి భాగం, ఇంకా జైనతకు చెందిన అన్యల నారమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి. రాత్రి 7:00 విద్యా ఉద్యోగ సమాచారం ఉంటుంది. 7:00 కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిలా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. గొర్రెలు మేకల్లో వైరస్ వ్యాధులు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 45వ భాగం ప్రసారమవుతుంది. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనే గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించే గజగౌరీ వ్రతం యక్షగానం 5వ భాగం ప్రసారమవుతుంది. ఇక ఇవేగాక వినోదాన్ని పంచే సరదా సినిమా పాటల కార్యక్రమాలు సుఖం ఉంటాయి. రాత్రి 8:00 హుషారు, 10:30 మధురిమ. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కార్యక్రమాలు తెలుసుకుందాం. రేపు 6:10 ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ వినాయక భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన ఆయుర్వేద వైద్యం ఒక అవగాహన గురించి నిర్మల్ జిల్లా భైంసాపట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు రాజారెడ్డితో ముచ్చట, ఇంకా భేటీ శీర్షికన పీఎం జన్మన్ పీఎం జుగా పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారికతో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 46వ భాగం ప్రసారమవుతుంది. ఇక ఇవేగాక వినోదాన్ని పంచే సరదా సినిమా పాటల కార్యక్రమాలు సుగా ఉంటాయి. 8:45 సింగిడి, 5:00 మాట చెప్పుండ్రీ పాట ఉండి, రాత్రి 8:00 హుషారు, 10:30 మధురిమ. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6:10 కావస్తోంది. మరి కాసేపట్ల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: PLI है ना?
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. రాష్ట్రంలోని రైతు వేదికల ద్వారా రాయితీపై సన్న వరి విత్తనాలను, బోనస్ను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పలు అభివృద్ది ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కాంట్రాక్టర్లు తమ నిరసనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. 3 నెలల్లోగా వారి బిల్లులను చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాగల కొన్ని రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ సమీక్షా సమాపేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ రాయితీలతో రైతు వేదికల వద్ద అందుబాటులో ఉన్న 7 రకాల సన్న వరి వంగడాలకు బోనస్ వర్తింపజేయాలని పేర్కొన్నారు. సన్న వరిని సాగు చేసే రైతుల వివరాలను సేకరించి అధునాతన సాంకేతికతను అనుసంధించాలని అధికారులను కోరారు. ధాన్యం సేకరణ సమన్వయం కోసం అగ్రికల్చరల్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా ఉపయోగించుకోవాలని సూచించారు. అదనపు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో రైతు వేదికల ద్వారా బుక్ చేసుకున్న యూరియాను పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఫర్టిలైజర్ యాప్ను ప్రారంభించాలని కోరారు. రామగుండంలో ఉత్పత్తి అయ్యే ఎరువులన్నీ తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలోని అభివృద్ది ప్రాజెక్టులను, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో 2వ విడత పనులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మెట్రో ఫేజ్2 ప్రాజెక్టుకు 50-50 నిష్పత్తిలో నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా సాంకేతికత, సాధ్యాసాధ్యాల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గతంలో మెట్రో మొదటి విడత కోసం కేంద్రం 1,250 కోట్ల రూపాయలు అందించడంతో పాటు జాతీయ రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక హమాలీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించనున్నట్లు రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. ప్రతిపాదిత బోర్డు ద్వారా కార్మికుల సంక్షేమం, కనీస వేతనాలు, గుర్తింపు కార్డుల జారీ, బీమా సౌకర్యం, సామాజిక భద్రత వంటి కీలక అంశాలపై సమగ్రంగా దృష్టి సారించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టానికి ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా అధికారులను రాష్ట ప్రభుత్వ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. 30 రోజుల్లోపు సమాచారం పొందే హక్కు పౌరులకు ఉందని, గడువు దాటితే సమాచారాన్ని ఉచితంగా అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 18న చేపట్టాలనుకున్న చలో హైదరాబాద్ నిరసనను విరమించుకోవాలని కాంట్రాక్టర్లను రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. పెండింగ్ బిల్లులను 3 నెలల్లోగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా బకాయిలు పేరుకుపోయేలా చేసిందని విమర్శించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం చెల్లింపులు చేస్తోందని అన్నారు. అలాగే 13,500 కోట్లతో త్వరలోనే హ్యామ్ రోడ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. అధికారుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకే ఓటరుకు 2 చోట్ల పేర్లుండడం, మరణించిన వారి వివరాలు, అలాగే వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలాల పూడికతీత పనులను మరింత వేగవంతం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని జవహర్ కాలనీ, నయీం నగర్ సహా పలు ప్రాంతాలలో ఆమె స్వయంగా క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసేందుకు పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని, అవసరమైన చోట్ల నాలాలను మరింత లోతుగా చేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి కేవలం అవినీతి, అక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో జరిగిన పార్టీ సమాపేశంలో ఆయన మాట్లాడారు.

0: నిత్యావసర సరుకుల పంపిణీ, గురుకుల విద్యార్థుల భోజనాలు, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో భారీగా అవినీతి జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. డిగ్రీ కళాశాలల్లో దోస్త్ మూడవ విడత అడ్మిషన్ల గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ మీనాక్షి తెలిపారు. జూన్ 15 నుంచి 21 వరకు 400 రూపాయల రుసుముతో రిజిస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, వెబ్ ఆప్షన్ల నమోదుకు జూన్ 22 వరకు అవకాశముందని ఆమె పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్లో మౌలిక సదుపాయాలు, కొత్త ప్రాజెక్టులపై పురోగతిని సమీక్షించడానికి ఉన్నత స్థాయి స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమితా అగర్వాల్ హాజరయ్యారు. సేవాదాన్ ఆరోగ్య ఫౌండేషన్ సహకారంతో ఒకటవ గేట్ సమీపంలో రోగుల సహాయకుల కోసం విశ్రమ సదన్ వసతి గృహాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తుందని ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్ స్పష్టం చేశారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో ఆయుష్ విభాగం అధికారులు సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రి ఆవరణలో ఆయుష్ విభాగం యోగా ట్రైనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో యోగా వాక్ నిర్వహించి యోగా సాధన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాగల కొన్ని రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతాయని, ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం నాటికి రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మెరుపులు, ఉరుములు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీ కొండ లక్ష్మణ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సంగారెడ్డి ఫల పరిశోధనా కేంద్రం యంత్రాలను ఉపయోగించి మామిడి తోటల్లో శాస్త్రీయ పద్దతిలో కొమ్మలను కత్తిరించడంపై ఒక ప్రదర్శన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించి తిరిగి పొందవచ్చని మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎల్కూర్ శాఖ మేనేజర్ మధుమోహన్ రెడ్డి తెలిపారు. తమ బ్యాంకు పరిధిలో రైతులకు ఎప్పటికప్పుడు రుణాలు రెన్యువల్ చేయడం జరుగుతుందని, అలాగే కొత్త రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్టంలోని రైతు వేదికల ద్వారా రాయితీపై సన్న వరి విత్తనాలను, బోనస్ను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పలు అభివృద్ది ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కాంట్రాక్టర్లు తమ నిరసనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు దాటి 20:13. పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. పల్లెల్లో వివిధ సందర్భాలలో జనులు పాడుకునే కైగట్టిన పాటలు, బావామరదల్లా సరసం పాటలు, భజనలు, కీర్తనలు వినిపించే కార్యక్రమం. ఇలాంటి పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన గోకంటి కాంతాబాయి బృందం పాడిన జానపద పాటలు మొదటి భాగం, ఇంకా జైనత్కు చెందిన అన్నెల నారమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి.
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్ LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు. పల్లెల్లో జానపద పాటలు సాధారణంగా వ్యవసాయ పనులు, శుభకార్యాలు, పండగలప్పుడు ఇలా ఆయా సందర్భాల్లో పాడుకుంటూ ఉంటారు. శ్రమను మరచి సంతోషాన్ని పంచుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు విందాం తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి కాంతాబాయి బృందం పాడిన జానపద పాటలు మొదటి భాగం.
3: నా పేరు గూకుంటి కాంతాబాయి, మై జామిడి మండల తాంసి జిల్లా ఆదిలాబాద్. నాతోని వాడేటోళ్ళు కారం చినబాయి, గుకుంటి సాయమ్మ, దువా సాశమ్మ, నగరారే మల్లుబాయి, ఉడుగు పొచ్చమ్మ. ఇగో కృష్ణుడు

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో. తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన గోకంటి కాంతాబాయి బృందం పాడిన జానపద పాటలు మొదటి భాగం. ఇప్పుడు మరో జానపద పాట విందాం.
1: భర్త సేనులకు తోలి ఎత్తున్నాడు, ఆమె సేను పని చేయలే, కొడలి పట్టి కొయ్య పోతే గోరు పెరిగింది.

భార్య నిలదప్పే అంటే పులిపోలు కోరింది. అయితే తల్లి అన్నది మేము రేపటి అంబలు రేని వాళ్ళు తినాక నీసుంటి కోరికలు కోరలేదు కొడుక అని తల్లి అన్నది. అయితే పాలు తెచ్చిండ బాపు భార్యకిచ్చింది పుట్టాల.

అప్పటి వాదరు 9 గడలకే పుడుతుండు. పైడి మేడ మీద సారంగ దేవుడు 9 నెలలు పుట్టిండు. ఆ పాటను

0: ఇప్పటిదాకా మీరు తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి కాంతాబాయి బృందం పాడిన జానపద పాటలు మొదటి భాగం విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జైనతకు చెందిన అన్నెల నారమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం.
3: నా పేరు అన్నెల నారమ్మ, ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలు. అడెల్ల రాధ ఇస్తారి ప్రేమ పాటలు పాడుతున్నాం.
4: వంగట్ల మా బొమ్మ వద్దాలరే మా వమ్మ మా కోడలు చోకులదమ్మ.

0: కదోడి సీరే కొనుమంటాది కొడి జుట్టు కోడాలు, రైకే కొనుమంటాది కొడి జుట్టు కోడాలు.
1: వారంకు ఒక జోడి సీరే కొనుమంటాది కొడి జుట్టు కోడాలు, రైకే కొనుమంటాది కొడి జుట్టు కోడాలు.

0: పిల్లలు కొడుకులేంది చూసి కోడే గుస్తాదే కయ్యంకు ముందుండి గయ్యాడిదమ్మా కయ్యంకు ముందుండి
1: కొడుకులేంది చూసి కోడే గుస్తాదే కయ్యంకు ముందుండి గజ్జగడతాదే కయ్యంకు ముందుండి
0: కొడుకులేంది చూసి

0: నాకు మందుండి.
1: బాబా మరదలు ప్రేమించుకుంటారు, ప్రేమించుకుంటే వాళ్ళు కొన్ని రోజులైనా విడిపోయినట్టు వాళ్ళు చిన్న విషయం మీదకెళ్ళే దూరం అయితే నాటికి నీ నోటి మాట విషములాయన ఆనాడు మల్లె తోటలు అన్నమాట ఏమాయని అడుగుతా.

0: పోకతోటలన్నమాట పొందులే మాయా, పోకతోటలన్నమాట
1: పోకతోటలన్నమాట పొందులే మాయా, పోకతోటలన్నమాట
0: పోకతోటలన్నమాట పొందులే మాయా, పోకతోటలన్నమాట
1: పోకతోటలన్నమాట పొందులే మాయా, పోకతోటలన్నమాట
0: నడవెసెలియ తెలియనాయ మనసుల మాట, నడవెసెలియ తెలియనాయ
1: నడవెసెలియ తెలియనాయ మనసుల మాట, నడవెసెలియ తెలియనాయ
0: నాటికి నీ నోటి మాట.

0: నీ నోటి మాట.
1: చెరుకు తోటలన్నమాట చెరుతులే మాయా, చెరుకు తోటలన్నమాట
0: చెరుకు తోటలన్నమాట చెరుతులే మాయా, చెరుకు తోటలన్నమాట
1: చెరుకు తోటలన్నమాట చెరుతులే మాయా, చెరుకు తోటలన్నమాట
0: చెరుకు తోటలన్నమాట చెరుతులే మాయా, చెరుకు తోటలన్నమాట.
1: ఏమే తెలియ తెలియనాయ మనసుల మాట, ఏమే తెలియ తెలియనాయ,
0: ఏమే తెలియ తెలియనాయ మనసుల మాట, ఏమే తెలియ తెలియనాయ,
1: ఏమే తెలియ తెలియనాయ.

0: కాసు తోటలన్న మాట కాతిరే మాయా, కాసు తోటలన్న మాట,
1: కాసు తోటలన్న మాట కాతిరే మాయా, కాసు తోటలన్న మాట,
0: కాసు తోటలన్న మాట కాతిరే మాయా, కాసు తోటలన్న మాట,
1: కాసు తోటలన్న మాట కాతిరే మాయా, కాసు తోటలన్న మాట,
0: నాటికి నీ నోటి మా

0: ఏ మెసలియ తెలియనడవు మనసుల మాట ఆవే మెసలియ తెలియనడవు
1: ఏ మెసలియ తెలియనడవు మనసుల మాట ఆవే మెసలియ తెలియనడవు
0: ఏ మెసలియ తెలియనడవు మనసుల మాట ఆవే మెసలియ తెలియనడవు
1: ఏ మెసలియ తెలియనడవు మనసుల మాట ఆవే మెసలియ తెలియనడవు
0: బంతి తోటలన్న మాట భాగమే మాయా బంతి తోటలన్న మాట
1: బంతి తోటలన్నమాట భాగమే మాయా బంతి తోటలన్నమాట
0: బంతి తోటలన్నమాట భాగమే మాయా బంతి తోటలన్నమాట
1: బంతి తోటలన్నమాట భాగమే మాయా బంతి తోటలన్నమాట
0: ఏ మెసలియ తెలియనడవు మనసుల మాట ఆవే మెసలియ తెలియనడవు
1: ఏ మెసలియ తెలియనడవు మనసుల మాట ఆవే మెసలియ తెలియనడవు
0: నాటికి నీ నోటి మాట విషములాయనా నాటికి నీ నోటి మాట
1: నాటికి నీ నోటి మాట విషములాయనా నాటికి నీ నోటి మాట
0: నాటికి నీ నోటి మాట.

0: ఉల్లి తోటలన్నమాట ఉరుకుడే మాయా, ఉల్లి తోటలన్నమాట
1: ఉల్లి తోటలన్నమాట ఉరుకుడే మాయా, ఉల్లి తోటలన్నమాట
0: ఏమి తెలియ తెలియనడవు మనసుల మాట, ఏమి తెలియ తెలియనడవు
1: ఏమి తెలియ తెలియనడవు మనసుల మాట, ఏమి తెలియ తెలియనడవు
0: ఏమి తెలియ తెలియనడవు మనసుల మాట, ఏమి తెలియ తెలియనడవు
1: ఏమి తెలియ తెలియనడవు మనసుల మాట, ఏమి తెలియ తెలియనడవు
0: నాటికి నీ నోటి.

0: మాట.
1: మరమన్న కొడుకుని పోరాటంకు పంపిస్తా అని చెప్తున్నది మరమన్న తల్లి. ఆ పోరాటం గెలిచేస్తే నీకు బంగారు పేరు వేస్తా అని పిల్లల్ని పంపిస్తా అని బాధ పెడుతున్నది. ఇవన్నీ చేసిన నేను పెంపు చేసిన కదా అని పిల్లల్ని బాధ పెడుతుంది.

ఈ పాటదాకా మీరు జయనేత్కు చెందిన అన్నెల నారమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం విన్నారు. ఇంతటితో ఇలాంటి పల్లె పదాలు కార్యక్రమం సమాప్తం. పల్లె పదాలు ప్రతి ఆది మంగళ గురువారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతుంది. రేపొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన రాథోడ్ యాదవరావు బృందం పాడిన భీమానాయక్ భజనలు మొదటి భాగం, ఇంకా ఉట్నూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం పాడిన సంత్ జ్ఞానేశ్వర్ భజనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ గుట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం విందాం. ముందుగా ఒక సమాచారం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలల్లో ఖాళీ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ముత్యం బుచ్చన్న ఒక ప్రకటనలో తెలియజేసిండ్రు. బోటనీ సబ్జెక్టుకు సంబంధించి ఖాళీ పోస్టును భర్తీ చేయనున్నట్లు తెలియజేసిండ్రు. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీతో పాటు బీఈడీ అర్హత ఉన్నవారు ఈ నెల 18వ తేదీలోగా పాఠశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలా. 19న అభ్యర్థులకు డెమో నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్

9994915156. విద్యా ఉద్యోగ సమాచారం వింటున్నారు. ఇప్పుడు మరొక సమాచారం. ఆదిలాబాద్ జిల్లా బోత్లోని తెలంగాణ మోడల్ స్కూల్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను గంటల ప్రాతిపదికన ఇంగ్లీష్, ఎకనామిక్స్ పోస్టులను భర్తీ చేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అనురాధ ఒక ప్రకటనలో తెలియజేశారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్, ఎకనామిక్స్ ఈ సబ్జెక్టులు బోధించాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బీఎడ్, ఎకనామిక్స్ అభ్యర్థులు ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బీఎడ్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. ఈ నెల 18 వరకు ప్రిన్సిపాల్ను సంప్రదించాలి.

0: ఇప్పుడు మరొక సమాచారం. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం 3వ ఫేజ్ రిజిస్ట్రేషన్ గడువును 2021 వరకు పొడిగించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సైంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంగీత ఒక ప్రకటనలో తెలియజేసిండ్రు. జూన్ 22 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని, 25న సీట్లు కేటాయింపు ఉంటుందని తెలియజేసిండ్రు. జూలై 2 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని వారు సూచించిండ్రు. విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యల గురించి ప్రస్తావిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలు అందించడంలో భారత్కు సామర్థ్యం ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్దతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షించారు. ఫీఫా ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్ నగరానికి చేరుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిన్న ప్రారంభమైంది. ఏవియాన్ చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానిస్తూ ప్రపంచ నేతలతో చర్చలు జరిపేందుకు, కీలక అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకునేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. మరింత స్థిరమైన, సుసంపన్నమైన భూగ్రహం కోసం సామూహిక ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. అంతకుముందు ఏవియాన్ వెళ్లే మార్గంలో ప్రధానమంత్రి స్విట్జర్లాండ్లోని జెనీవాలో దిగారు. విమానాశ్రయంలో ఆయనకు స్విట్జర్లాండ్ అధ్యకుడు గే ఫార్మలిన్ ఘనస్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని భారత స్విట్జర్లాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ కృతనిశ్చయాన్ని చాటారు. క్లుప్తమైన ఈ సమాపేశం అనంతరం జెనీవా నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏవియాన్కు ప్రధానమంత్రి బయలుదేరి వెళ్లారు. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనడం ఇది వరుసగా 7వ సారి కాగా, ఈ వేదికపైన భారత్ భాగస్వామిగా పాల్గొనడం ఇది 13వ సారి. ఈ సదస్సులో భారత్ నిరంతర భాగస్వామి కావడం అనేది ప్రధాన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో, అలాగే శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ది, ఆర్థిక వృద్దిని పెంపొందించే దిశగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సహకారాన్ని అందించడంలో మన దేశం పెరుగుతున్న పాత్రను ప్రతిఫలిస్తోంది. ప్రపంచ వేదికపైన అభివృద్ది చెందుతున్న దేశాల స్వరాన్ని, వారి సమస్యలను ప్రధానమంత్రి వినిపిస్తారని భావిస్తుండటంతో భారత్కు ఈ సదస్సు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఈ సాయంత్రం ప్రధానమంత్రికి అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే అంశంపై జరిగే ఉన్నత స్థాయి వర్కింగ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సమాపేశంలో G7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఒకే వేదికపై చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. అనంతరం ఈ రాత్రి ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రోన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. రేపు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరపబోయే సమాపేశం కూడా అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చిస్తారు. G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో యుక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని మార్చేందుకు అమెరికా మిత్ర దేశాలు ప్రయత్నించనున్నాయి. 4 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ యుద్దాన్ని సదస్సు ప్రధాన ఎజెండాకలోకి తీసుకురావాలని మిత్ర దేశాలు పట్టుబడుతున్నాయి. యుక్రెయిన్కు అమెరికా మద్దతును కొనసాగించేలాగా, అలాగే శాంతి ఒప్పందం కోసం వచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచేలాగా డొనాల్డ్ ట్రంప్ను ఒప్పించేందుకు తాను ప్రయత్నిస్తానని ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యుక్రెయిన్కు సహాయాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలే యుక్రెయిన్కు సైనిక, ఆర్థిక రంగాల్లో అతిపెద్ద మద్దతుదారులుగా నిలిచాయి. ఫ్రాన్స్లో నీస్ మసేనా నగరంలో మన దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ విషయం తెలియజేస్తూ, అంతర్జాతీయ స్థాయి డిజిటల్ చెల్లింపుల వేదికను ఫ్రాన్స్లోని ఒక ప్రముఖ రీటైల్ కేంద్రానికి పరిచయం చేయడం యూపీఐ ప్రపంచవ్యాప్త విస్తరణలో మరొక కీలకమైన మైలురాయి అని గోయల్ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలను అందించడంలో మన దేశానికి ఉన్న సామర్థ్యాన్ని
యూపీఐ ప్రత్యేకంగా చాటి చెబుతుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ సరికొత్త సేవలు భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని, వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాయని కేంద్ర మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్దతపై కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమాపేశంలో ఈ సమగ్ర సమీక్ష జరిగింది. రానున్న కాలంలో ఎదురయ్యే అవకాశం ఉన్న ఎల్నేను పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పు ధాన్యాల సాగులో స్వయం సమృద్ది సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్దం చేయడంపై వ్యవసాయ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రైతుల ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో తలెత్తే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచైనా వ్యవసాయాన్ని, రైతులను రక్షించడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తక్కువ లేదా అసమానమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. భారతీయ వైద్య విధానం హోమియోపతి ఫార్మకోపియా కమిషన్ చైనాలో ఈవేళ నుంచి ప్రారంభమైన 5వ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెర్బల్ ఫార్మకోపియా అభివృద్ది నిపుణుల సమావేశంలో పాల్గొంటోంది. మూలిక ఔషధాల అంతర్జాతీయ ప్రమాణాలపై చర్చించేందుకు డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశాల నుంచి వచ్చిన ప్రముఖ నిపుణులు ఈ సదస్సులో ఒక వేదికపై చర్చలు జరుపుతున్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పీసీఐఎంఎండ్హెచ్ డైరెక్టర్ డాక్టర్ రమణ్ మోహన్ సింగ్ నిపుణులైన సభ్యుడిగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంప్రదాయ మూలిక వైద్య రంగంలో భారతదేశానికి పెరుగుతున్న నాయకత్వ పాత్రను, సాక్ష్యాధారాలతో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ పెంపొందించడంలో మన దేశానికున్న నిశ్చయాన్ని ఆయన వివరించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాణ్యత, భద్రత, స్వచ్ఛత పరంగా భారతీయ సంప్రదాయ వైద్య ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడానికి, అలాగే ప్రపంచవ్యాప్త ఫార్మకోపియాలతో సమన్వయం సాధించడానికి ఇది ఒక కీలకమైన సందర్భమని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్ల హర్షం ప్రకటిస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా నిలిపివేయాలని సదరు సంస్థను ఆదేశించినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2027 జనగణన మొదటి దశలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో ఇవాటి నుంచి గృహాల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభమయ్యాయి. ఎన్యూమరేటర్లు చేపట్టే ఇంటింటి సర్వే వచ్చే నెల 15వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా కేరళ, నాగాలాండ్ రాష్టాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9వ జిల్లా కలెక్టర్ల పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. జల జీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపై, అలాగే ఉత్తమ పద్దతులను పరస్పరం పంచుకోవడంపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల కలెక్టర్లతో ఈ సమాపేశం ఏర్పాటు చేశారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈ రాత్రి అమెరికాలో న్యూజెర్సీలో జరిగే గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్, సెనెగల్ దేశాలు తలపడతాయి. అర్దరాత్రి 12:30 భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో నార్వే, ఇరాక్ జట్లు బోస్టన్ స్టేడియంలో తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యలను ప్రస్తావించనున్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్దతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమగ్ర సమీకా సమాపేశం నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: किसान वाणी। ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. యువసందరులకు ఉపయోగపడే అన్ని తీర్ల ముచ్చట వినిపించే కార్యక్రమం. ఎప్పుడు ఇసుంటి పంటలేయాలా, పంటలల్లా ఇసుంటి పద్ధతులు పాటించాలా, పశువులకు ఇసుంటి రోగాలొస్తాయి వాటిని ఎట్లా నివారించాలా, ఇసుంటి అన్ని తీర్ల ముచ్చటను వినిపించే కార్యక్రమం ప్రతి మంగళవారం ఉన్నట్టే ఇయలసుక ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది. ఇయల్ల గొర్రెలు మేకల్లో వైరస్ వ్యాధులు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 0872 STD కోడ్ జత చేసి ఫోన్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 35% ఉంది. గాలి వేగం గంటకు 13 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. గొర్రెలు మేకల్లో వైరస్ వ్యాధులు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి మన 100.2 FM స్టూడియోల ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ ఉన్నారు. కాబట్టి రైతు శ్రోతలు 0872 STD కోడ్ జతచేసి 2950081 లేదా 2300081 ఫోన్లు చేసి తమ సందేహాలు తీర్చుకోవచ్చు. నమస్కారం సార్.
6: నమస్కారం.
0: సాధారణంగా గొర్రెలు మేకల్లో ఎటువంటి వ్యాధులు వస్తాయి, వాటి గల కారణాలు ఏమై ఉంటాయి?
6: ముఖ్యంగా గొర్రెలు మేకలల్లో చూసుకున్నట్లయితే రకరకాల సూక్ష్మక్రిముల వల్ల వ్యాధులు వస్తాయి. బ్యాక్టీరియా వలన రావచ్చు, వైరస్ వలన రావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అదేవిధంగా మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, క్లైమీడియా మైకోప్లాస్మా వల్ల కూడా రావచ్చు. ఈ వ్యాధులలో చూసుకున్నట్లయితే ఎక్కువ మట్టుకు వైరస్ వలన వచ్చే వ్యాధులు అనేటువంటివి ఆర్థికంగా రైతుకు చాలా నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి వైరస్ వ్యాధులు అనేటువంటివి ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గటువంటి వ్యాధులు. ఎక్కువగా వ్యాప్తి చెందే వ్యాధులు కూడా వైరస్ వ్యాధులే ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఈ వైరస్ వ్యాధుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
0: మీరు వైరస్ వల్ల వచ్చే వ్యాధులు అన్నారు, మరి గొర్రెల్లో మేకల్లో వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటి?
6: ముఖ్యంగా మనకు చాలా రకాల వైరస్ వ్యాధులు వస్తాయి. దాంట్లో మన ప్రాంతంలో ఎక్కువగా వచ్చే వైరస్ వ్యాధులు 4 అనేటువంటివి ఎక్కువగా మనం కనిపిస్తుంటాయి. ఆ 4 పీపీఆర్ వ్యాధి అంటే పారుడు వ్యాధి అంటుంటారు మన రైతులు. దీంట్లో ఈ పారుడు వ్యాధి అంటే మోషన్స్ విరేచనాలు కావడము, షీమిడి కారడము, దానికి ఆ పేరు రావడం జరిగింది. పారుడు వ్యాధి ఒకటి, పీపీఆర్. నీలి నాలుక వ్యాధి, బ్లూ టంగ్ వ్యాధి అంటుంటాం. ఈ దీంట్లో కూడా మనకు నాలుకంతా పెచ్చిపోవడము, అదేవిధంగా మేత తినకపోవడము, కుంటడము ఇలాంటి లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. నీలి నాలుక వ్యాధి వైరస్ వలన వచ్చేది. అదేవిధంగా మూడో వ్యాధి వచ్చేసి ఈ మశూచి వ్యాధి, అమ్మవారు అంటాం కదా, ఈ దద్దులు రావడము ఇలాంటి లక్షణాలు ఉన్నది అమ్మవారు వ్యాధి, పాక్స్ అంటుంటాం. అదేవిధంగా ఈ గాలికుంటు వ్యాధి, ఈ గాలికుంటు వ్యాధి వలన కూడా అబార్షన్స్ అనేటువంటివి అవుతుంటాయి. ఈ నాలుగు వ్యాధులు అనేటువంటివి మనకు మన ప్రాంతంలో గొర్రెల్లో మేకల్లో ఎక్కువగా నష్టం కలుగజేస్తవి. వీటికి మనము వ్యాప్తి అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి అవగాహన అనేటువంటిది రైతులకు చాలా ముఖ్యం.
0: ఇందాక మీరు నాలుగు వైరస్ వ్యాధులు తెలియజేశారు, మనకు ఒక రైతు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం.
6: ఓకే,
0: హలో,
7: నమస్కారం సార్.
0: నమస్తే అండి, మీ పేరు ఊరు చెప్పండి.
7: నా పేరు లింగన సార్, మా అర్లి.
0: అడగండి
7: సార్. గొర్రె పిల్ల నోటి చుట్టూ మొత్తం నల్లటి పొక్కులు లెక్క వచ్చినాయి సార్, అదేం సార్, అది ఎట్లా తగ్గుతుంది సార్?
6: గొర్రెలలో ఇప్పుడు వర్షాకాలంలో మేతకు పోయినప్పుడు ఏమైతుంది అంటే ఎక్తిమా అనేటువంటిది ఒక వైరస్ వలన వచ్చే వ్యాధి. అది ఈ వ్యాధి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకు నోటి పైన మొత్తం పొక్కులు వస్తుంటాయి. నోటి పైన పొక్కులు వచ్చినాయి, అవి లోపలికి కూడా వెళ్ళిపోయి అల్సర్స్ అనేటువంటివి కూడా వస్తాయి. వీటికి వర్షాకాలంలో మనం ఏం చేయాలంటే, మనం వర్షాకాలంలో పోయే ముందు వాటికి ఒక నూనె పసుపు కలిసి కలిపి ఒక పేస్ట్ లాగా చేసి ముక్కు చుట్టూ నోటి చుట్టూ రాసినట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. దీనికి వైరస్ అనేటువంటి దానికి టీకా అనేటువంటిది ఏం లేదు, కానీ దీన్ని నివారించుకోవడం అనేటువంటిది సులభం. కాబట్టి మనము ఈ విధంగా వచ్చినట్లయితే అన్నిటికి కూడా మనకు పసుపు నూనె కలిసి రాయడం అనేటువంటిది మంచిది.
0: ధన్యవాదాలు లింగన్న గారు.

0: మీరు కూడా గిట్లనే ఫోన్లు చేసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950881, మరొక నంబర్ 2300081. వీటికి 0873 STD కోడ్ జత చేసి ఫోన్ చేయండి. సరే, ఇందాక మనము 4 వైరస్ వ్యాధుల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. సరే, ముందుగల్లా ఈ పీపీఆర్ వ్యాధి ఎట్లొస్తుంది, దీని లక్షణాలు ఏంటి, మరి చికిత్స ఎట్లా ఉంటుంది?
1: ముఖ్యంగా పీపీఆర్ వ్యాధి అనేటువంటిది పారుడు వ్యాధి అంటుంటారు మన రైతులు. ఈ గొర్రెలు మేకలలో ఎక్కువగా నష్టం కలగజేసే వ్యాధులలో మొదటిదిగా చెప్పుకోవచ్చు పీపీఆర్ వ్యాధిని. ఒకసారి పీపీఆర్ వ్యాధి వచ్చిందంటే 50% గొర్రెలు మేకలు చనిపోవడం జరుగుతుంది. పీపీఆర్ వ్యాధి అనేటువంటిది ఒక వైరస్. ఈ వైరస్ అనేటువంటిది నీటి ద్వారా, అదేవిధంగా దగ్గరున్నటువంటి ఏదైతే మేత ఉంటుందో, మేత ఒకదానికొకటి ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు తినడము, ఈ మనకు మనం ముట్టినప్పుడు కూడా మన చేతుల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందడం అనేటువంటిది జరుగుతుంది. ఈ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలలో దాదాపుగా 100% మరణాల రేటు ఉంటుంది. పిల్లలు ఎన్ని ఉంటాయో అన్ని చనిపోవడం జరుగుతుంది వ్యాధి
0: అంటే గొర్రెల్లో మేకల్లో కూడా.
1: అదే పెద్దవాటిలలో 50% గొర్రెలు కానీ మేకలు కానీ చనిపోవడం జరుగుతుంది. దీంట్లో లక్షణాలు చూసుకున్నట్లయితే జ్వరం అనేటువంటిది బాగా వస్తుంది. అదేవిధంగా నోట్లో పొక్కులు రావడము, అల్సర్స్ అనేటువంటివి నోట్లో పొక్కులు రావడం జరుగుతుంది. విరేచనాలు బాగా అవుతాయి, విరేచనాలు కంటిన్యూగా విరేచనాలు అనేటువంటివి ఉంటుంది. షీమిడి బాగా గారుతుంది. ఈ షీమిడి విరేచనాలు రెండు ఉన్నట్లయితే మనం పీపీఆర్ లక్షణాలలో వీటిని మనం గుర్తించవచ్చు. ఈ నోట్లో పొక్కులు రావడం అనేటువంటిది పెద్ద పేగు మనకు.
0: రైతు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం. హలో, హలో
2: సార్.
0: సార్ నమస్తే అండి, మీ పేరు ఊరు చెప్పండి.
2: మా పేరు ఊషన్నా మేకల అనుకుంటా.
0: ఊషన్నా అనుకుంటా? అడగండి సార్.
1: ఊషన్నా అనుకుంటా గారు చెప్పండి
2: సార్. ఇది ఇప్పుడు ఎప్పుడే
1: ఏది
2: అమ్మవారు
1: అమ్మవారు టీకా మీరు సంవత్సరానికి ఒకసారి వేసుకోవాలా? మీరు ఎప్పుడైతే ఇంతకుముందు వేసుకున్నారో దానికి సంవత్సరం వరకు పనిచేస్తుంది అది. కాబట్టి మీరు డైరీలో రాసుకోవాలి ఎప్పుడు వేసినాం అనేటువంటి టీకా. ఇది ఎక్కువగా మనకు వేసవికాలం నుంచి ఈ వర్షాకాలం వరకు వస్తుంది.
2: అంటే
1: సంవత్సరం అయిపోయిందా? సంవత్సరం అయిపోతే ఇప్పుడు వేసుకోవాలి. మళ్ళీ చౌకు వేస్తాము టీకా అనేటువంటిది. దీంట్లో గొర్రెలకు వేసేది వేరే ఉంటుంది, మేకలకు వేసేది వేరే ఉంటుంది. చెవు దగ్గర మనము కొంచెం టీకా వేసినట్లయితే వాటికి కొద్దిగా జ్వరం వచ్చినట్టు ఉంటుంది, కానీ మనకు సంవత్సరం వరకు మశూచి నుంచి కాపాడడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర అందుబాటులో ఉంటుంది టీకా పశుసంవర్ధక శాఖ హాస్పిటళ్ళల్లో, తప్పకుండా మీరు వేసుకోవాలి దాన్ని. మశూచి టీకా అనేటువంటిది చాలా ముఖ్యము. మశూచి, పీపీఆరు, అదేవిధంగా నీలి నాలుక వ్యాధి, ఈ మూడు టీకాలు, అదేవిధంగా గాలికుంటు టీకా, నాలుగు టీకాలు అనేటువంటివి వేసుకోవాలి. వర్షాకాలంలో ఎక్కువ వైరస్లు అనేటువంటివి ఇప్పుడే వ్యాప్తి చెందుతాయి కాబట్టి వేసుకోవడం ఇప్పుడు మంచిది. మనకు ఏప్రిల్ మే జూన్లలో అన్ని టీకాలు కూడా వేసేసుకోవాలి. అవును, ఇప్పుడు అస్సే ఏమవుతుందంటే చర్మంకు రావచ్చు, లేకపోతే ఊపిరితిత్తులకు రావచ్చు, ఎర్రచీమిడి వస్తుంటుంది, చనిపోవడం జరుగుతాయి. దాదాపు మనకు 100-30% చనిపోవడం జరుగుతుంది. కాబట్టి టీకా వేయించుకోవాలి మీరు.
0: ఓకే, ధన్యవాదాలు ఊషణ గారు. మీరు కూడా గిట్లనే ఫోన్లు చేసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు 2950881, మరొక నంబర్ 2300081. వీటికి 0873 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలి. సరే, మనం ఇందాక పీపీఆర్ వ్యాధి గురించి మాట్లాడుతూ ఉన్నాం, దాన్ని కొనసాగించండి.
1: ముఖ్యంగా
0: క్షమించాలి, మనకు మరో రైతు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఊరు చెప్పండి సార్.
3: సుభాష్ మాట్లాడుతున్నా, భీంపూర్ మండల కేంద్రం నుంచి.
1: సుభాష్ గారు నమస్కారం, చెప్పండి.
3: నమస్తే సార్. మేకపోతే సార్ అది సరిగ్గా మేత మేస్తలేదు, అప్పుడప్పుడు దాని నోట్లో నుంచి కొంచెం నురుగు వస్తున్నాయి సార్. ఏమంటారు,
1: ముఖ్యంగా ఈ మేకలలో నురుగు రావడం అనేటువంటిది, నోట్లో పుండ్లు కావడం అనేటువంటిది జరుగుతుంది. నోట్లో పెచ్చడం అనేటువంటిది

0: వైరస్ వ్యాధులలోనే ఎక్కువగా వస్తుంది. వైరస్ వ్యాధులలో చూసుకున్నట్లయితే మనకు పీపీఆర్ వ్యాధిలో ఎక్కువగా వస్తుంది, పీపీఆర్ వ్యాధి, అదేవిధంగా నీలినాలుక వ్యాధి, ఈ రెండు వాటిలలో కూడా నురుగు రావడం జరుగుతుంది. ఈ వైరస్ వ్యాధులలో మనకు ఈ విధంగా నోరు పూత వచ్చినట్లయితే జ్వరం ఉంటుంది, జ్వరం తగ్గించేటువంటి పారాసెటమాల్ మందు ఇంజెక్షన్ ఇవ్వాలి, అదేవిధంగా ఎండ్రోఫ్లాక్సిన్ అనేటువంటి యాంటీబయాటిక్ మందుని వాడుకుంటూ నోట్లో బోరిక్ యాసిడ్ గ్లిజరిన్ కలిపి పూతలాగా మనం పెట్టాలి నాలుకకు, అదేవిధంగా పెదవులకు. ఇట్లా మనం పెట్టినట్లయితే అల్సర్స్ అనేటువంటివి తగ్గిపోయి మేత తినడం అనేటువంటిది మనకు మొదలు పెడుతుంది.
1: ధన్యవాదాలు సుభాష్ గారు. సార్, మనం ఇందాక పీపీఆర్ వ్యాధి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం, కొనసాగించండి.
0: పీపీఆర్ వ్యాధిలో ముఖ్యంగా మనకు లక్షణాలు అనేటువంటివి గమనించినట్లయితే నోట్లో పొక్కులు రావడము, జ్వరము, అదేవిధంగా ఈ విరేచనాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ విరేచనాలు అనేటువంటివి ఈ ఎక్కువగా ఉండి తగ్గకపోవడం అనేటువంటిది గమనిస్తాం. ఏం ఇంజెక్షన్లు ఇచ్చినా తగ్గాయి. అయితే మనకు పెద్ద పేగులలో రక్తం అనేటువంటిది గడ్డగట్టి ఒక జీబ్రా మార్కింగ్స్ అనేటువంటివి మనం పోస్ట్ మార్టంలో తెలుసుకోవచ్చు, వాటిని చూడవచ్చు. పెద్ద పేగంతా ఖరాబ్ అయిపోతుంది, అదేవిధంగా పేగులన్నీ కూడా ఇమరేజ్ చేస్తారు, రక్తస్రావాలు జరుగుతుంటాయి. కాబట్టి మనకు పీపీఆర్లో ముఖ్యంగా ఈ పేగు అనేటువంటిది చాలా అల్సర్స్ అయిపోయి మేత తినకపోవడము, గొర్రెలలో షీమిడి గారడము, వెంటనే చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మనకు ఒకటి రెండు రోజులలోనే గొర్రెలు మేకలు చనిపోవడం జరుగుతుంది ఈ వ్యాధి వ్యాప్తి చెందినాక. కాబట్టి పీపీఆర్లు లక్షణాలు మనం చూసినాం. అదేవిధంగా మనం చికిత్స అనేటువంటిది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వైరస్ వ్యాధులకు చికిత్స అనేటువంటిది ఉండదు. మనము కొంత మట్టుకు ఇంజెక్షన్లతో తగ్గించవచ్చు, కానీ చికిత్స అనేటువంటిది ఉండదు, నివారణ చేసుకోవాలి.
1: ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
2: अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गो से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ,
3: परम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परम्परा है परम्परागत खेती.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. గొర్రెలు మేకల్లో వైరస్ వ్యాధులు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు శ్రోతలు 0873 2 STD కోడ్ జత చేసి 2950 81కి లేదా 2300 81కి ఫోన్లు చేసి తమ సందేహాలు తీర్చుకోవచ్చు. ఈ కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. సార్, ఇందాక మనము పీపీఆర్ వ్యాధి గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మరో వైరస్ వల్ల వచ్చే వ్యాధి బ్లూ టంగ్. మరి ఇది ఎట్లా వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, దీని చికిత్స ఎట్లా ఉంటుంది?
0: నీలి నాలుక వ్యాధి అంటే మన పేరులోనే ఉంది. నీలి నాలుక అంటే నాలుక అనేటువంటిది నీలం రంగు లేదా నలుపు రంగులో మారిపోతుంది దీని లక్షణం. దీంట్లో జ్వరం అనేటువంటిది ఉంటుంది, ఇది గొర్రెలలో ఎక్కువగా వస్తుంది, మేకలలో కొద్దిగా తక్కువగా వస్తుంది, కానీ ఈ గొర్రెలకు మేకలకు రెండు కూడా ఉంటుంది. ఈ జ్వరం అనేటువంటిది ఉండి నోట్లో పొక్కులు రావడము, నాలుక పైన కూడా పొక్కులు వచ్చి నల్లగా మారిపోవడం జరుగుతుంది, కుంటు పట్టడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా కుంటు పడుతుంటాయి గొర్రెలు మేకలు. అదేవిధంగా కాళ్ళు మెత్తబడిపోయి కుంటు పట్టడము, తర్వాత ఈ గొర్రెలు మేకలలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 20% గొర్రెలు చనిపోవడం జరుగుతుంది. వస్తే ఒకసారి వచ్చిందంటే 100లో 20 గొర్రెలు మేకలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి నీలి నాలుక వ్యాధిలో కూడా మనము ఈ వైరస్ వలన వస్తుంది. ఇది వ్యాప్తి చెందడం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే, ఈ వర్షాకాలంలో ఈగలు దోమలు ఎక్కువగా అవుతాయి కదా, ఈ ఈగలు దోమల ద్వారానే వ్యాప్తి చెందుతుంది, వైరస్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఒకదానికి వచ్చిందో దాన్ని కుట్టిన దోమ కానీ ఈగే కానీ

0: గొర్రెల్లో మేకల్లో రెండు రకాలుగా ఉంటుంది. ఒకది చర్మంకు రావచ్చు, ఇంకోటి రెండోది ఊపిరితిత్తులకు లేదా లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్కు రావచ్చు. ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తులకు వస్తుందో అప్పుడు చాలా నష్టం కలగజేస్తుంది, చాలా చనిపోవడం కూడా జరుగుతుంది. అదే మనకు చర్మంకి వచ్చినటువంటి ఈ లక్షణాలు చూసినట్లయితే పైన పొక్కులు రావడం జరుగుతుంది. అమ్మవారు ఏవైతే మనకు పిల్లలకు వస్తుందో ఈ పొక్కులు రావడము, జ్వరం రావడము, తర్వాత అది నీరసించిపోయి వీక్ అయిపోయి వారం నుంచి ఈ 10 రోజులలో గొర్రెలు చనిపోవడం కూడా జరుగుతుంది. కానీ మరణాల రేటు తక్కువగా ఉన్నా దాని యొక్క బరువు అనేటువంటిది చాలా విపరీతంగా తగ్గిపోతుంది గొర్రెల్లో మేకల్లో మశూచి వస్తే. అదే మనకు లోపల ఊపిరితిత్తులకు వచ్చినట్లయితే మరణాల రేటు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, దాదాపు 30% మరణాల రేటు అనేటువంటిది గమనిస్తుంటాం. ఈ విధంగా మనకు రెండు రకాలుగా వస్తుంది కాబట్టి ఎర్ర చీమిడి వచ్చింది అంటుంటారు. ఎర్ర చీమిడి రావడం అనేటువంటిది ఈ లక్షణం, దీని
1: మశూచి వ్యాధి యొక్క
0: లక్షణం. కాబట్టి మనము ఈ మశూచి వ్యాధి అనేటువంటిది రాకుండా ముందు జాగ్రత్తగా మాత్రమే మనం టీకా లేపించుకోవాలి. దీనికి చికిత్స అనేటువంటిది ఉన్నది వైరస్ కాబట్టి. కాబట్టి రైతులు ఈ లక్షణాలు గమనించిన వెంటనే మనము అంటే ఈ లక్షణాలు ఎప్పుడైతే వస్తుంటాయో, ఇది ఎక్కువగా వేసవి కాలం నుంచి వర్షాకాలం వరకు వస్తుంటాయి, చలికాలంలో కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవడం అనేటువంటిది చేయాలి.
1: మనం మూడు రకాల వ్యాధుల గురించి మాట్లాడుకున్నాం ఇందాక. మరి ఇప్పుడు గాలికుంటు వ్యాధి ఎట్లొస్తుంది, దాని యొక్క లక్షణాలు ఏంటి, మరి చికిత్స ఏ విధంగా ఉంటుంది?
0: ముఖ్యంగా గాలికుంటు వ్యాధి అనేటువంటిది గాలి ద్వారా వ్యాప్తి చెందే ఆప్తో వైరస్ జాతికి చెందినటువంటి వైరస్. ఈ గాలికుంటు వ్యాధి గొర్రెల్లో మేకల్లో కూడా ఎక్కువగా అబార్షన్స్ని కలుగజేస్తుంది. ఈ ఏవైతే ప్రెగ్నెంట్ ఉంటాయో సడన్గా అబార్షన్ అయిపోతుంటాయి. దీంట్లో మనకి ఏముంటుంది అంటే లక్షణాలు, నోట్లో పుళ్ళు కావడము, జ్వరం రావడము, డెక్కలలో మెత్తబడిపోయి పుళ్ళు కావడం అనేటువంటిది గమనిస్తుంటాం. ఈ గాలికుంటు వ్యాధి అనేటువంటిది కూడా గాలి ద్వారా ఎక్కువ వ్యాప్తి చెందుతుంది, కానీ మరణాల రేట్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కానీ అబార్షన్స్ ద్వారా రైతుకు ఆర్థికంగా నష్టం కలగజేస్తుంది. కాబట్టి దీనికి కూడా మనము 6 నెలల కోసం టీకా అనేటువంటిది వేయించుకోవడం చేయాలి గాలికుంటు వ్యాధికి.
1: మరి సాధారణంగా జ్వరం వస్తూ ఉంటాయి కదా, మరి ఈ సాధారణ జ్వరానికి వైరస్ వ్యాధులకు మధ్య తేడా ఎట్లా గుర్తించాలి?
0: ముఖ్యంగా సాధారణ జ్వరం అనేటువంటిది లక్షణాలని బట్టి మనం గుర్తించవచ్చు. మనకు లక్షణాలు ఏమేమి ఉన్నాయి, జ్వరంలో కూడా కొన్ని వేరే లక్షణాలు అనేటివి ఉంటాయి. జ్వరం అనేటువంటిది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో రావచ్చు, అదే వైరస్ ఇన్ఫెక్షన్లలో కూడా రావచ్చు. కానీ వాటి యొక్క లక్షణాలు ఏమేమి ఉన్నాయి, జ్వరంతో పాటు నోట్లో పొక్కులు రావడము, జ్వరంతో పాటు పైన చర్మం పైన దద్దులు రావడము, అదే విధంగా చర్మం కుంటు పట్టడము, ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే వివిధ రకాల వ్యాధులలో మనం వివిధ రకాల లక్షణాలు గమనిస్తుంటాం. కాబట్టి వైరస్ వ్యాధులు అనేటువంటివి వచ్చినప్పుడు లక్షణాలు అనేటువంటివి మనం మొత్తంగా అబ్జర్వ్ చేసినట్లయితే వాటి యొక్క వ్యాధి అనేటువంటిది మనం నిర్ధారించుకోవచ్చు. ఈ లక్షణాలని బట్టి మనం ఫలానా వ్యాధి వచ్చింది కాబట్టి దీనికి ఈ విధంగా చికిత్స చేసుకోవాలి అనేటువంటిది తెలుస్తుంది. బ్యాక్టీరియా వ్యాధులు ఉన్నట్లయితే మనకు మనం యాంటీబయాటిక్స్ మందులు ఇచ్చి తగ్గించుకోవచ్చు, కానీ వైరస్ వ్యాధులలో మనం తగ్గించుకోలేము. కాబట్టి వైరస్ వ్యాధులకు టీకాలు అనేటువంటివి చాలా ముఖ్యం. వైరస్ వ్యాధులు వచ్చినప్పుడు 3 రోజులలో జ్వరం తగ్గిపోతుంది, కానీ బ్యాక్టీరియా వ్యాధులలో కంటిన్యూగా ఉంటుంది. ఈ లక్షణాలని మనము అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: మరి వైరస్ వ్యాధులను నివారించడానికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
0: ముఖ్యంగా మనం ఇందాక చెప్పినటువంటి ఈ వ్యాధులు ఏదైతే లక్షణ మనకు వ్యాధులు ఉన్నాయో, పీపీఆర్ వ్యాధి కానివ్వండి, బ్లూ టంగ్ నీలి నాలుక, అదేవిధంగా మనకు గాలికుంటు వ్యాధి, మశూచి వ్యాధి, ఇవన్నీ కూడా మనకు పాక శుభ్రంగా ఉంచడం అనేటువంటిది చాలా ముఖ్యం. పాక ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో కొన్ని వ్యాధుల్ని మనం నివారించుకోవచ్చు. ఉదాహరణకు ఇవి గాలికుంటు వ్యాధి కానివ్వండి, అదేవిధంగా నీలి నాలుక వ్యాధి కానివ్వండి, ఇలాంటివి ఈగలు దోమలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ పాకని శుభ్రంగా ఉంచినట్లయితే మనకు కొన్ని వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ వ్యాధులు రాకుండా చూసుకోవడానికి నివారణ టీకాలు అనేటువంటివి చాలా ముఖ్యం. రైతులు ఈ టీకాలు వేయించుకున్నట్లయితే చాలా వరకు ఆర్థిక నష్టాన్ని మనం పూడించుకోవచ్చు.
1: మరి ఈ గొర్రెలు మేకలకు టీకాల షెడ్యూల్ ఎట్లా ఉండాలంటారు?
0: ముఖ్యంగా ఈ టీకాలు అనేటువంటివి దాదాపుగా మనకు 5-6 రకాల టీకాలు వేయించుకోవాలి.

0: అవసరం ఉంటుంది. ముఖ్యంగా వైరస్కు, బ్యాక్టీరియా వ్యాధులకు కలిపి. ఈ వైరస్ వ్యాధులకు ఎప్పుడైతే మనం టీకా వేయమో అప్పుడు మనకు ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. చికిత్స అనేటువంటిది ఉండదు, కాబట్టి టీకాలు అనేటువంటివి చాలా ముఖ్యం. టీకాల కొరకు మనము ఒక మందలో డైరీ అనేటువంటిది కూడా మెయింటైన్ చేయాలి. షెడ్యూల్ మనము ఎప్పుడు ఇస్తున్నాము, ఈ టీకాలు ఎప్పుడు ఇస్తున్నాము, మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలి అనేటువంటిది. మనకు ఉదాహరణకు పీపీఆర్ వ్యాధి, పీపీఆర్ వ్యాధి అనేటువంటిది మనం టీకాని మనము జనవరి ఫిబ్రవరి మాసంలో వేసుకుంటాం. జనవరి ఫిబ్రవరి మాసంలో వేసుకున్నప్పుడు అది 3 సంవత్సరాల వరకు పనిచేస్తుంది ఒక టీకా వేస్తే పీపీఆర్. కానీ ఎప్పుడైతే కొత్త పిల్లలు వస్తుంటాయో, పిల్లలు పుడుతుంటాయి, పిల్లలకు ప్రతిసారి మనం 6 నెలలకు ఒకసారి పిల్లలకు వేస్తూ ఉండాలి. ఈ విధంగా మనం అన్నిటినీ మనం కవర్ చేసినట్లు అవుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు కూడా మళ్ళీ ఒక టీకా వేయాలి, పీపీఆర్ టీకా మంద మొత్తానికి. ఈ విధంగా మనము డైరీలో రాసుకోవాలి మనం ఎన్నిటికి ఇస్తున్నాం, మళ్ళీ కొత్త పిల్లలు ఎన్ని వచ్చినాయి, వాటికి పీపీఆర్ టీకా వేయడం అనేటువంటిది చాలా ముఖ్యం.
1: మొత్తం రికార్డ్ రూపంలో,
0: రికార్డ్ రూపంలో మనం ఉంచుకున్నట్లయితే మనకు సరిగ్గా అర్థమవుతుంది మనం ఎప్పుడు వేయాలి. 1 వారం 10 రోజుల ముందే వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా డైరీలో రాసుకోవాలి, డేట్స్తో సహా రాసుకోవాలి. అదేవిధంగా మనకు నీలినాలుక వ్యాధి, నీలినాలుక వ్యాధి అనేటువంటిది వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది, జూలై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా మే జూన్లో మాత్రమే ఈ టీకా వేసుకోవాలి. మే జూన్లో వేసుకున్నట్లయితే ఇది 6 నెలల వరకు కూడా మనకు పనిచేస్తుంది. ఈ 6 నెలల వరకు ఈ వర్షాకాలం అయిపోతుంది, ఈగలు దోమలు తగ్గిపోతాయి, కాబట్టి అప్పుడు మనం మందని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ టీకా యొక్క షెడ్యూల్ని రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకు మే జూన్లో వేసుకోవాలి టీకాని.
1: మరి కొత్తగా కొనుగోలు చేసిన గొర్రెను కానీ మేకను కానీ మందలో కలపడానికి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా మనం అనుకున్నట్లు మనం వేసిన మందలు టీకాలు వేసుకున్న మందని, టీకాలు వేయని మందని సపరేట్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిట్లలో ఆ వ్యాధులు అనేటువంటివి బయటపడుతుంటాయి, కాబట్టి ముందుగా మనం మందని కలపకూడదు. కొత్తగా తెచ్చుకున్నది సపరేట్గా ఉంచి వాటికి టీకాలు వేయించిన తర్వాతనే మనం దీంట్లో కలపాలి. ఇందాక అన్నట్టు మశూచి టీకా, పీపీఆర్ టీకా, నీలినాలుక వ్యాధి టీకా, ఇది అదేవిధంగా గాలికుంటు టీకా, ఈ 4 టీకాలు వేసిన తర్వాతనే మనం మందలో కలపాల్సిన అవసరం ఉంటుంది.
1: మరి వైరస్ వ్యాధుల సమయంలో ఆహారం, నీటి నిర్వహణ ఎట్లా ఉండాలంటారు?
0: ముఖ్యంగా ఎప్పుడైనా వైరస్ వ్యాధులు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నోట్లో పొక్కులు రావడం అనేటువంటిది సాధారణంగా ఉంటుంది, అవి మేత తిన్నాయి. కాబట్టి మనం జొన్నపిండి అంబలి చేయాలి. అంబలి వేసి మనం దాంట్లో కొంచెం బెల్లం వేసేసి మనం తాపినట్లయితే వాటికి గ్లూకోజ్ అందుతుంది, అదేవిధంగా ఆ ఉన్నటువంటి పేగులో ఉన్నటువంటి అల్సర్స్ కూడా తగ్గిపోయి ఈ మేత తినడం అనేటువంటిది 2-3 రోజులలో మొదలు పెడతాయి. కాబట్టి ఈ విధంగా మనకు అంబలి అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. ఈ ఎప్పుడైతే మేత తింటుందో మెత్తటి మేత ఇవ్వడము, దాన ఇవ్వడము అనేటువంటిది కూడా చేయాలి.
1: మరి ఈ వ్యాధులకు ఉచిత టీకా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయా?
0: ముఖ్యంగా మన దగ్గర టీకాలలో చూసుకున్నట్లయితే ఈ పీపీఆర్ టీకా వేస్తాము, అదేవిధంగా పశుసంవర్ధక
1: శాఖ ద్వారా.
0: నీలినాలుక వ్యాధి టీకా మనకు 50% మాత్రమే వస్తుంది, ఎక్కడైతే ఇంతకుముందు వచ్చిందో అక్కడ వేస్తాము. అదేవిధంగా మనకు మశూచి టీకా అనేటువంటిది కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఒకసారి వేస్తాము. అదేవిధంగా గాలికుంటు టీకా కూడా మనం 6 నెలలకు ఒకసారి వేస్తుంటాం. ఈ విధంగా మనకు రైతులు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించి ఈ టీకాలన్నింటినీ కూడా కరెక్ట్గా వేసుకున్నట్లయితే వారి మందని ఈ వ్యాధుల నుంచి మనం కాపాడుకోవచ్చు.
1: మరి గొర్రెలు మేకల పెంపకందారులకు మీరిచ్చే ముఖ్య సూచనలు ఏంటి?
0: ముఖ్యంగా గొర్రెలు మేకలు ఎవరైతే పెంచుతారో మీరు మీ దగ్గరలో ఉన్న పశువైద్య అధికారితో సంప్రదించి ఈ షెడ్యూల్ని మనం ఒక డైరీలో రాసుకొని ప్రతిసారి కూడా మనకు ఏదైతే డేట్ వస్తుందో, మన టీకాల డేట్ వస్తుందో ఆ డేట్ ప్రకారము తప్పకుండా మీరు టీకాలు వేయించుకున్నట్లయితే మనకు ఈ వైరస్ వ్యాధులు కానీ బ్యాక్టీరియా వ్యాధులు కానీ రాకుండా మనము మందని కాపాడుకొని ఆర్థికంగా మనం నష్టపోకుండా ఉండవచ్చు.
1: మనకు సమయం దగ్గర పడతా ఉంది. మరి గొర్రెలు మేకల్లో వైరస్ వ్యాధులు నివారణ గురించి అనేక ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానం చెప్పిండ్రు, మీకు ధన్యవాదాలు. ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది, మీ ఫోన్ నంబర్ చెప్పండి.
0: 9 8 3 6 3 8 2 6 9.
1: డాక్టర్ గారి యొక్క ఫోన్ నంబర్ మరొకసారి 9 8 6 6 6 3 8 రెండు

ఇంతటితో ఇరటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. కిసాన్ వాణి ప్రతి మంగళ గురు శనివారాల్లో రాత్రి 7:30 ప్రసారమవుతుంది. మీరు విన్న ఈ కార్యక్రమం రేపటి సంధి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 7:40 కావస్తోంది. మరి కాసేపట్ల వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీసు శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు, లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన స్టూడియోలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీమతి విజయలక్ష్మి గారు.
2: నమస్తే సార్.
1: ముఖ్యంగా చూస్తా అండి, గత ప్రభుత్వంలో గాని ఈ ప్రభుత్వంలో గాని మహిళా పోలీస్ స్టేషన్లు రావడం జరిగింది. ఇప్పుడు శక్తి టీమ్స్ అనేటివి కొత్తగా వచ్చాయండి. మరి ఈ శక్తి టీమ్స్ గురించి, ఇవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, వీటి నేపథ్యం ఏంటి, వీరు ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని రెస్పాండ్ అవుతారా, వీరు రెస్పాండ్ అయ్యేదానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ఉందా, ఇటువంటి విషయాల గురించి మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారండి విజయలక్ష్మి గారు.
2: తప్పకుండా సార్. నా పేరు విజయలక్ష్మి సార్. నేను మహిళా పిఎస్ లో ఫిబ్రవరి 2025 నుంచి వర్క్ చేస్తున్నాను సార్. మహిళా పిఎస్ లో పనిచేస్తున్నప్పుడు మేము మహిళా పోలీస్ స్టేషన్ లో, అందులో భాగంగానే ఈ గవర్నమెంట్ మహిళా పోలీస్ స్టేషన్లన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి సార్, కానీ ఇప్పుడు ఈ మధ్య మహిళల మీద, చిన్నపిల్లల మీద జరుగుతున్న నేరాల పట్ల స్పెషల్ వింగ్స్ అనేది కొద్దిగా, అంటే మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఒక వింగ్ లాగా, మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం గారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న మన ఏపీ స్టేట్ మొత్తంగా శక్తి టీమ్స్ అని ఇనాగ్రేషన్ చేశారు. అందులో భాగంగా మన కర్నూలు జిల్లాలో మా పోలీసు పరంగా మొత్తం మనకు 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. కర్నూలు సబ్ డివిజన్, ఆదోని సబ్ డివిజన్, పత్తికొండ సబ్ డివిజన్, ఎమ్మిగ్నూరు సబ్ డివిజన్. 11 సబ్ డివిజన్ కి ఒక టీం ఉంది. అంటే ఆ టీమ్ లో మన కర్నూలు వచ్చేసి ఒక డిస్టిక్ టీమ్ ఉంది, ఒక సబ్ డివిజన్ టీమ్ ఉంది. మొత్తం 5 టీమ్స్ పనిచేస్తున్నాయి సార్ మన కర్నూలు జిల్లాలో. శక్తి టీమ్స్ 5 టీమ్స్ పనిచేస్తున్నాయి. 11 టీమ్ లో 2 ఉమెన్ ఖచ్చితంగా ఉంటారు. ఉమెన్ కానిస్టేబుల్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ క్యాడర్ కావచ్చు, 2 ఉమెన్ ఖచ్చితంగా ఉండాలి. 4 మాత్రం జెంట్స్ తీసుకుంటున్నాం. అంటే ఒక్కొక్క టీమ్ లో మొత్తం టోటల్ 6 మెంబర్స్ మా స్టాఫ్ ఉంటారు, పోలీస్ ప్రతి ఒక్క సబ్ డివిజన్ లో ఉన్నారు. అట్లా మేము మొత్తం టోటల్ గా మన జిల్లాలో 30 మంది పనిచేస్తున్నాం. శక్తి టీం కింద మేము మొత్తం 5 టీములుగా డివైడ్ అయి మొత్తం 30 మంది స్టాఫ్ పనిచేస్తున్నాం సార్. ఈ శక్తి టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పటి వరకు 5 నెలలు అయింది మన ఈ శక్తి టీమ్స్ ఏర్పడి. ఈ 5 నెలల కాలంలో మన కర్నూలు జిల్లాలో మా శక్తి టీమ్స్ చేసిన పని ఏమంటే సార్, మా వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్స్ కి, కాలేజీలకి, అంగన్వాడీ సెంటర్లకు వెళ్లి చిన్న పిల్లల పట్ల జరుగుతున్న నేరాలను, అంగన్వాడీ సెంటర్లకైతేనేమి 1-5 క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్లకెళ్లి పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, అంటే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనకు చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటిని పిల్లలకు నాలెడ్జ్ ఉండాల. అరే ఒక వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. మన వాళ్ళు కొంతమంది నమ్మకంతో మన తెలిసిన అబ్బాయే కదా, తెలిసిన వ్యక్తే కదా అని అంటారు. తెలిసిన వాళ్లే ఎక్కువ ఈ చిన్న పిల్లల

0: పైన లైంగిక దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు వీళ్ళకు చిన్నప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్లలో కావచ్చు 1 to 5th class ఏజ్ గ్రూప్ లో, ప్రైవేటు అండ్ ప్రభుత్వ పాఠశాలల్లో మా వాళ్ళు ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్. ఎవరైనా గుడ్ టచ్ చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈ విధంగా చేసినప్పుడు దీని ప్లేసులలో మేము చెప్తాం సార్ వాళ్ళకు, వీడియోస్ వేసి కూడా చూపిస్తున్నాం, ఇవి ఇవి చేస్తే ఇక్కడ టచ్ చేస్తే ఇది బ్యాడ్ టచ్, మీకు అన్సేఫ్ టచ్, ఇమీడియట్లీ మీరు స్కూల్లో ఉంటే టీచర్స్ చెప్పాలి ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే, ఇంటి దగ్గర అయితే పేరెంట్స్ చెప్పాలి ఈ విధంగా బ్యాడ్ టచ్ చేస్తే మీరు అస్సలు సహించకూడదు అని చిన్నపిల్లలకి మా వాళ్ళు వీడియో పూర్వకంగా వేసి చూపిస్తున్నారు. స్కూళ్ల నుంచి చూస్తే 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకు, అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, వాళ్ళందరికీ చైల్డ్ మ్యారేజెస్ అంటే ఏంటి, వాటి వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి, పిల్లలు ఎవరైనా స్కూళ్ళకి వచ్చేటప్పుడు ఈవిటీజింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అదే స్కూల్ కావచ్చు బయట అవుటర్స్ కూడా కావచ్చు, ఈవిటీజింగ్ చేసేటప్పుడు మీరు ఏ విధంగా భయపడకుండా ధైర్యంగా స్కూల్లో టీచర్స్ గాని ఇంటి దగ్గర పేరెంట్స్ గాని ఏ విధంగా తెలియచేయాలి, ఒకవేళ మీకు చెప్పాలని భయం అయితే ఇమీడియట్లీ మాకు పోలీస్ వాళ్లకు ఏ విధంగా ఇంటిమేషన్ ఇవ్వాలి. 112 అనేది టోల్ ఫ్రీ నెంబర్ సార్, 112 అనేది 112 అనే నెంబర్ కూడా మీరు కాల్ చేసి ఇట్లా పలాని స్కూల్ దగ్గర మేము ఇలా వెళ్తున్నాం ఈ టైమింగ్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా వచ్చి మమ్మల్ని ఈవిటీజింగ్ చేస్తున్నారు స్కూల్ కు వచ్చే టైంలో లేకుంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే టైంలో అని 112 కాల్ కి కాల్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మొబైల్ ఉండదు కాబట్టి వాళ్లకు టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నాం. ఎక్కువ ఈ సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ కూడా ఎవరైనా బ్యాడ్ టచ్ చేసినప్పుడు కూడా మీకు మీరు ఇమీడియట్లీ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అని కూడా వాళ్ళకి ఆ నెంబర్ కూడా చెప్తున్నాం చిన్నపిల్లలకు కూడా, మీరు ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి మీకంటూ ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని చిన్నపిల్లలకు కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నాం సార్. ఈ విధంగా పిల్లలకి 6th to 10th అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి మెయిన్ మేము అవగాహన వాళ్లకు కార్యక్రమాలు చేపడుతున్నాం. బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అయితేనేమి, చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ ఉంటే మీరు ఎలా 1098 కి ఫోన్ చేస్తే ఎవరెవరు వస్తారు, మీరు ఇచ్చిన పలాని చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందంటే మీ ఇన్ఫర్మేషన్ మేము ఎవరికి చెప్పము, మీ యొక్క ఎవరైతే సమాచారం ఇస్తారో సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము, చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి మేమందరం వచ్చి ఖచ్చితంగా ఆపేసి ఆ పాపకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవడం వినే విధంగా వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేస్తాము అని చైల్డ్ మ్యారేజ్ గురించి గానీ ఈవిటీజింగ్ గురించి గానీ ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది సార్ పిల్లల మీద, ప్రతి ఒక్కరూ మొబైల్. చిన్నపిల్లలు ఒకవేళ ఇంటి దగ్గర వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఇకపోయినా గానీ గవర్నమెంట్ కొన్ని ట్యాబ్స్ కూడా ఇచ్చింది, కానీ ఇంటికి వెళ్ళిపోయిన కూడా పేరెంట్స్ కావచ్చు లేకుంటే ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళు అక్క వాళ్ళు కావచ్చు మొబైల్స్ వాడుతున్నారు పిల్లలు ఎక్కువ. ఈ సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లల మీద ఎక్కువ చూపిస్తుంది, రకరకాల రీల్స్ అయితేనేమి అవి చూస్తూ, ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, స్నాప్ చాట్ అంట చాలా రకరకాలు, అంటే వాళ్లకు తెలియని వ్యక్తులతో కూడా ఈ స్నాప్ చాట్ వల్ల పరిచయం, కొన్ని గేమ్స్ వల్ల పరిచయం, పిల్లలు ఏమైతే మనము చేయదనుకుంటున్నాం అవే చేస్తున్నారు ఎక్కువ పిల్లలు. ఆ సో మొబైల్ వాళ్ళు చదువు పరంగా వాడుకుంటే మొబైల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు నాలెడ్జ్, కానీ మంచి కంటే కొద్దిగా చెడు కూడా వాడుకుంటున్నారు పిల్లలు. చెడుగా మన పిల్లలు మొబైల్ చూసేటప్పుడు మన పిల్లలు ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి చూస్తున్నారా, ఏదైనా నాలెడ్జ్ పరంగా చూస్తున్నారా అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల పైన నిఘా ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు 10th class పిల్లలు కావచ్చు మొబైల్ వాడుతున్నారు, కొంతమంది పిల్లలు ఆడుతున్నారు, కనీసం ఆ మొబైల్ ఫ్రీగా పేరెంట్స్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు లేరు. మొబైల్ కి ఒక లాక్ ఉంటది, వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఒక లాక్ ఉంటది, ఇన్ని లాకులు పెట్టి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది పిల్లలకు చెప్పండి సార్. అంటే మన పిల్లలు ఏదో పేరెంట్స్ లేకుండా ఏదో హైడ్ చేస్తున్నారనేది తల్లిదండ్రులు పసిగట్టాలి వాళ్ళతో. పిల్లలు ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలతో ఫ్రీగా మూవ్ అయ్యి అసలు ఏం చేస్తున్నావు ఏంటి అనేది నిఘా పెట్టినప్పుడే పిల్లలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చెడు అలవాట్లకి దగ్గరే అవకాశం ఉండదు. పేరెంట్స్ ఎప్పుడైతే నిఘా పెడతారో అప్పుడు ఉండదు. ఎప్పుడైతే పేరెంట్స్ మేము మంచి కాలేజ్ చేర్పించాం పిల్లలకి మంచిగా ఫీజులు కడుతున్నామని ఎప్పుడైతే ఫ్రీగా వదిలేశారో, అమ్మాయి స్కూల్ పోతుందో అబ్బాయి కాలేజీకి వెళ్తున్నారో లేదో మనకు తెలియదు, వాళ్ళ పిల్లల మీద మనకు గ్రిప్ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కాలేజ్ చేర్పించిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మంత్లీ 1 time అయినా కాలేజ్కి వెళ్లి విజిట్ చేసి మా అమ్మాయి ఎలా ఉంది, మా అబ్బాయి ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, క్లాసులో ఎలా ఉన్నారు, కాలేజీలో ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా పేరెంట్స్ పోయి అలా అడిగినప్పుడే పిల్లలు కూడా భయం ఉంటుంది సార్. ఇప్పుడు కాలేజీ పిల్లలకు ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివే పిల్లలు గాని ఇంజనీరింగ్ మెడిసిన్ చేసే పిల్లలు ఉన్నారు కదా సార్, ఎవరైతే ప్రతి ఒక్క విద్యార్థి మొబైల్ వాడే విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా శక్తి యాప్ అనేది మొబైల్లో మనము డౌన్లోడ్ చేసుకుంటే సార్ ఈ శక్తి యాప్ అనేది మనకు అత్యవసర సమయాలలో ఫోన్ చేసే సమయం కూడా లేదు కానీ మనం ఏదో ఆపదలో ఉన్నాము అనుకున్నప్పుడు ఈ శక్తి యాప్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్టూడెంట్ శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫీచర్స్ ఉన్నాయి సార్. ఆ ఫీచర్స్ లో హ్యాండ్ షేక్ అనే ఒక యాప్ ను జస్ట్ అలా చేస్తే మనకు కాల్ చేయకపోయినా మన అత్యవసర సమయంలో మన ఆపదలో ఉన్నామంటే జస్ట్ హ్యాండ్ షేక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు కాల్ వస్తుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా అత్యవసర సమయాలలో మీకు 112 కి కాల్ చేసి దానికంటే జస్ట్ ఆ యాప్ ఉంటే జస్ట్ షేక్ చేస్తే ఇమీడియట్లీ మీరు ఎప్పుడైతే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది మా డీజీపీ ఆఫీసులో మీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సార్. అయి ఉంటది, మీరు ఎక్కడైతే ఆపదలో ఉన్నారో అప్పుడు జస్ట్ ఆ మొబైల్ ని జస్ట్ ఇలా షేక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఇది జీపీఎస్ బేస్ మీద పనిచేస్తుంది. ఆటోమేటిక్ గా డీజీ కంట్రోల్ కి వెళ్లి మీకు వితిన్ 30 సెకండ్స్ టు 2 మినిట్స్ లోపల మీకు కాల్ వచ్చేస్తుంది. ఎక్కడున్నారు ఏంటి, మీరు ఏ పద సమయంలో ఏ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారనేది ఖచ్చితంగా కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత డీజీ కంట్రోల్ వాళ్ళు కన్సర్న్డ్ ఆమె ఏ ఏరియాలో ఉందో, ఆ బాధితురాలు ఏరియాలో ఉందని ఆ ఏరియా సంబంధించిన ఎస్హెచ్ఓ గారికి, సిఏ కావచ్చు ఎస్ఐ కావచ్చు, వాళ్ళకి ఇమీడియట్లీ ఆమె లొకేషన్ ఆ మొబైల్ నంబర్ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేసి పంపిస్తారు సార్. ఆ వ్యక్తి ఎవరైతే మనకు ఆపదలో ఉందనో ఆమె దగ్గరికి పోలీసు 3 to 10 మినిట్స్ లోపల రీచ్ అవుతారు సార్. ఖచ్చితంగా రీచ్ అవుతారు, 3 to 10 మినిట్స్ లోపల ఖచ్చితంగా పోలీస్ రీచ్ అయ్యి ఆమెను ఖచ్చితంగా ఆమె ఉన్న ఇబ్బందుల నుంచి ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారు సార్. కాబట్టి శక్తి యాప్ అనేది ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్టూడెంట్, మొబైల్ వాడే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది సార్. అంతేకాకుండా దాంట్లో నైట్ షెల్టర్ అనే ఫీచర్ కూడా ఉంది సార్. మనము ఎవరైనా భర్త ఏదైనా కొట్టింటాడు, ఆమె నైట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఉంటారు సార్. ఆమె పుట్టింటికి పోవాలంటే చాలా దూరంలో ఉంటారు పుట్టింటి వాళ్ళు. ఆ టైంలో ఎక్కడ పోవాలనుకుంటే నైట్ షెల్టర్ అనే జస్ట్ యాప్ లోకి వెళ్ళి నైట్ షెల్టర్ అని క్లిక్ చేస్తే మన వితిన్ స్టేట్ లో, మనం ఇప్పుడు కర్నూలులో ఉంటే కర్నూలు షెల్టర్ చూపిస్తుంది, మనం వైజాగ్ వెళ్ళి నైట్ షెల్టర్ కావాలంటే వైజాగ్ లో నియర్ బై నైట్ షెల్టర్ ని చూపిస్తుంది సార్. స్టేట్ వైడ్ మామూలుగా మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా నైట్ షెల్టర్స్ ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ వాళ్లే ఆర్గనైజ్ చేస్తున్నారు సార్. మనకు కూడా ఇక్కడ నైట్ షెల్టర్ ఉంది, వన్ స్టాప్ సెంటర్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా సార్, అక్కడే ఉంది మన నైట్ షెల్టర్ కూడా. మేరీ గారిని చూస్తారు సార్ ఆవిడ. కాబట్టి ఎవరైనా గాని ఆపద సమయంలో ఎవరైనా భర్త గాని ఏదో ఒకట ప్రాబ్లమ్ తో బయటకు వచ్చిన మహిళ ఒంటరిగా బయట ఎక్కడంటే అక్కడ సేఫ్టీ లేకుండా ఉండేదాని బదులు యాప్ లోకి వెళ్లి నైట్ షెల్టర్ అనే ఆప్షన్ లోకి వెళ్లి జస్ట్ మనం చూస్తే మనకు మన రాష్ట్ర మన జిల్లాలో ఉన్న ఎక్కడైనా నైట్ షెల్టర్ కి మనం వెళ్ళచ్చు సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంటే చూస్తుంది సార్. అంతేకాకుండా కొంతమంది కంప్లైంట్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాలంటే కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. మనము ఈ యాప్ ద్వారానే పోలీస్ కంప్లైంట్ కూడా చేయొచ్చు సార్. ఎవరికైనా మనం దాంట్లోనే కంప్లైంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మన ప్రాబ్లం అంతా చేస్తూ మనం ఏదైతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంప్లైంట్ కూడా అప్లోడ్ చేయొచ్చు సార్. కాబట్టి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్టీ ఉంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. కాబట్టి నేను ఈ రోజు మన రేడియో వింటూ ఉన్నటువంటి శ్రోతలందరికీ తెలియజేసింది ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఉన్న ఫీచర్లు కంపల్సరీ మీకు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఎవరైనా మిస్సింగ్ పిల్లలు కూడా ఉంటారు సార్ మనకు, అంటే మన పిల్లలే మిస్సింగ్ అయిపో ఉండొచ్చు, ఎవరైనా పిల్లలు కూడా మిస్సింగ్ అయి ఉంటారు, మిస్సింగ్ కంప్లైంట్ కూడా మనము ఈ యాప్ ద్వారానే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సార్. పోలీస్ స్టేషన్ వరకు పోయి చేయని అవసరం లేదు సార్. యాప్ ఓపెన్ చేసుకుంటే మనకు అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి సార్ దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ అందులో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ని ఉపయోగించుకొని ఆపద సమయంలో కావచ్చు, ఒక కంప్లైంట్ కావచ్చు, మీరు అన్ని ఈ యాప్ ద్వారానే అన్ని రకాలుగా ఈ విధంగా ఉంటాయి సార్. మొత్తము మనకు యాప్ అనేది ఇది కంప్లైంట్ సార్, గివ్ ఏ కంప్లైంట్. ఈ యాప్ ద్వారానే ఈ ఫీచర్ ద్వారానే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్స్, మిస్సింగ్ చిల్డ్రన్స్ మనం ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు. లేదా మనకు ఇక్కడ నైట్ షెల్టర్స్, ఇక్కడ నైట్ షెల్టర్ క్లిక్ చేస్తే మన స్టేట్ లో ఉన్న అన్ని షెల్టర్స్ వస్తాయి సార్. మన ఏ జిల్లా అయితే ఆ జిల్లా షెల్టర్ వాళ్ళకి కాల్ చేస్తే జస్ట్ వాళ్ళ లొకేషన్ అని చెప్తారు. ఇలా వస్తే మనము రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, మన ఏరియాలో ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తా ఉంటారు, ఎగ్జాంపుల్ మా ఏరియాలో బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, లేకుంటే ఎక్కువ ఈ ఏరియాలో తాగి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, లేదా ఇక్కడ మట్కా రాస్తున్నారు, లేదా ఇక్కడ డ్రగ్స్ గాని మీరు అన్నారు గంజాయి గాని అట్లా ఏమైనా ఇలా అమ్ముతున్నారు, అంటే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ ఏరియాలో జరుగుతుంటే మనం స్టేషన్ పోయి ఇవ్వాలంటే మన పేరు ఎక్కడ వస్తుందని భయంతో మనం ఇవ్వం సార్. ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఈ యాప్ ద్వారా మనము కంప్లైంట్ చేయొచ్చు సార్. ఇంకా వచ్చేసి మనకు ఫ్యామిలీ కౌన్సిలింగ్, మేము ఇట్లా భార్యాభర్తలు గొడవ పడినాము లేకుంటే ఎవరి తరపునైనా కానీ ఈ విధంగా వాళ్ళిద్దరు సమస్య ఉంది, ఈ విధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయండి అని కూడా మనము ఈ శక్తి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్ ట్రావెల్ సార్. మనం అక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటాం, క్యాబ్ అనే వ్యక్తి సరైన పోతున్నా లేదా అనేది కూడా మనకు సేఫ్ ట్రావెలింగ్ లో జస్ట్ యాప్ ఇది చేసుకుంటే అతను సేఫ్ గా తీసుకెళ్తే ఏం లేదు సార్. సేఫ్ గా తీసుకెళ్ళకపోతే ఆటోమేటిక్ గా మనకు తెలుస్తుంది ఇతను రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నాడని. కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మన శ్రోతలందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్లకు ఏ సమయంలో అయినా ఈ విధంగా ఉపయోగపడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్.
1: చాలా చక్కగా చెప్పారండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు ఆకాశవాణి తరపున మరి మా అందరి కర్నూలు జిల్లా శ్రోతలే కాదు రాష్ట్ర శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నామండి. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

होशियार ఇది సినిమా పాటల కోసం సాగే షికారు. హుషారులో హుషారుగా మిమ్మల్ని ఖుషి చేయడానికి నేనైతే తయారున్నా, మీరు పాటల్ని షికారు పట్టినుడే తరువాయి. షికారు పట్టాలంటే వలలు, కత్తులు, కటార్లు కావాలా? కానీ పాటల్ని షికారు పట్టాలంటే మీరు మాకు ఫోన్ చేయాలా. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 0872 ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. అప్పటిదాకా నిర్ణయం సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట విందాం.

0: నలుగురు ప్రేమ కోసమేను జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు ఉషారు. ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి ఇందిరమ్మ ఇందిరానగర్ నుంచి శంకరమ్మ ఫోన్ చేసిండ్రు. వారితో మాట్లాడదాం. హలో
3: సార్.
2: అమ్మా నమస్తే.
3: నమస్కారం సార్.
2: ఎట్లున్నారు? తిన్నారమ్మా? మరి ఏం చేస్తుంటారు?
3: ఏం లేదు, స్కూల్లో పిల్లలకు వంట చేస్తా సార్ నేను.
2: అంటే ఎందరు పిల్లలకు?
3: 120 ఉంటారు సార్ పిల్లలు. కానీ ఇవాళ రాలే, నిన్నట్టుండే స్టార్ట్ కదా.
2: అవును,
3: అడ్మిషన్ నడుస్తున్నది.
2: అంటే పిల్లలు ఇష్టంగా ఏ తిండి తింటారమ్మా?
3: ఏది చేసినా తింటారు సార్ పిల్లలు. పాపం
2: ఏది చేసినా తింటారు. అంటే మీరు అన్ని మంచి చేస్తారు అన్నట్టు కదా.
3: అన్ని మంచి చేసినా ఏది పక్కకు పోదు, అన్ని తింటారు పిల్లలు, మంచిగా తింటారు నా పిల్లలు.
2: మంచిదమ్మా. మరి ఉషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట తింటారు?
3: ఇది మన అంకుశ్ అండి సార్.
2: ఇది చెరగని ప్రేమ,
3: ఆ
2: ఇది చెదరని.

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు ఉషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. మన ఈ కార్యక్రమానికి దుర్గేష్ సిద్ధుల నాగారం నుంచి ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో హలో
2: హలో సార్, నమస్కారం సార్.
1: నమస్తే అండి, ఎట్లున్నారు దుర్గేష్ గారు?
2: బాగున్నాం సార్. ఇప్పటికైతే మీరు బాగురా సార్?
1: మేము మస్తు ఉన్నాం. ఉషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
2: అదే మాత్రంలో ఆకాశమాను ఇక్కడ
1: తప్పకుండా వినిపిస్తాం. మీరు ఏం చేస్తుంటారు?
2: గ్రానైట్ ఫీల్డ్ డిజైన్ వర్క్
1: చేస్తుంటారు. అంటే ఎక్కువ ప్రజలు ఎటువంటి డిజైన్ కోరుకుంటారు?
2: ఇప్పుడు కిచెన్లు, సింక్, ఇప్పుడు మళ్ళా రకరకాల డిజైన్లు సార్. ఇప్పుడు మన మార్కెట్ లో ఇప్పుడు ఎన్ని డిజైన్లు ఉన్నాయి, అన్ని డిజైన్లు.
1: మా కార్యక్రమాలు వింటా ఉంటారా మరి?
2: ఇంటాం సార్, ఉత్తరాల ద్వారా ఇంటాం. పొద్దున ఎనిమిది గంటలకు ఇంటాం, 10 గంటల వరకు ఇంటాం. మాది గమనిక ఏమంటే ఉత్తరాల ద్వారా ఒక షో వేస్తే బాగుంటది అని మేడం కూడా చెప్పిన. ఇంత
1: ప్రత్యేకంగా లేదు, అయితే
2: బాగుంటుంది.
1: పొదుగల్లా సింగిడిలో పొజమట్టు ఐదు గొట్టంగా మాట చెప్పుండ్రు పాట ఇందులో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వేస్తూ ఉంటాం, మీరు రాయొచ్చు కూడా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడైతే మీరు కోరిన పాట వచ్చేసింది, విందామా మరి?
2: విందాం సార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరుంటున్నారు హుషారు, ఇది సినిమా పాటల జోరు. ఈ కార్యక్రమం 8:45 దాకా ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్లు చేసి పాటలు అడగవచ్చు. మరి పాటలు అడగడానికి 0873-2 STD కోడ్ జత చేసి 2950-81 లేదా 2300-81 ఫోన్లు చేయాల. ఇప్పుడు మనతో మాట్లాడడానికి సువర్ణ గారు ఉన్నారు శాంతినగర్ నుంచి, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీరెవరు?
2: నగేష్.
1: సువర్ణ, ఇందాక సువర్ణ ఫోన్ చేసిండ్రు కదా, మీ భార్య నేనా? అంత మంచిది.
2: వర్షాలు పడతలేదు సార్, మరి ఎందుకు?
1: అవును, వర్షాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు.
2: పుణ్యం చేస్తలేదు, అంత పాపం చేస్తున్నాం.
1: హలో,
2: ఎండల్లా నంపుతున్నది
1: వర్షం. ఇందాక హలో హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
2: ఒకటి ఇచ్చేసారి హైలైట్ పాట.
1: ఇందాక మీ భార్య గారు గోరింటాకు నుంచి పాట కోరుకున్నారు, అన్నా చెల్లెలు అనుబంధమని.
2: సరే సార్, అది ఇచ్చేయండి సార్.
1: మేడం లేదా, మీ ఆవిడ లేదా? ఇవ్వండి.
2: సరే సరే.
1: హలో

0: అమ్మా గోరింటాకు సినిమానా? మరి మీరు మాట్లాడిన తర్వాత మీ సార్కి ఇచ్చేసిండ్రు. అదే మరి ఇద్దరు మీరు ఒక మీ ఆయన ఒకటి అంటున్నారు, మీరు ఒకటి అంటున్నారు, అట్లా ఇబ్బంది అయితే
1: మాట్లాడాలి.
0: సరే అమ్మా తప్పకుండా మీరు కోరిన పాట వినిపిస్తాము. గోరింటాకు సినిమా నుంచి మీరు కోరిన పాట వచ్చేసింది విందాం మరి.
1: సరే.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు ఊషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. మన ఈ కార్యక్రమానికి లింగి నుంచి మౌనిక ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో హలో, ఫోన్ లైన్ కట్ అయింది. మరి ఇప్పుడు విందాం అవునన్నా కాదన్నా సినిమా నుంచి సువ్వి సువ్వి అనే పాటను.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరింటున్నారు హుషారు. తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలుండే గింజలు పచ్చపెసర్లు. 100 గ్రాముల పెసరలో 347 క్యాలరీలు, 24 గ్రాముల ప్రోటీన్, 16 గ్రాముల ఫైబర్, 63 గ్రాముల కార్బోహైడ్రేట్స్తో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. పెసర్లను ఆహారంలో భాగంగా తీసుకుంటే జీర్ణక్రియ, గుండె, జుట్టు, చర్మ ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటీస్ అదుపులో ఉంటాయి. ములకెత్తినవి తింటే మరీ మంచిది. ఇప్పుడు విందా గుండె జారి గల్లంతయిందే సినిమా నుంచి అనూప్ రుబెన్ సుశ్రావణి పాడిన ఈ పాట.

ఇంతటితో ఇరటి హుషారు కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు ఫోన్ గలంలో రేపొద్దుగల్ల 8:45 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8:40 కావస్తోంది. మరి కాసేపట్ల సమాచార సంధ్య, మళ్ళా న్యూస్ 8:09 అదైనాక స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, మళ్ళా నవలతో కార్యక్రమంలో 9:30 కలుద్దాం.

0: for strategic autonomy, and due to its vocal messaging of Vasudhaiv Kutumbakam, India is considered as a friend in need, and India is considered as growing influential global power across the world. So although we are not an official member of G7, India has become a very significant guest due to our foreign policy that looks forward to multi-alignment, issue-based collaborations, and promoting global peace and security. So the invite from France definitely highlights G7's recognition of India's role in global governance and its efforts to bridge the gap between Western nations and global South. On the other hand, India has the presidency of BRICS, which is another important international organization. And BRICS also promotes the agenda of Global South and how can emerging economies can find leadership roles in different international institutions, and how can we find out solutions of different challenges ranging from peace and security to economic issues to supply chain resilience to climate action and so on. And on the other hand, India is also a very significant member of another mighty platform or organization called G20, and we can recall in 2023 when India had the presidency of G20, under its presidency India democratized this mighty platform by adding African Union as a permanent member of G20, changing the flavor of G20 in itself. So because of the strategic significance that India holds today, because of its powerful foreign policy, which is based on the foundations of Vasudhaiv Kutumbakam and Panchsheel, and promoting multi-alignment, multipolarity, issue-based engagement, and global peace and security, definitely India has now important place, or I should say a critical place, in all these international institutions, okay, ranging from G20 to G7 to BRICS, SCO, IBSA, and so on.
1: Okay, France chairs the G7 this year, as you mentioned a while ago, while India chairs the BRICS, which we mentioned as well. President Macron has called this a moment to innovate for the youth of both the countries. How does India navigate being simultaneously the voice of the Global South at BRICS and a regular presence at the G7 table of wealthy nations?
0: So this is what India has been trying to, in terms of like filling the gap between mighty Western nations and emerging economies, as well as underdeveloped nations of Global South, by promoting an agenda of also boosting and promoting funding, financing. So be it about the agenda of climate change containment, or be it about infrastructural development of the nations coming from Latin America, Africa, and Asia, or be it about holding hands of such nations in terms of digitizing these nations, or be it about technological collaborations. When India sits with these mighty nations of Western world, it stands tall with its own economic power, its own cultural power, and successful foreign policy. So that's where we can see that on one hand, India enjoys special strategic partnerships with different nations of Europe, including France. And on the other hand, at such kind of stages wherein all these nations promote a multi-aligned policy, multi-alignment, that's where India aligns with these nations to not only in finding out solutions of different challenges, from the ongoing wars to like making supply chains resilient, to like promoting collaboration in the areas of novice technologies like AI, to like co-develop critical and emerging technologies, and so on. On the other hand, promoting financing, funding for different causes and development of emerging economies.
1: If you could, Professor Anshu, elaborate on the G7 agenda and its specific impact on India.
0: This group of seven, or G7, is an intergovernmental organization which has seven of world's most advanced industrialized countries, the UK, US, Canada, Japan. Such nations are a part of G7, and the group addresses global economic governance, international security, and major technological challenges or other humanitarian issues that we face. To find out solutions of all these challenges, G7 works. And it's a delight to see that India would be participating in 52nd G7 summit in France, wherein the key focused areas this time range from diplomatic coordination to find out solutions of the wars in West Asia, as well as between Ukraine and Russia, and how can the countries promote different types of security, including maritime security, How can supply chains be made more resilient? How can we find out solutions of the issues that has recently come up when Iran weaponized Strait of Hormuz by closing it? And how can we find out breakthrough through these challenging situations like the war between United States of America and Iran? So there are partner countries like India, Brazil, South Korea, Egypt, and Kenya is also participating this time in this summit. So this time the focus is on defense collaboration, on infrastructural development, on collaboration in the area of critical technologies, novice technologies like AI, on environment, of course, and of course, finding out solutions or of the ongoing wars and its repercussions that the whole world is facing presently.
1: Okay, leaders at Evian are deliberating on macroeconomic resilience against escalating threats, navigating trade wars and tariffs. Now, with India-US trade negotiations still in progress, how exposed is India to the G7's tariff discourse? Will it be a target or will we become a beneficiary?
0: When we take a deep dive into the area of economic resilience, or you spoke about macroeconomic resilience, we should know that US tariffs, when they were levied upon us, India then used its market first and foremost by promoting investments from other like-minded nations. Our strong domestic consumption also helped us in hedging the challenges that occurred from tariffs that were imposed by US upon us. By diversifying our exports market and our strategical bilateral as well as multilateral trade talks and FTAs. So that's where, when you look around, when you look at these member nations of G7, bilaterally as well as multilaterally, here I would like to give an example of the mother of all deals that was signed between India and European Union. So wherein the trade surplus that we were enjoying with United States of America, and it got impacted when our tariffs were or punitive tariffs were imposed upon us. When we signed this FTA with the European Union, we made a roadmap for next 3 to 5 years to convert or to use the opportunities to trade surplus from these member nations of European Union. So that's when you talk about macroeconomic resilience, be it about G7 or be it about US tariffs, which have reached up to 50% on certain goods and services. Our domestic consumption, which is very strong, our diversified economic policy, especially about exploring the markets and exporting our stuff there or to other nations, and promoting micro and small enterprises, MSMEs, especially in the areas of textiles and chemicals, that were facing a challenging situation when, in particular, US imposed tariffs upon us, is what we worked upon. And that's where, by market diversification, by internationalization of rupee through different currency conversion mechanisms, direct currency conversion mechanisms that we applied with UAE, for example, with Indonesia, to minimize reliance on US dollar and shield our economy from exchange rate volatility, we did that. And apart from that, we also enhanced sectoral competitiveness, and we also established supply chain partnerships. So here I would like to give you an example of G7. So that's where India brought its engagement with Japan, UK, and other G7 nations, which focused on securing critical supply chains, and it also enhanced export areas, and we also boosted value addition rather than just volume of our business. And apart from that, India also is working on strategic energy management to counter added external challenges like crude oil price fluctuations, any disruptions in supply chains. So that's where India is also having supply agreements with member nations of G7 to have diversified energy partners.
1: Professor Anshul Joshi, thank you so much for being with us.
0: Thank you so much, Rajeshji. Namaskar.
1: You
2: were listening to a discussion on G7 Summit, Key Issues and Priorities. The participants were Professor Anshu Joshi, International Affairs Expert, and Rajesh Lekh, Anchor.
3: Spotlight.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. సమయం 9:30 దాటి 30 నిమిషాల 10 సెకండ్లు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా నవలతో చక్కటి తెలుగు సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం. ఇలాంటి నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యంవీరుడు అల్లూరు సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 45వ భాగం ప్రసారమవుతుంది. డాక్టర్ గోపరాజు నారాయణరావు రచించిన నవల ఆకుపచ్చ సూర్యోదయం. ఇది మన్యంవీరుడు అల్లూరు సీతారామరాజు గాథ ఆధారంగా రూపొందించిండ్రు. సీతారామరాజు పోరాటాన్ని, త్యాగాన్ని ఈ నవల తెలియజేస్తుంది. ఇప్పుడు విందాం ఆకుపచ్చ సూర్యోదయం, మన్యంవీరుడు అల్లూరు సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 45వ భాగం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించేవారు సుమనస్పతి రెడ్డి.
5: రాజమండ్రి వెళ్ళి సెంట్రల్ జైలు మీద దాడి చేస్తాడా రామరాజు, చేయగలడా అని అన్నాడు విశాఖ ఏజెన్సీ కమిషనర్ స్టూబర్ట్. ఈ సమాచారం నమ్మేటట్టు లేకపోయినా కొద్దిగా అయినా నమ్మక తప్పదేమో కదా అన్నట్టు కూడా ఉంది అతని మాట. అంత సాహసం కొండ దళానికి ఉందని నేనైతే అనుకోను. ఒక్క లిప్త తర్వాత తాపిగా అన్నాడు ఏజెన్సీ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ శాండర్స్. అయితే అలాంటి సాహసం కొండదలానికి ఉందని మీరంతా అంటే దాంతో ఏకీభవించేవాళ్ళు నేనే మొదటివాడిని అన్నట్టు ఉంది ఇతడి గొంతు. ఆ ఇద్దరికేసి తీవ్రంగా చూసి ఏదో అనబోయాడు ఏజెన్సీలో ఉద్యమ అణచివేత చర్యల పర్యవేక్షకుడు ఏజే హెపెల్. అంతలోనే పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్మిటేజ్ కంఠం ఖంగుమంది,
6: ఆ ఖాకీ యూనిఫారాలు విప్పదీసి గోచీలు పెట్టుకోండి, ఇంత పనికి మాలిన వాళ్ళ మీరు, అలా మాట్లాడడానికి సిగ్గులేదు. ఈ రామరాజు కొండల్లో గెరిలా పోరాటం చేస్తున్నాడు, ఆ పృథ్వీసింగ్ ఒక టెర్రరిస్టు, వీడిని ఆ కొండదళం విడిపించుకుపోయే కుట్రతో ఉంది అంటుంటే మీకు బుర్రకెక్కదే. కుర్చీలో నుంచి లేచి పైకప్పు ఎగిరిపోయేటట్టు అరిచాడు ఆర్మిటేజ్. ఆర్మిటేజ్లో అంత అసహనం చూడడం అదే మొదటిసారి. విశాఖపట్నం నుంచి ఆ ఉదయమే అగమేఘాల మీద వచ్చి చేరుకున్నాడు. విషయం అలాంటిది. ఆ ముందు రాత్రే స్టూవర్ట్, శాండర్స్, మార్టిన్, కోల్బ్రూక్, హ్యూమ్, ఫోబ్స్, స్వేనీ, కీనే, జాన్లకి సమాచారం చేరింది. అంతా ఉదయం 11 గంటలకల్లా లంబసింగిలో గప్పీదొర బంగ్లాకి చేరుకున్నారు. ముఠాలను జప్తు చేసే పని గురించి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడేమో అనుకున్నారంతా. తీరా ఈ సంగతి చెప్పాడు ఆర్మిటేజ్. ఏం చెప్పాలో ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా ఉక్కిరిబిక్కిరి చేసే సమాచారం. రాజమండ్రి సెంట్రల్ జైలు మీద దాడి చేస్తానని శపథం చేశారట రామరాజు. అది కూడా విశాఖమన్య ప్రజల ఎదుటే. ఆ జైలులో బందీగా ఉన్న గదర్ పార్టీ నాయకుడు పృథ్వీసింగ్ ఆజాదును విడిపించుకుని వెళ్తాట. రాజవొమ్మంగి స్టేషన్ నుంచి మొట్టాడం వీరయ్య దొరను విడిపించినట్టు. విశాఖమన్యంలో రామరాజును పట్టుకోవడం కోసం ఇంత బలగం ఉన్నా, ఇంత ప్రయత్నం జరుగుతున్నా మద్రాసు ప్రభుత్వం నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు

0: పంజాబీ భాషలో విప్లవం అని. 1917 ప్రాంతానికి అందులో సభ్యులే 10,000 మంది దాకా ఉన్నారు. అంతా యువకులు. బలం పుంజుకోగానే భారతదేశం వచ్చి సాయుధ తిరుగుబాట్లు చేయడం, తెల్ల అధికారులను చంపడమే ధ్యేయంగా ఉన్నవాళ్లు. ప్రపంచ యుద్ధంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడే ఇంగ్లండ్ ప్రభుత్వాన్ని కూల్చాలి అన్నది వీళ్ల ధ్యేయం. అది తెలిసాకే వీళ్లమీద జర్మనీ కన్నుబడింది. ఇంగ్లండ్ ఆధిపత్యం నుంచి భారతదేశాన్ని తప్పిస్తే అది సగం ఓడినట్టేనని, అప్పుడు యుద్ధంలో సంపూర్ణంగా ఓడించవచ్చునని జర్మనీ వ్యూహం. ఈ వ్యవహారాలు చూడ్డానికి దౌత్యశాఖలో ఒక అధికారినే నియమించింది ఆ దేశం. అక్కడితో ఆగలేదు. జర్మనీ నియంత విల్హెల్మ్ గదర్ పార్టీ కార్యకర్తలకు ఆయుధాలు అందించడానికి ముందుకొచ్చాడు. యుద్ధంలో పోరాడ్డానికి కాదు, భారతదేశం వచ్చి సాయుధ తిరుగుబాటు చేయడానికి. ఆ పథకం వెల్లడైపోయి తిరుగుబాటును దారుణంగా అణిచివేసిన గదర్ పార్టీ పేరు చెబితే ఇంగ్లండుకు ఇప్పటికీ గడగడ. రాజమండ్రిలో పృథ్వీసింగ్ను విడిపించడమంటే రాజబొమ్మంగిలో వీరయ్యధరను విడిపించడం వంటిదేననుకుంటున్నారా? విశాఖపట్నం జైల్లో ఆఖరికి రాజమండ్రి జైల్లోనే చాలామంది ఉద్యమకారులున్నారు. గదర్ పత్రిక ఎడిటర్ జగత్రాం భరద్వాజ్ కూడా రాజమండ్రి జైల్లోనే ఉన్నాడు. ఇందరు ఉండగా రామరాజు పృథ్వీసింగ్ను విడుదల చేయబోతున్నాడన్న మాట ఎందుకు వచ్చింది? వీరయ్యధర చిన్న డేగపిల్ల, పృథ్వీసింగ్ మానవరక్తం రుచిమరిగిన పులి. అసలు రామరాజు ఆశయాలకు గదర్ ఆశయాలకు పెద్ద తేడా లేదు. రామరాజు తెల్లవాళ్లు దొరికితేనే చంపుతాడు. గదర్ పార్టీ వాళ్లు వెంటాడి వేటాడి చంపారు. అప్పుడు వాళ్లకి ఇప్పుడు కొండదళానికి లక్ష్యం మన ప్రాణాలే. వాళ్లు అప్పుడు చేసినవి ఇప్పుడు కొండదళం చేస్తున్నవి ఆయుధాల దోపిడీలే. వీళ్లంతా ఇప్పుడు గ్రూప్ డాన్స్ చేద్దామనుకుంటున్నారు. మనమంటే కొండదళం ఎంత చులకనగా చూస్తుందో దీన్ని బట్టి చెప్పొచ్చు, మళ్ళీ అన్నాడు ఆర్మిటేజ్. హెపెల్ కలగజేసుకుని పరిస్థితిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నించాడు. మిస్టర్ ఆర్మిటేజ్, ఇది జరగనివ్వకూడదు. అందుకు ఎంత ప్రయత్నం అవసరమో అంత ప్రయత్నమూ మేం చేస్తాం. మొదట దేవీపట్నం దగ్గర నిఘా పెంచుతాం. దాంతో రామరాజు రాజమండ్రి వెళ్లకుండా ప్రధాన మార్గాల్లో ఒకటి మూసేసినట్టవుతుంది. మిగిలిన చోట్ల ఎలాగూ బలగాలున్నాయి, అక్కడ ఇంకొంచెం బలగాలు పెంచుదాం. ఇక రాజమండ్రిలో జైలు దగ్గర సిపాయిలే కాపలాగా ఉన్నారని మీకు ముందే సమాచారం అందింది అన్నాడు.
1: రాజమండ్రి నుంచి తొందరలోనే వాడిని ఆ గదర్ పార్టీ వాళ్లని నాగపూర్ జైలుకు తీసుకుపోతారని విన్నాను. అప్పటిదాకా 1,000 కళ్లతో కాపలా కాసుకోవాలి. గుర్తుంచుకోండి, వాడిని రామరాజుని కలుసుకొనిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. మీమీద చర్యలు అంతే. ఏం చేస్తారో ఒక్కటి గుర్తుంచుకోండి, గోచీలు పెట్టుకోవడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిది బ్రిటిష్ పుట్టుకకు
0: అంటూనే లేచి వెళ్లాడు ఆర్మిటేజ్. వదంతికే ఇంత హైరానా పడతాడెందుకో, మనసులోనే తిట్టుకున్నాడు హెపెల్. నిజంగా వదంతేనా? మళ్ళీ తనని తనే శంకించుకున్నాడు.
1: మలబారు పటాలాలు వస్తున్నాయని తెలిసి ఇలా గూడెం కొండలు వదిలిపెట్టి రంపవైపు వస్తుందంటావా కొండదళం? ముందే జాగ్రత్త పడుతోందా?
0: ఆందోళనగా అన్నాడు జీటీహెచ్ బ్రేకన్, గోదావరి జిల్లా కలెక్టర్.
1: రామరాజు కదలికలు అంతుపట్టకుండా ఉన్నాయి కదా.
0: బ్రేకన్ కంగారును ఇంకాస్త పెంచే మాట అన్నాడు రంపచోడవరం తహసీల్దార్ దంతుర్తి అప్పల నరసయ్య పంతులు.
1: సరే, ఆ ఇంటెలిజెన్స్ ఎస్ఐ పేరేమిటన్నావు?
0: అడిగాడు బ్రేకన్ విసుగ్గా.
1: సదావర్తి ఆదినారాయణ,
0: చెప్పాడు అప్పల నరసయ్య పంతులు. వారం క్రితమే ధారకొండ బంగ్లాలో రామరాజు విడిది చేశాడని ఏజెన్సీ పోలీస్ సూపరింటెండెంట్ శాండర్స్కు కబురు పంపాడు. అయినా అడుగు ముందుకు వేయడానికి కూడా సాహసించలేదు శాండర్స్. దామనపల్లి ఘటన సృష్టించిన భయోత్పాతం నుంచి ఇప్పటికీ అధికారులు కోలుకోలేకపోతున్నారు. ధారకొండ నుంచే గోదావరి లోయలోకి వస్తున్నాడు రామరాజు. గూడెం కొండల నుంచి రంప డివిజన్ వైపు కొండదళాలు కదులుతున్నాయన్న సమాచారం తెలిసి నరసయ్య పంతులను పిలిచి అడిగాడు బ్రేకన్. వాస్తవ

పరిస్థితి ఏమిటో స్థానికులు తప్ప చెప్పలేరు. ధారకొండ నుంచి గుర్తేడు, రామవరం మీదుగా గోదావరి లోయలోని అడ్డతీగలకు రావాలంటే 70 మైళ్లు నడవాలి. ఆ సంగతి అధికారులకు తెలుసు. ఆ దారంతా దట్టమైన అడవి, ఇది కూడా తెలుసు. అయినా ఎవరూ కొండదళం కదలికల్ని నిరోధించేందుకు సాహసించడం లేదు. ఆ ఇంటెలిజెన్స్ ఎస్ఐ ఏం చెప్పాడు? మళ్ళీ అడిగాడు బ్రేకన్. శ్రీరామరాజు చెప్పిందే, పైడిపుట్టకు వెళతాను, అక్కడ పంచాంగం చూసి ముహూర్తం పెట్టి అడ్డతీకలకు గాని రంపచోడవరం గాని వెళ్తాను. ఈ విషయం మీద మీ అధికారులకు రిపోర్టు ఇవ్వు. ఇదే దొరవారు ఆదినారాయణ పట్టుకొచ్చిన సమాచారం, అక్షరం అక్షరం ఒత్తి పలుకుతూ చెప్పాడు పంతులు. ఆదినారాయణ నేరుగా వచ్చి పంతులకే ఈ సమాచారం అందించాడు. నువ్వేం చెప్పావు ఇంటెలిజెన్స్ పోలీసుకి? ఆత్రంగా అడిగాడు బ్రేకన్. రామరాజు వెళ్లేది అడ్డతీగలా, రంపచోడవరమా, అది కూడా తెలుసుకొని వచ్చి చెప్పమన్నాను అన్నాడు పంతులు. ఏమైనా చెప్పాడా? అడిగాడు బ్రేకన్. అడ్డతీగలకే వెళతానని అన్నాడు పంతులు. ఎవరు చెప్పారు? బ్రేకన్ అడిగాడు. రామరాజే చెప్పాడు ఆదినారాయణకు, వాక్యం పూర్తి చేశాడు పంతులు. ఏమిటి, ఆ ఇంటెలిజెన్స్ వాడు నేరుగా రామరాజునే అడిగి వచ్చాడా? వాడు ఇంటెలిజెన్స్ వాడా, చాటింపు వేసే బారిఖవాడా? ఏ పోలీస్ స్టేషన్ కొడతారు బాబు అని నేరుగా తిరుగుబాటుదారినే అడుగుతాడా? వాడికి అసలు తలకాయ ఉందా? మండిపడ్డాడు బ్రేకన్. పంచాంగం చూసుకుని తీరిగ్గా వచ్చి పోలీస్ స్టేషన్ కొడతానంటూ ఒక తిరుగుబాటుదారుడు సవాలు విసరడం, భయం లేకుండా ఇంటెలిజెన్స్ వాళ్లకు అదే చెప్పడం అవమానకరంగా ఉంది బ్రేకన్కు. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజమమ్మంగి పోలీస్ స్టేషన్ల మీద హఠాత్తుగా దాడి చేశాడు. ఇప్పుడు సాక్షాత్తు కలెక్టర్కు సమాచారం పంపించి మరీ 4వ పోలీస్ స్టేషన్ను కొడతానంటున్నాడు. అసలు వారం రోజుల నుంచి విచ్చలవిడిగా తిరుగుతోంది కొండదళం. ఇంకోపక్క పూనాలోని దక్షిణ కమాన్ నుంచి వైర్లెస్ సెట్లు వచ్చాయి, హీలియో దీపాలు వచ్చాయి. అయినా కొండదళాన్ని నిరోధించే ప్రయత్నం చేయలేకపోతోంది యంత్రాంగం. మలబారు దండు కోసం ఎదురుచూస్తున్నారంతా. దీనితో ప్రజల్లో ఇంకా చులకనైపోతామని బ్రేకన్ బాధ. దీనికి తోడు కింది ఉద్యోగులంతా, తహసీల్దార్లు, బారికలు, పోలీసులు జీతాలు తీసుకుంటూ బ్రిటిష్ చక్రవర్తి కోసం కాకుండా రామరాజు కోసం పనిచేస్తున్నారేమోనని అనుమానం కూడా వస్తోంది. అడ్డతీగలకు 5 మైళ్ల దూరంలో ఉన్న తిమ్మాపురం ప్రభుత్వ అతిథి గృహంలోనే బస చేశాడు బ్రేకన్. పంతులను అక్కడికి రప్పించాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతం, అక్టోబర్ మాసం కాబట్టి అప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి, కొద్దిగా చలి కూడా మొదలయ్యింది. ఇక్కడ బ్రేకన్, పంతులు మాట్లాడుకుంటూ ఉండగానే ఆ ఇద్దరికీ తెలియకుండా ఒక కీలక సమాచారం ఏజెన్సీ కమిషనర్కు చేరింది. తూర్పు గోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాసన్ స్వయంగా ఈ వర్తమానం పంపించాడు. అదేమిటంటే, రామరాజు అడ్డతీగలకు కేవలం 2 మైళ్ల దూరంలోనే ఉన్నాడు. ఏజెన్సీ కమిషనర్కు వెళ్లిన అదే సమాచారం బ్రేకన్ కోసం తిమ్మాపురం అతిథి గృహానికి కూడా మరో రూపంలో వచ్చింది. సార్, ఊరి బారిక మిమ్మల్ని కలవాలంటున్నాడు, కంగారు పడుతూ వచ్చి చెప్పాడు క్యాంప్ క్లర్క్. మతిపోతోందా? బారిక వచ్చి నన్ను కలవడం ఏమిటి? సంగతేమిటో కనుకుని పంపాయి. అసలే చిరాకులో ఉన్న బ్రేకన్ గట్టిగా అరిచేశాడు. సార్, బారికను శ్రీరామరాజు పంపించాడట, ఏదో మీకే చెప్పాలట. బ్రేకన్ అరుపులతో బెంబేలెత్తిపోయిన క్యాంప్ క్లర్క్ అసలు విషయం చెప్పాడు. రామరాజు దగ్గర నుంచి నాకు కబురా? ఏం జరుగుతోంది అసలు? సరే తీసుకురా అన్నాడు బ్రేకన్. బారిక లోపలికి వచ్చి వంగి వంగి దండాలు పెట్టి చిన్న చీటీ అందించాడు వినయంగా. మడత విప్పి చూశాడు బ్రేకన్. కలెక్టర్ బ్రేకన్కి, నేను అడ్డతీగలకు 2 మైళ్ల దూరంలోనే ఉన్నాను, పోలీస్ స్టేషన్ను కొడతాను. మీరు తలబడ్డానికైనా రావచ్చు, మాట్లాడ్డానికైనా రావచ్చు. అల్లూరి శ్రీరామరాజు. బ్రేకన్ చేతులు వణికిపోవడం స్పష్టంగా తెలుస్తోంది. సరే నువ్వు పో అన్నాడు బ్రేకన్ బారికను.
బ్రతు

0: ఎందుకు జీవుడా అన్నట్టే వెళ్ళాడతడు.
1: ఇప్పటిదాకా మీరు ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 45వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించిన వారు సుమనస్పతి రెడ్డి. ఇంతటితో ఇలాంటి నవలతో కార్యక్రమం సమాప్తం. ఇదే కార్యక్రమం రేపు పొద్దుగల 8:30 పునఃప్రసారం అవుతుంది. దీని తరువాయి భాగం రేపు రాత్రి 9:30 ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శామే గజల్. ఇరటి శామే గజల్ కార్యక్రమంలో చిత్రా సింగ్ పాడిన గజళ్ళు ప్రసారమవుతాయి. చిత్రా సింగ్ ఒక భారతీయ గజల్ గాయని. ఆమె తన భర్త జగ్జిత్ సింగ్తో కలిసి గజల్ శైలిని ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఇప్పుడు విందాం చిత్రా సింగ్ పాడిన కబీతో కుల్ అనే గజల్ను.

చిత్రా సింగ్, జగ్జిత్ సింగ్లు గజల్ ప్రపంచానికి రాజు రాణిగా కొనసాగినరు. శ్యామే గజల్లో ఇప్పుడు విందాం చిత్రా సింగ్ పాడిన నీంద్ సే ఆంక్ అనే గజల్ను.

ఇప్పటిదాకా మీరు చిత్రా సింగ్ పాడిన గజళ్ళు విన్నారు. ఇంతటితోటి శ్యామే గజల్ కార్యక్రమం సమాప్తం. శ్యామే గజల్ ప్రతి మంగళ శనివారాల్లో 9:45 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:40 చెవికింపు కార్యక్రమంలో గణేష్ కుమరేష్ స్వర రచనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

మన పురాణాలు జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఇందులో బుర్రకథ, ఒగ్గు కథ, బుడిగె జంగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం వంటి జానపద ప్రక్రియలో సాగే వివిధ రకాల కథలను గాథలను పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం. ఇయ్యల్ల నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనీ గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించే గజగౌరీ వ్రతం యక్షగానం 5వ భాగం ప్రసారమవుతుంది. గజగౌరీ వ్రతం గత భాగాలల్లా గాంధారి కుంతీదేవిని వ్రతం చేయమని నిందించడం, పాండవులు వనవాసం నుంచి తిరిగి రావడం, తల్లిని దీవెనలు కోరడం, స్వర్గానికి వెళ్ళడం లాంటి అంశాలు విన్నాం. మరి ఈ భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇప్పుడు విందాం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనీ గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపిస్తున్న గజగౌరీ వ్రతం యక్షగానం 5వ భాగం.

గజగరురతము యక్షగానం ఐదు భాగాల కథ. ఇప్పుడు ఐదవ భాగం చెప్తున్నాము. చెప్పేవారు ప్రధాన గాయకుడు పులింటి మురళి, వంతలు గజ్జల పెద్దలింగన్న, పులింటి కృష్ణ, పులింటి రాజేశ్వరు, గజ్జల శంకర్, పులింటి మొగుల, పులింటి రాజవ్వ, పులింటి ప్రమీల, తబలా పులింటి వెంకటి, పేటి పులింటి లావాణ్య, గ్రామం ధని, మండల సారంగపూర్, జిల్లా నిర్మల్. అమ్మా.

మాత్రమూ ఆ యొక్క ఇంద్రుణ్ణి ఓడించినాము. ఓడించి ఐరావతంపైన గని మాత్రము తీసుకువచ్చాము. తెల్లని గజమేనుగా అలరుచింతామని అస్పర స్త్రీలు, దేవ గంధర్వులు, పార్వతి పరమేశ్వరులు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇప్పుడు నీవైనా వ్రతము చేయవలేనిగా.

0: నా యొక్క వ్రతానికైనా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అల్లూరు చింతామణి అప్పర స్త్రీలు గంధర్వ కన్యలు స్వర్గాపురి పట్టణం పోయి మీరు తెచ్చారు, నేను సంతసించాను.
1: అమ్మా ధర నుండి.

0: ఈ ధరలుండేనని మాత్రము ఆ యొక్క సర్గాపురములకైనా పత్రిక రాసినాము. పత్రిక రాస్తే ఆ పత్రికను చూసి మీరైనా మానవులు, మేము దేవతలము, మేమైనా వస్తామా అని చెప్పి పలికినాడు ఆ యొక్క దేవేంద్రుడు. అందుకని ఆ యొక్క మారుత్తరము రాస్తే అప్పుడైనా కానీ మాత్రము నేను బాణముల చేత ఈ భువీళ్ళైనా దివికైన స్వర్గమునకైనా తంతెలు కట్టినాను. తంతెలు కట్టగానే అన్నైన భీమసేనుడు వెళ్లి ఆ యొక్క దేవేంద్రుడిని ఓడించి అల్లుచింతామణి అస్పరాశ్రయులు దేవగంధర్వులు వాళ్ళందరినీ కూడా మాత్రము తీసుకుని వచ్చినాము. ఇక మాత్రము నీవైనా వ్రతము చేయాలా తల్లి.
1: నిజమా?
0: అవును. పార్వతీ పరమేశ్వరులు కూడా వచ్చారమ్మా.
1: తన అయ్యో.

0: లేదమ్మే నక్కైతా. అందుకని మీరు పాండురాజు గర్భవాసములో పెద్ద పుల్ల లాంటి వాళ్ళని పుట్టారు. ఆ స్వర్గాపురం పోయి అక్కడి నుండి మాత్రము ఆ భీమసేనుడి నీవు తెచ్చావంటే చాలా సంతోషమయ్యాది. ఇప్పుడైనా మనము ఏ వ్రతం చేయదో చెప్పండి.
1: ఇప్పుడైనా మాత్రం శంకరుడు వచ్చాడమ్మా, శంకరుడు వస్తున్నాడు, శంకరుడికి దండ ప్రణామములు.

0: మన గురించైనా గాని ఆ యొక్క పంచ పాండవులైన భీమసేనుడు వచ్చాడు.
1: అవును,
0: వాళ్ళ తల్లి అయినా గాని వ్రతం చేస్తున్నదట.
1: అవును,
0: ఆ యొక్క తెల్లని గజవేణువు
1: అంటే ఎండుకొండకెళ్ళి మనం
0: వెళ్ళిన గాని వెండికొండ నుంచి ఆ యొక్క తెల్లని
1: భక్తుల మొరలు
0: ఆలకించి మనం ప్రత్యక్షమయ్యి మన స్వయానం ఆ యొక్క భూలోకం వెళ్తాం.
1: పార్వతీరా.

0: ఎందుకంటే ఏమయ్యా నువ్వు ఎప్పుడు భక్తుల్ని మేలు కోరుతావు? ఎందుకనగా నీ పేరేంది? బోలా శంకరుడు.
1: శంకరుడు
0: అంటే నువ్వు బోలతనం కోతావు, ఎప్పుడు భక్తుల్నే మురళింటావు. అయ్యో ఇక్కడ గిట్లా జరిగింది గిరిజాని పార్వతి, అక్కడ గట్లా జరిగింది, గట్లా జరిగింది.
1: పంచ పాండవుల్లో అయినా గాని వాళ్ళ యొక్క తల్లి అయినా గాని వాళ్ళు వ్రతం చేయడానికి మన గురించి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కాబట్టి మనమైనా గాని స్వయంగా పార్వతి పరమేశ్వరుని తెల్లని గజవేనుగా అప్సరసీయుడు ఆ యొక్క గంధర్వ శీలతో పాటు మొత్తం మనం వెళ్ళవాలి.

0: ఇప్పుడు మనం వెళ్దామంటే మనకు సమయం లేదు.
1: లేదు
0: మరి ఇట్లా ఏమంటావు మరి?
1: ఆ యొక్క నారదుని శబ్దం నువ్వు వేస్తున్నాదే. నారదుడు నారదుడు నారదుడు వస్తున్నాడు కదా.
0: వస్తున్నాడు వస్తున్నాడు. ఏమంటావు మరి?
1: మనమైనాడైతే
0: బోధమంటున్నావు. నువ్వేమంటావు మరి? ఇంకా
1: వెళ్ళటానికైనా గానీ సిద్ధం. మనం భార్య భర్తలమైన పార్వతి పరమేశ్వరుడు గారి వెళ్దాం చెలిమని.
0: నిజమా? ఏం లేదుగా, పొగడే ఉన్నదా
1: నారదా
0: స్వామి? ఎందుకంటే ప్రాణేశ్వర

0: వెళ్ళాలా? ఆ గజాపురం పోవాలా?
1: హస్తినాపురి పట్టణం.
0: హస్తినాపురి పట్టణం అన్న అదే, గజాపురి అన్న అదే. అందుకని అక్కడికే వెళ్దాము గాని ఇప్పుడు ఈ తక్షణం లోపల మరి నీవేమంటున్నావు? ఇంత భక్తులను నీవు ఎక్కడ పోదామన్నా నేను వస్తున్నాను, చెప్పు.

వ్రతము చేసుట కొరకై వాళ్ళైన గాని ఆ యొక్క అర్జునుడు భీమసేనుడైనా ఇక్కడికి వచ్చి ఎంతో బ్రతిమిలాడారు కాబట్టి వాళ్ళ తల్లి అయినా గాని కుంతిదేవి వ్రతము చేస్తున్నదట. ఆ వ్రతములకైనా గాని మాత్రము మనము వెళ్లి ఆ వ్రతమునైనా గాని మాత్రము శుభంగా ఆ సుమంగళి చేసి రావలను.

0: స్వామి, శ్రీమంజునాథ, నీవేమంటున్నావంటే ప్రతి ఒక్కరిని, అమ్మా నేను శంకరుణ్ణి, జీవులకు అధిపతిని కదా, అంటే రాతలరాసుడు బ్రహ్మదేవునంతు, ఆ మంటి బొమ్మలకు ప్రాణభోసుడు ఎవరు శ్రీమన్నారాయణునంతు, అమ్మా నేను ఎక్కడికి పోయినా ఒక జీవో శస్తగాని వాళ్ళని చంపేవాణ్ణి కాదు అమ్మా, ఇప్పుడు పోదాము కదా, నా వెనుమని వస్తవ రావని అంటున్నావా గిరి?
1: అవునవును, ఇప్పుడైనా తక్షణము వెళ్ళాలి కదా.
0: పోదామా?
1: వెళ్లి వారిని ఆశీర్వదించి వారి వ్రతమునైన మాత్రము జయము చేసి రావాలి.
0: జమా?
1: అవును.
0: సరే.
1: నమ పార్వతీపతి హర హర హర. అమ్మా కుంతిదేవి. ఇప్పుడైనా పార్వతీ పరమేశ్వరులు వచ్చారు, ఇప్పుడైనా మనము అయినా వ్రతము చేయాలిగా.
0: ఎందుకంటే ఆ కాంతారి మన అన్ని మంటి తీసుకువచ్చాలి.
1: అవును,
0: నిజా నిజంగా తెచ్చినాం అమ్మా. పార్వతి శంకరుడు నిజముగా వచ్చాడు ఇక్కడికి, ఆ కైలాసం నుండి భూలోకం వచ్చాడు. మళ్ళా తర్వాత అల్లరు చింతామణి, అప్పరా స్త్రీలు, గంధర్వ కన్యలు, ఆ దేవేంద్రుడు వచ్చాడు, ఆయన కూడా ఉన్నాడమ్మా, ఆ తనను కూడా దోల్క వచ్చన అంటున్నావా?
1: అవును.

0: మాత్రం ఎట్లాగ మాత్రమో వాళ్ళు మట్టితో చేశారు. ఇప్పుడైనా వీళ్ళు నిజముగా తెల్లని వేణుగా ఆ యొక్క అపరాస్త్రులు అటువంటి యొక్క శంకరుడు పార్వతి వీళ్ళందరూ కూడా తెచ్చయిన ఇప్పుడు నిజముగా మాత్రము కొడుకులు తల్లి ఈ ఐరావృతం మాత్రం చేస్తున్నారు.
1: ఈ తవ్వుతో గజగౌరి.

ఎందుకనగా ఐదుగురు పంచపాండవులు నా కొడుకులు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చిన దానికి మాత్రం నిన్ను కలిశాను. నన్ను వ్రతము చేయిస్తున్నారు. ఎవరు? కుమారులు. నా కుమారులు నేను ఈ వ్రతము చేసి ఈ వ్రతము మాత్రం ఎక్కడికి ఆ గాంధారికి దగ్గరికి కొనిపోతాము. ఇప్పుడు ఇంకా వ్రతమే

0: వ్రతమైనా చేసినాము
1: చేశాం.
0: ఆ యొక్క గాంధారి ఏమన్నది, ఆరు నెలలు దాసత్వము చేయిస్తాను నీవు చేయకుంటే అని పలికినాది కదా.
1: అవును.
0: మరి ఎప్పుడైనా గానీ మాత్రం మనం వెళ్ళి మారు ఆయన అది ఆయనము తీసుకొచ్చి మనకి ఇచ్చింది,
1: ఇచ్చాది
0: ఇచ్చాది కదా. మారు ఆయనమైన గానీ మాత్రం దానికైనా ఇచ్చి దాన్ని ఆరు 12 నెలలైన గానీ మాత్రం దాసత్వం చేపిద్దాం పా పదవిగా
1: పోదామా.
2: ఐరావ్రతమైన తీసుకుని మాత్రం మళ్ళీ ఆ గాంధారి వద్దకు వెళ్తున్నారు.
1: నేను మాత్రం ముందు వెళ్తాను, మీరు నా వెనుకల ఉండండి.
3: సరే తల్లి సార్.
1: నేను పోయి ఆ యొక్క గాంధారి దగ్గరికి వెళ్ళి నేను వ్రతం మాత్రం ఇస్తాను.
3: సరే పదండి.
1: ఓ

0: ఖాందారి.
1: ఏమే ఇక్కడ వచ్చావే నువ్వు, ఎక్కడ వచ్చావు?
0: నువ్వైనా వ్రతము చేయమని చెప్పావు, ఆ వ్రతం చేసుకుని మాత్రం వచ్చానమ్మా. ఇదిగో నీవు మట్టి తెచ్చినావు గాని నేను నిజంగా తెచ్చాను. ఇవన్నీ గైకో, ఇగో పార్వతి, పరమేశ్వరుడు, దేవేంద్రుడు, ఇగో అల్లూరి చింతామణి, అపరాశ్రీలు, గంధర్వ కన్యలు, అందుకని ఆపారు జాతము, అటువంటి అన్ని తీసుకువచ్చాను అమ్మా. నీ వ్రతము నీవు గైకోను.
1: ఇప్పుడు ఇన్ని రోజులకు తెచ్చినవు, అయినా ఎందుకు, ఏది ఎందుకు, ఇవి వద్దు, వెళ్ళిపోమ్మి.
2: మహారాజుకి తమ్ముళ్ళారా పదండి అమ్మా.
1: నాయన లారా భీమసేన మంచుకున్నావా?
2: మా యొక్క తల్లినైనా గాని
1: మంచుకున్నావా? భీమసేన
2: మంచుకున్నావా? మా తల్లి, మా యొక్క తల్లికైనా గాని వ్రతం ఇచ్చినావు. వ్రతం ఇచ్చినక్కడ మళ్ళా వ్రతం మా తల్లి ఇచ్చినది కదా, నువ్వెందుకు తీసుకుంటలేవు తల్లి?
1: అట్లనా?

0: ఎందుకు?
1: మా తల్లినైనా కానీ ఇంతగానం బాధ పెట్టినావు తల్లి.
0: నాయన భీమసేన గబని ఇప్పుడు మనసులో
1: గబని కాదు ఇవన్నీ కాదు తల్లి. మా యొక్క తల్లి
0: కొడుక నాయన నీవు తల్లి భీమసేన నువ్వు మంచుకున్నావు.
1: మేము లేని యూసి వనవాసము ఒక ఏడాది అజ్ఞాత వాసం వెళ్ళింది యూసి.
0: అయ్యో
1: మా యొక్క తల్లికి ఎవరు లేని దిక్కు లేదని చూసి
0: అయ్యోనా
1: గాని ఐరావ్రతం ఇచ్చావు
0: కొడుకాలు అనుకుంటున్నావా? మీరందరూ ఐదుగురు
1: పాండవులు
0: సల్లగుండాలని
1: లేదు
0: కొడుక నేను అనలే.
1: ఏ తల్లి సిరల బట్టి
0: నీ మనం కొడుక నేను అసలు
1: నీ మనం కాదు తల్లి. మా తల్లి ముంగట మా
0: అమ్మా కుంతి

యొక్క గర్వమైన భాషితమైంది. ఇది గజగౌరి వ్రతము, యక్షగానం, ఐదు భాగాల కథ. ఇప్పుడు ఐదవ భాగమైన చెప్పి ఉన్నాము. చెప్పిన వారు ప్రధాన గాయకుడు పులింటి మురళి, వంతలు గజ్జల పెదలింగన్న, పులింటి కృష్ణ, పులింటి రాజేశ్వరు, గజ్జల శంకర్, పులింటి మొగుల, పులింటి రాజవ్వ, పులింటి ప్రమీల, తబల పులింటి వెంకటి, పేటి పులింటి లావాణ్య, గ్రామం ధని, మండల్ సారంగపూర్, జిల్లా నిర్మల్.

ఇప్పటి దాకా మీరు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనీ గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరీ వ్రతం యక్షగానం ఐదవ భాగం విన్నారు.

ఇంతటితో ఇలటి మన పురాణాలు కార్యక్రమం సమాప్తం. మన పురాణాలు ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో గుడిహత్నూర్ మండలం పూనగూడ గ్రామానికి చెందిన సెడ్మకి రాముల బృందం వినిపించే గెడాం రామ్జీ రాజు కథాగానం మొదటి భాగం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10 గంటలు దాటి 31:28 మధురిమ మధురమైన ఆయన పాటల్ని వినిపించే కార్యక్రమం. మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినావంట అంటూ సాగే ఈ గీతాన్ని చెలి సినిమా కోసం హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించగా భువనచంద్ర సాహిత్యాన్ని అందించారు, బాంబే జయశ్రీ పాడినరు. మరి ఇప్పుడు ఈ పాట మీకోసం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు మధురిమ. జీవితం, సమయం ఇవి రెండు మనిషికి గొప్ప గురువులు. ఎట్లా అంటే సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో జీవితం చెబుతుంది, జీవితం ఎంత విలువైనదో సమయం చెబుతుంది. మరి ఇప్పుడు విందాం ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమా నుంచి కారుణ్య చిత్ర పాడిన ఈ పాట.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరుంటున్నారు మధురిమ. మధురిమలో ఇప్పుడు విందాం రోజా సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ. జీవితంలో గమ్మత్తుని ఉండాలంటే గంపెడ ఆస్తి అవసరం లేదు. తమని ఆస్తిగా భావించి జీవితాంతం ప్రేమించే మనిషి తోడుగా ఉంటే చాలు, ఎదురుగా ఉంటే చాలు. ఇప్పుడు విందా నిన్నే పెళ్లాడతా సినిమా నుంచి హరిహరన్ చిత్ర పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ. ఇప్పుడు విందాం మెరుపు కళలు సినిమా నుంచి హరిహరన్ సాధనా సర్గం పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరుంటారు మధురిమ. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరాధన సినిమా నుంచి ఘంటసాల గానం చేసిన ఈ పాట. సంగీతం రాజేశ్వరరావు, సాహిత్యం శ్రీశ్రీ.

మధురిమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఏకవీర సినిమా నుంచి ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట. సంగీతం కేవీ మహాదేవన్, సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి.

ఇంతటితో ఇరటి మధురిమ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 10:30 ప్రసారమయ్యే మధురిమలో మరిన్ని మధురమైన పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 11:10 కావస్తోంది. మరి కాసేపట్లో కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:40. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు 6:10 భావన. ఈ కార్యక్రమంలో సంగీతం ఈ అంశం గురించి బగి పుర్గేని శారద గారిచే లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం వివరాలు. 7:00 జోగులాంబ గద్వాల.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 11:39:28. వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 38°C, తక్కువ ఉష్ణోగ్రత 28°C నమోదైంది. గాలిలో తేమ 35% ఉంది. గాలి వేగం గంటకు 13 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల వాతావరణం పొడిగా ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల్ల పానం పదిలం శీర్షికన ఆయుర్వేద వైద్యం ఒక అవగాహన గురించి నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు రాజారెడ్డితో ముచ్చట ఇంకా భేటీ శీర్షికన పీఎం జన్మన్ పీఎం జుగా పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారికతో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 7:00 ఇల్లు యోసం యోసం ధరల కార్యక్రమంలో చీడపీడల నివారణలో వివిధ రకాల ఎరలు వాటి వాడకం కలిగే లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట ఇంకా స్పైరులినా ఉత్పత్తి ప్రాముఖ్యత ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహాధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. సమయం 11:41:07. ఇంతటితో ఇరటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 5:50 100.2 MHz ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అందరూ సెలవు. జై హింద్.